ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 అశ్విన మాసం 22వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 14వ తేదీ బుధవారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ 102 FM ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5:57. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం ఏ దేశమేగినా ఎందుకాలడిన బృందగానం వింటారు. రచన శ్రీ రాయప్రోలు సుబ్బారావు, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో సౌందర్యలహరి భక్తి కీర్తన దమ్మపదం వింటారు. ముందుగా సౌందర్యలహరి.

0: శ్రీ శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో అమ్మవారి నివాసాన్ని స్వరూపాన్ని అద్భుతంగా వర్ణించారు. సుధా సింధోర్ మధ్యే అమృత సముద్రం మధ్యలో సురవిటవి వాటి పరివృతే కల్పవృక్షాల సముదాయం చేత ఆవరింపబడ్డ మణిద్వీపే మణులతో ఏర్పడ్డ ద్వీపమందు నీపో భవనవతి కడిమి చెట్ల ఉద్యానం గల చింతామణి గృహే చింతామణిచే కట్టబడిన ఇంట్లో శివాకారే మంచే త్రికోణ రూపమైన మంచమందు పరమశివ పర్యంక నిలయాం పరమశివుని తొడ నివాసంగా గల చిదానంద లహరీం జ్ఞాన ఆనంద ప్రవాహ రూపంలో ఉండే త్వాం నిన్ను కతిచన కొందరు ధన్యా ధన్యులు భజంతే సేవిస్తారు అని అర్థం. అది అమృత సముద్రం, దాని మధ్య మణులతో ఏర్పడ్డ ద్వీపం, అది కల్పవృక్షాలతో ఆవరింపబడింది. కడిమి చెట్ల ఉద్యానం అక్కడ ఉన్నది. అక్కడ చింతామణితో కట్టబడ్డ భవనం, అందులో త్రికోణ రూపంలో ఉండే శయ్య, దానిపై పరమశివుడు, ఆ అతడి తొడపై జ్ఞాన ఆనంద ప్రవాహ రూపమైన ఒక వెలుగు, అదే శ్రీదేవి. ఆమెను ధన్యులైన కొందరు మాత్రమే సేవింపగలుగుతారు అని తాత్పర్యం. ఇది బాహ్యమైన సమన్వయం. దీని అంతరార్థం కేవలం యోగశాస్త్రపరంగా ఉంటుంది. ఈ శ్లోకం శ్రీచక్రానికి సంబంధించింది. శ్రీచక్రంలో బిందుస్థానమే చింతామణి గృహం. అది సహస్రంలో ఉండే బ్రహ్మరంధ్రం. మూలాధారం నుండి కుండలిని శక్తి సుషుమ్న మార్గంలో సహస్రాన్ని చేరబోతూ హృత్కమలానికి పైనున్న సూర్యమండలాన్ని భేదించుకుని వెళుతూ దాని పైనున్న బ్రహ్మరంధ్రాన్ని కప్పి అక్కడ సహస్రగమల మధ్యనున్న చంద్రమండలాన్ని ద్రవింపజేసి ఆ అమృతంతో సర్వ ప్రపంచాన్ని అంటే సాధకుడి 72,000 నాడీ మండలాన్ని తృప్తి పొందించడం అనేది యోగశాస్త్రపరమైన సమన్వయం. యోగశాస్త్రంలో సిద్ధి పొంది అర్హుడైన గురువుని ఆశ్రయించి దీన్ని తెలుసుకోవలసి ఉంటుంది. శ్రీచక్రంలో త్రికోణ మధ్యనున్న బిందువునందు వెలుగు జగన్మాతని దర్శించడం అందరికీ సాధ్యపడదు. కొద్ది మంది మాత్రమే దర్శింపగలుగుతారు. కాబట్టి ఆదిశంకరుడు కతిచనా అని పేర్కొన్నారు. ఆ తల్లిని భజింపగలిగిన వారు ధన్యులవుతారు, అంటే సంసార బంధాల నుండి విముక్తులవుతారు. జగజ్జనని జ్ఞానస్వరూపిణి, ఆనంద స్వరూపిణి అంటే ఉపనిషత్ ప్రతిపాదితమైన పరబ్రహ్మమే. బ్రహ్మానుభవం అందరికీ లభించిన వారు ధన్యులే. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతసి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః అని పేర్కొన్నాడు. ఆత్మానుభూతికి యత్నించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో కూడా యథార్థానుభవం ఎవరికో గాని కలగదు అని భావం. శంకరుడు మరో సందర్భంలో కూడా అమ్మ నివాసాన్ని ఇలాగే స్తుతించారు. సుధా సింధు మధ్యే మణిద్వీపరమ్యే సుకల్పద్రుమా కల్పగదం వసత్రే స్ఫురత్వర్ణ సింహాసనే రత్నపీఠే భవాంకే నిషణ్ణాం భజామ్యన్నపూర్ణాం. లలితా సహస్రనామాల్లోని సుధాసాగర మధ్యస్థ కదంబ వనవాసిని చింతామణి గృహాంతస్థ శివ కామేశ్వరాంకస్థ చిత్కలానంద కలిక అనే నామాలకి సుధా సింధోర్ మధ్య అనే ఈ సౌందర్యలహలోని శ్లోకం వివరణప్రాయం అనదగది.
1: ఇప్పుడు భక్తి కీర్తన విందాం.

0: భక్తిరంజని ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన బౌద్ధ సూక్తులు వింటారు. వ్యాఖ్యాత డాక్టర్ కె రాజమాణిక్యం గారు.
1: దుఃఖాన్ని నిర్మూలించడానికి దోహదం చేసే పవిత్ర మార్గమే అష్టాంగ మార్గం. ఇందులో మొదటిది సమ్యక్ దృష్టి. సమ్యక్ దృష్టి అంటే చాతురార్య సత్యాలకు, వాటి అనుబంధ విషయాలకు సంబంధించిన జ్ఞానం. జీవిత సత్యాన్ని గురించి అవగాహన లేకపోవడమంటే చాతురార్య సత్యాల గురించి తెలియకపోవడమేనని బుద్ధుడు భావించారు. ఈ సత్యాలను తెలుసుకోకపోవడం వల్ల మనం ఈ లోకంలో పునర్భవ చక్రంలో పరిభ్రమిస్తున్నామని తెలిపారు. ఇందులో రెండవది సమ్యక్ సంకల్పం. సమ్యక్ సంకల్పం అంటే ఇంద్రియ నిగ్రహాలను పరిత్యజించాలని, ద్వేషభావాన్ని విసర్జించాలని, ఎవరికీ ఏ విధమైన హాని చేయకూడదని దృఢంగా నిశ్చయించుకోవడం. అష్టాంగ మార్గంలో మూడవ మార్గం, మూడవ సత్యం సమ్యక్ వాక్కు. సమ్యక్ వాక్కు అంటే అసత్యం చెప్పకపోవడం, పరుషంగా మాట్లాడకపోవడం. బుద్ధుడు భిక్షువులతో దురాశ, క్రోధం, అసూయ, గర్వం, స్వార్థం లాంటి దుర్గుణాలు వాక్కు మీద పెత్తనం చేయకూడదు.

గురించి శత్రుత్వాన్ని పెంచి పోషించే వాక్పౌరుషానికి ఎవరూ పాల్పడకూడదు. చేయదగినవి రెండే రెండు. దమ్మం గురించి మాట్లాడండి లేదా మౌనంగా ఉండండి అని బోధించారు. నాలుగవ సత్యం సమ్యక్ కర్మ. సమ్యక్ కర్మ అంటే జీవహింస చేయకపోవడం, చౌర్యానికి అవినీతికి పాల్పడకపోవడం. బుద్ధుడు తన భిక్షువులకు ధమ్మాన్ని బోధిస్తూ ప్రాణహింసకు పాల్పడేవాడు, పరులధనం కోసం స్త్రీల కోసం వగచేవాడు, తప్పతాగేవాడు తాను తవ్విన గోతిలో తానే పడతాడు అని వివరించారు. ఐదవ అష్టాంగ

0: భంగం కలుగుతుందని బుద్ధుడు ప్రబోధించారు. అష్టాంగ సూత్రాలలో 6వ సూత్రం సమ్యక్ కృషి. దీన్నే సమ్యక్ యత్నం అని కూడా అంటారు. సమ్యక్ దృష్టి లేదా యత్నం అంటే మనసులో దురాలోచనలు దుర్భావనలు రేకెత్తకుండా నిరోధించడం. ఒకవేళ అవే తలెత్తితే వాటిని అణిచివేయడం, మనసును ప్రక్షాళనం చేసి మాలిన్యరహితంగా మార్చడం. మరో విధంగా చెప్పాలంటే మనసును సుశిక్షితం చేయడమే సమ్యక్ కృషి లక్ష్యం. బహుజన హితాన్ని సమాజ శ్రేయస్సును కోరుతూ చేసే ఆలోచనలను పటిష్టం చేయడానికి సమ్యక్ కృషి సాధనంగా ఉపయోగపడుతుంది. 7వ అష్టాంగ సూత్రం సమ్యక్ స్మృతి. సమ్యక్ స్మృతి అంటే శరీరాన్ని, మనసును, పరిసరాలను నిశితంగా జాగ్రత్తంగా పరిశీలిస్తూ గమనిస్తూ దురాశను శోకాన్ని వదులుచుకోవడమే సమ్యక్ స్మృతి. అందుకే బౌద్ధ ధర్మంలో దీనికి అమిత ప్రాధాన్యం ఉంది. మరో విధంగా చెప్పాలంటే తనను గురించి తాను తెలుసుకోవడం ద్వారా తన మీద తాను ఆధిపత్యం సాధించడమే సమ్యక్ స్మృతి. ఇది బౌద్ధ ధర్మంలో అత్యంత కీలకమైన అనాత్మ సిద్ధాంతానికి ప్రాతిపదిక. 8వ అష్టాంగ సూత్రం. దీనినే నిర్వాణం అంటారు. ఆర్య అష్టాంగ మార్గాల్లో సమ్యక్ సమాధి అత్యంత ముఖ్యమైనది. సమ్యక్ సమాధి అంటే చాతురార్య సత్యాల పరమార్థాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఎటువంటి దుఃఖం లేని ఆనందమయమైన ప్రశాంత స్థితి. ఈ స్థితిలో కామం, ద్వేషం, క్రోధం, అజ్ఞానం అంతరించి అఖండమైన పరమానందం ప్రాప్తిస్తుంది. నిర్వాణ పదాన్ని పొందిన సాధకుడు మరణ భయాతీతుడు. ఈ విధంగా మరణానికి ముందే మానవుడు మరణ పునర్జన్మల భయం లేని ఆనందమయ స్థితిని సాధించగలడని బుద్ధుడు తన ధమ్మపదం ద్వారా మానవులకు బోధించారు.
1: చింతన విన్నారు. పొలం పనులు.

0: పొలం పనులు ఈనాటి కార్యక్రమంలో ప్రసంగం, రైతులకు వాతావరణ సమాచారం వింటారు. ముందుగా మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదలకు అవకాశాలు ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: మన రైతాంగానికి ఒక అలవాటు ఉంది. మామూలుగా వ్యవసాయం చేసేటువంటి రైతు కుటుంబాల్లో పంట పండించటం అనేది బాగా చిన్నప్పటి నుంచి అలవాటైనటువంటి పని. ఇంకా అదే మన పని, వేరే మన పని కాదు. విత్తనం వేయటం, పంట తీయటం. పంట తీసిన తర్వాత ఇక దాంతో మనకు సంబంధం లేదు. అది వ్యాపారస్తుడు వచ్చి కొనుక్కెళ్తాడు, అతను ఏదేం చేసుకుని మనకు సంబంధం లేదు. అట్లానే మనకి మత్స్యకారులు కూడా సముద్రంలోకో లేకపోతే నదిలోకో వెళ్ళి చేపలు పట్టక రావటం ఒక్కటే మన పని. ఇంకా తర్వాత అమ్ముకోవటం ఇవన్నీ కూడా మనకు సంబంధం లేదు. ఇలా ఆలోచన రీతి అలవాటైంది. కానీ కాలం మారింది. మారిన కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. ఏం మారాలి? మన వృత్తి ఇదే. కానీ ఆ వృత్తితో మనం సాధించినటువంటి ఉత్పత్తుల్ని, ఇటు పంట ఉత్పత్తులైనా ఇటు చేపలైనా, వాటిని సరాసరి ఒకటేసారి ఎక్కువ మొత్తంలో అమ్మేస్తే మనకి లాభం రాదు. మన కుటుంబాలు నడవాలి, ఖర్చులు పెరిగాయి. దానికి తగ్గట్టుగా మనం సంపాదించాలంటే మనం ఉత్పత్తి చేసింది కానీ లేకపోతే మనం పట్టుకొచ్చిన దాన్ని కానీ వినియోగదారుడు వాడుకునే విధంగా మార్చగలిగితేనే దానికి ప్రాధాన్యత పెరుగుతుంది, ధర వస్తుంది. ఇప్పటికీ కూడా మన మత్స్యకారు కుటుంబాల్లో చాలా తక్కువ మంది మాత్రమే

దేని మీద శ్రద్ధ పెడుతున్నారు. అదిగాక మత్స్యకార కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు ప్రధానంగా ఈ విలువాధారిత ఉత్పత్తులను తయారు చేయటంలో కనుక శ్రద్ధ పెట్టినట్లయితే వాళ్ళకు వచ్చేటువంటి నికర లాభాలు బాగా పెరుగుతాయి. మరి భర్తో పిల్లలో పట్టుకొచ్చినటువంటి ఈ చేపల ఉత్పత్తిని సరాసరి ఒకటే మొత్తంలో అమ్మటం కన్నా వాటిని వివిధ రూపాల్లోకి మార్చటం, లేదంటే ఎక్కువ కాలం మన దగ్గర నిలవ ఉండేలాగా ఏర్పాట్లు చేసుకోవటం, ఇలా అన్ని రకాల ప్రయత్నాలు మనం చేయాలి, లేదా ఎండబెట్టుకోవటం. ఇంకా ఏమైనా చెప్పాలంటే ప్రాసెసింగ్ చేసుకొని వాటిని వివిధ విభాగాలుగా మార్చుకొని వాటిని అప్పుడు అమ్మినట్లయితే మనకు వచ్చేటువంటి ధర బాగా పెరుగుతుంది. మరి ఇది చేసుకోలేమా, మనకు రాదా అంటే పెద్ద కష్టమైన పనేం కాదు. మనకి నైపుణ్య శిక్షణ ఇవ్వటం కోసం రకరకాలైనటువంటి శిక్షణా సంస్థలు ఉన్నాయి, వాళ్ళు చక్కగా శిక్షణలు ఇస్తారు. అలాగే బ్యాంకు వాళ్ళు రుణాలు ఇస్తారు, వాటిని ఉపయోగించుకొని మనం చిన్న చిన్న యూనిట్లు పెట్టుకోవచ్చు. అంతేకాదు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పేసి రకరకాల ప్రభుత్వ పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి, వాటిని మనం సద్వినియోగపెట్టుకోవాలి. ఇలా సాంకేతికతను ఉపయోగించుకొని మనం చక్కగా ఈ తెచ్చుకున్నటువంటి ఈ చేపలను కానీ రొయ్యలను కానీ లేకపోతే ఏదైనా ఈ సముద్ర ఉత్పత్తులను కానీ నది ఉత్పత్తులను కానీ ప్రాసెసింగ్ చేసుకొని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చుకొని అమ్ముకోవటం అనేది ఖచ్చితంగా అలవర్చుకోవాలి. ఒకసారి మనకు అనిపిస్తుంది మనం ఒక్కలం ఏడ చేస్తాంలే, ఇదంతా కూడా పెట్టుబడితో కూడిన పని, అలాంటప్పుడు నలుగురు ఐదు కలవండి, లేదా 10 మంది కలవండి. ఇటుపక్క స్వయం సహాయక సంఘాలు ఉన్నట్లుగానే మత్స్యకార సహకార సంఘాలు కూడా ఉన్నాయి, మత్స్యకార మహిళా సహకార సంఘాలు కూడా ఏర్పాటు చేసుకోండి. లేకపోతే ఇదిగా ఈ పొదుపు సంఘాలలాగానే ఇక్కడ పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకొని నెలలా దాచుకొని దాని నుంచి వచ్చిన మొత్తంతో బ్యాంకుతో లింకేజ్ చేసుకొని మరి ఈ కార్యక్రమాలనే చేసుకోవచ్చు. స్వయం సహాయక సంఘాలు చిన్న తరహా వ్యాపారాలని కుటుంబ పరంగా కూడా లేదంటే అందరూ మహిళలు కలిసి కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మహిళలు వారి వారి ఆర్థిక సామర్థ్యాన్ని మటుకు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇకపోతే వీటికి సంబంధించి మనం అందరం గనక ఈ ప్రయత్నాల కోసం కృషి చేస్తున్నట్లయితే కనుక ప్రభుత్వం కూడా రకరకాల మౌలిక వసతుల్ని ఏర్పాటు చేయడానికి సహాయం చేస్తుంది. ఉదాహరణకి కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు పెట్టడానికి కానీ, లేకపోతే మనము ఈ పరిశుభ్రమైనటువంటి ప్రదేశాలు ఏర్పాటు చేసి ఎండబెట్టుకోవటానికి, మన చేపలను ఎండబెట్టుకోవటానికి కానీ, లేకపోతే మంచి శుభ్రమైనటువంటి ఈ పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయటం కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వపరంగా మనకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, మనమందరం కలిసికట్టుగా ఉన్నప్పుడు, అందరం కలిసికట్టుగా ఏదన్నా చేయటానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు వస్తాయి. దాంట్లో మనకి ఈ రైతు ఉత్పత్తి సంస్థలాగానే ఇక్కడ కూడా మనం సిద్ధం చేసుకొని మనము చేపలు పట్టకొచ్చిన కాడి నుంచి తిరిగి వినియోగదారుడు ఉపయోగించేదాకా ఎన్ని రకాలైతే మార్గాలు ఉన్నాయో, అంటే చేపలు కానీ రొయ్యలు కానీ పీతలు కానీ ఇలా రకరకాలు మనకు దొరుకుతాయి, వాటన్నిటిని కూడా

0: ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇవన్నీ తెలుసు. కాకపోతే కుటుంబంలో వాటిని అమలుపరచడం అనేది చాలా చాలా ముఖ్యం. అందుకే మత్స్యకారుల కుటుంబాల్లో చదువుకున్నటువంటి పిల్లలు అమ్మా నాన్నలకి, బాబాయ్ పెదనాన్నలకి ఇవన్నీ చెప్పాలి. చెప్పి సరాసరి ఆన్లైన్లో మార్కెటింగ్ చేసుకునేటువంటి ఏర్పాట్లని అలవాటు చేయాలి. అప్పుడు మన మత్స్యకార కుటుంబాల్లో ఆర్థిక వ్యవస్థ నిలదొక్కోవటానికి అవకాశం పెరుగుతుంది.
1: పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. కృష్ణా, గోదావరి, పెన్నా, కావేరీ నదుల అనుసంధానం ద్వారా ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 96 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా సాయంకాలం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. కాగా రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆలయంలో అరగంటపాటు భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. రాష్ట్రపతి దర్శనం అనంతరం భక్తులకు యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయని వెల్లడించారు. విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి సి విజయ్ జోసెఫ్ నిన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు ముఖ్యమంత్రులు ప్రసంగించారు. తమిళనాడు రాష్ట అభివృద్ది లక్ష్యంగా విజయ్ పనిచేస్తున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పెన్నా, గోదావరి, కృష్ణా, కావేరీ నదులను అనుసంధానం చేస్తే 4 రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: దళపతి విజయ గారు మొట్టమొదటిసారిగా వేరే రాష్ట్రానికి వచ్చారు. వారికి ఒక పట్టుదల ఉంది, తమిళనాడుని అభివృద్ధి చేయాలని ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. రాష్ట్రాలు వేరు కానీ మా అభిమతం ఒకటి, భారతదేశం బాగుపడాలి. గోదావరి, కావేరి కూడా అనుసంధానం జరుగుతుంది. ఇది జరిగితే 5 నదులు కలుస్తాయి, 4 రాష్ట్రాలు బాగుపడతాయి.
1: అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ మాట్లాడుతూ, విజయవాడ ప్రజలను కలుసుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలుపుతూ,
3: ఈ నవరాత్రి ఉత్సవంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నారు. మీకు అందరికీ నా నవరాత్రి శుభాకాంక్షలు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గురించి ఆనరబుల్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో డిస్కస్ చేయడానికి విజయవాడకి వచ్చినందుకు రొంబ హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ విజయవాడ ఫర్ యువర్ హాస్పిటాలిటీ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ.
1: సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 96 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి సింగరేణి ప్రాంత శాసనసభ్యులతో కలిసి ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. 38,737 మంది శాశ్వత ఉద్యోగులకు సగటున 153,912 రూపాయల చొప్పున 29,717 మంది కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి 5,500 రూపాయల చొప్పున దసరా ప్రోత్సాహకాలను అందించనున్నట్లు వెల్లడించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవానిలంకలో సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన బోట్లు, వలలను కేంద్ర మంత్రి నిన్న మత్స్యకారులకు పంపిణీ చేశారు.

0: ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెదమైన వానిలంక మత్స్యకారుల అభివృద్దికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని తెలిపారు. సముద్ర కోత నివారణకు గోడ నిర్మాణం, డిజిటల్ భవనం, ఇళ్లకు సోలార్ విద్యుత్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు మహాచండీదేవి అవతారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
1: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. సంపద, సౌభాగ్యం, ఐశ్వర్యానికి ప్రతీకగా అమ్మవారిని భక్తి శ్రద్దలతో ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. రద్దీ దృష్ట్యా తెల్లవారుజాము నుంచే భక్తులను ఈరోజు దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం అమ్మవారిని దర్శించుకోనున్నారు. నిన్న రాత్రి అమ్మవారిని తమిళనాడు ముఖ్యమంత్రి సి విజయ్ జోసెఫ్ దర్శించుకున్నారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
0: ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రం దసరా మహోత్సవాలలో నిన్న భ్రమరాంబికాదేవి చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు అట్ల బతుకమ్మను నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి మీరు ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. అతిథి
0: మహిళలు, బాలింతలు, కిశోర బాలికలకు నాణ్యమైన పోషకాహారం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పోషకాహార సేవలపై విశాఖపట్నంలో నిర్వహించిన సాంకేతిక సంప్రదింపుల సదస్సులో ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టంలో పోషకాహార లోపాలు, రక్తహీనత నివారణకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోని వలస కుటుంబాలు, పనిచేసే మహిళలకు పోషకాహార సేవలను చేరువ చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. ఏలూరు నగరంలోని మూడు ప్రాంతాల్లో 2,40,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులకు స్థానిక శాసనసభ్యులు రాధాకృష్ణయ్యతో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ
3: బోర్ లైన్, బోర్కు సంబంధించిన వర్కులైనా గానీ, తాగునీరు సమస్యకైనా గానీ, అన్ని కూడా సమస్యలకు సంబంధించి శంకుస్థాపనలు చేస్తున్నాం. డెవలప్మెంట్ లో ఎక్కడ కూడా తగ్గకుండా మనకుండే ఫండ్స్ అన్ని కూడా యూటిలైజేషన్ చేసి కాన్సిన్సీలో ఎక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నా కూడా రెగ్యులర్ గా చేసుకుంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ, ఇవాళ మీరు చూస్తే ఒక ఏలూరులోనే ఎన్ని అభివృద్ది కార్యక్రమాలు చేశారంటే అన్ని అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లలో కూడా మీకు మంచి మెజారిటీ వస్తుంది.
0: ప్రభుత్వ సేవల్లో నాణ్యత, భద్రత, సౌలభ్యాన్ని పెంచేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు. ప్రభుత్వ ధృవపత్రాల భద్రత, మన్నికను పెంచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మీసేవా సర్టిఫికేట్ పేపర్ను హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనన మరణ ధృవపత్రాలతో పాటు విద్య, ఉద్యోగ, ఇతర అధికారిక అవసరాలకు సంబంధించిన పత్రాలు ప్రజల జీవితాల్లో ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సన్నాహక అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి మధ్య బంగాళాఖాతం వరకు ఆవరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని బీసీ వర్గాల కోసం త్వరలో ప్రత్యేక బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురానున్నట్లు భూగర్భ గనులు శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ బీసీల రాజకీయ, ఆర్థిక, విద్యా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు.

0: మరోసారి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రాష్టపతి ద్రౌపది మురుము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. కృష్ణా, గోదావరి, పెన్న, కావేరీ నదుల అనుసంధానం ద్వారా ప్రయోజనం కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 96 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా కెనడా దేశస్య ప్రధానమంత్రి మార్క్ కార్నీ చ ద్వయోః దేశయోః ద్విపక్షీయ సంబంధేషు ప్రాప్తాం సకారాత్మక ప్రగతిం అగ్రే నేతుం తథా సామరిక సహయోగస్య ప్రముఖ క్షేత్రేషు సార్థక పరిణామాని ప్రాప్తుం సహమతిం ప్రకటితవంతౌ. ఏతేషు క్షేత్రేషు వాణిజ్యం, ఊర్జాక్షేత్రం, ప్రౌద్యోగికీ, సురక్షా తథా ఉభయోః దేశయోః జనానాం మధ్యే పారస్పరిక సంబంధాః సమ్మిళితాః సంతి. ఉభయోః మధ్యే దూరభాష మాధ్యమేన సౌహార్దపూర్ణః ఫలదాయకః చ సంవాదః జాతః. శ్రీమోదీ సామాజిక సంచారపటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే ఉక్తవాన్ యత్ భారతం కెనడా దేశశ్చ మిలిత్వా అధిక స్థిరస్య సమృద్ధస్య చ విశ్వస్య నిర్మాణే యోగదానం దత్తః. ఏతన్మధ్యే కెనడా దేశస్య విదేశమంత్రీ అనీతా ఆనందః ह्यः सायंकाले द्विदिवसीय भारतयात्रायै नवदिल्लीं सम्प्राप्तवती. यात्रायाः अवधौ सा अद्य विदेशमन्त्रिणा डॉक्टर एस जयशंकरेण तथा कौशल विकास उद्यमिता मन्त्रिणा जयंत चौधरिणा सह मिलिष्यति. बिहार राज्यस्य वैशाली जनपदस्य राघोपुर दियारा क्षेत्रे ह्यः रात्रौ गंगानद्यां नौकायाः विपर्ययेण 13 जनाः मृताः. वैशाली जनपदस्य जनपदाधिकारी वर्षासिंहः वार्ताहरान् संसूचयन्ति अवदत् यत् नौकायाः विपर्ययणानन्तरं 6 जनाः रक्षिताः. मृतकेषु अधिकांशाः अल्पवयस्काः सन्ति. ये भोजसमारोहे भागं ग्रहीतुं नौकया यात्रां कुर्वन्तः आसन्. नौकायां प्रायः 15-20 पर्यन्तं जनाः आरूढाः आसन्. उत्तमचिकित्सायै अन्ये 7 जनाः अन्यस्मिन् चिकित्सालये प्रेषिताः. उपराष्ट्रपतिना सीपी राधा कृष्णनवर्येण तथा प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना च अस्यां नौका दुर्घटनायां जनहानिं प्रति दुःखं प्रकटितवन्तौ. संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते.
2: विशद वृत्तान्ताय एक्स् माध्यमे @AIRNewsAlerts इत्यनुगच्छन्तु. यूट्यूब् मञ्चे च न्यूस् आन् AIR ऑफिशियल वाहिन्याः अनुग्राहकाः भवन्तु.
1: बिम्स्टेक् सदस्य देशानां गृहमन्त्रिणां प्रथमं सम्मेलनं नवदिल्ल्यां दिल्ली घोषणायाः स्वीकरणेन सम्पन्नम्. अस्मिन् घोषणापत्रे बिम्स्टेक् सदस्य देशैः आतंकवादं समेत्य सर्वप्रकारकस्य आतंकवादस्य तथा आतंकवादं पोषकस्य हिंसात्मकस्य उग्रवादस्य च कट्वालोचना कृता. घोषणापत्रे सदस्यदेशैः संयुक्तराष्ट्रचार्टर इत्येतस्य अन्ताराष्ट्रियविधेः च अनुसारेण समग्रतया निरन्तरं च प्रयत्नैः आतंकवादस्य तथा हिंसात्मकस्य उग्रवादस्य च निवारणं, प्रतिरोधः, समूलोच्छेदनं च कर्तुं स्वसंकल्पः पुनरुक्तः. सदस्यदेशैः संयुक्तराष्ट्रसंघस्य अधिकारपत्रस्य अन्ताराष्ट्रिय విధేహే చ అనురూపం వ్యాపకతయా నిరంతరం చ ప్రయత్నం కృత్.

0: कृत्वा आतंकवादस्य तथा आतंकवादं प्रोत्साहयतः हिंसात्मकस्य उग्रवादस्य निवारणं प्रतिरोधः उन्मूलनं च कर्तुं स्वकीयः संकल्पः पुनः दृढीकृतः। पुरुष क्रिकेट क्रीडायां भारतम् अद्य हैदराबादे चतुर्थे 20-20 अन्ताराष्ट्रिय प्रतिस्पर्धायां वेस्टइंडीज दलं सम्मुखीकरिष्यति। एषा स्पर्धा भारतीय समयानुसारं सायं 7 आरप्स्यते। इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट्नం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఇదే ప్రసారంలో 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ప్రపంచ ప్రమాణాల దినోత్సవం, ఈ విషయంపై వివరాలు వింటారు. అనంతరం నవలా రచయిత శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు సాహిత్య విశేషాలతో కూడిన ప్రసంగం కొవ్వలి సాహితీ వైభవం వింటారు. అనంతరం పుష్పాంజలి సమాచారవాణి వింటారు. 8:35 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం వింటారు. 10:00 విజయవాడ కేంద్రం నుంచి ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం వింటారు. 10:30 దార్శనిక్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 11:00 మధురిమ తెలుగు సినిమా పాటల కార్యక్రమంలో స్వప్న సరాగాలు వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ. 12:10 మధుమంజరి వింటారు. 12:40 ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమంలో సంపూర్ణ ఆరోగ్యానికి హోమియోపతి కణస్థాయిలో పనిచేసే విధానం, ఈ అంశంపై సైకాలజిస్ట్ మరియు హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ అల్లంశెట్టి భవానీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఈ సాయంత్రం 6:30 ప్రసారమయ్యే సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం వింటారు. 7:15 ప్రసారమయ్యే పల్లె సీమలు కార్యక్రమంలో పంటల సాగులో యాంత్రీకరణ, అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రామారాయుడుపాలెం రైతు శ్రీ బివి చిరంజీవి గారి అనుభవాలతో కూర్చిన పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, బిందు సేద్యం ద్వారా ఎరువుల యాజమాన్యం అనే అంశంపై వ్యవసాయ సమాచారం వింటారు. రాత్రి 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యాల పందిరిపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం ఉంటుంది. రాత్రి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా గీతాలు వింటారు. 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో రాగం తానం పల్లవి వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇవి ఈనాటి ప్రసారాల్లో కొన్ని ముఖ్యాంశాలు.

రైతులకు వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారు అందజేసిన వివరాల ప్రకారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో రైతులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముంది. అంతకుమించి రాగల 2 రోజుల్లో పెద్ద మార్పేమీ ఉండబోదు. రైతులకు వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోం మంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోం మంత్రుల సమాపేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని, సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని ఉగ్రవాద రూపాలు, ప్రకటనలను బిమ్స్టెక్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఐక్యరాజ్య సమితి చార్టర్డ్ అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి, ఎదుర్కోవడానికి సమూలంగా అణచివేయాలని సంయుక్తంగా ఈ ప్రకటనలో తెలిపారు. అనుసంధానమైన, సురక్షితమైన, స్థిరమైన, అభివృద్ది చెందిన, సుసంపన్నమైన బిమ్స్టెక్ ప్రాంతాన్ని సాకారం చేయడానికి ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయాలనే నిబద్దతను పునరుద్ఘాటించారు. సభ్య దేశాల్లో ఉగ్రవాద దాడి బాధితులు, వారి కుటుంబాలు, ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రగాఢ సానుభూతి, సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. దేశీయ, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా బాధ్యులైన వారిని చట్టం ముందు నిలపాలని పిలుపునిచ్చారు. మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, మనీ లాండరింగ్ నిరోధక రంగాల్లో కార్యాచరణ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని ఢిల్లీ డిక్లరేషన్ కోరింది. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో జయశంకర్ మాట్లాడుతూ, ఇరు దేశాల వాణిజ్య మంత్రులు దీనిపై పనిచేస్తున్నారని, చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. అమెరికాతో భారత్కు బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు. చైనా విషయానికి వస్తే, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని జయశంకర్ అన్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు సద్దుమణుగుతున్నందున సంబంధాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని తెలియజేశారు. అయితే భారత్ చైనా మధ్య వాణిజ్య సమతుల్యత పూర్తిగా లోపించిందని, చైనాలో తమకు సమాన అవకాశాలు లభించడం లేదని తెలిపారు. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ఏ వస్తువులోనూ చైనా సాంకేతికత ఉందనే అనుమానానికి కూడా తావులేదన్నారు. ఉక్రెయిన్ యుద్దం కారణంగా రష్యా ఆసియా వైపు ఎక్కువగా మొగ్గు చూపుతోందని, రష్యాకు బహుళ ప్రత్యామ్నాయాలు ఉండడం భారత్కు, ప్రపంచానికి కూడా ఎంతో ప్రయోజనకరమని డాక్టర్ జయశంకర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత వరి కోతల సీజన్లో పంట వ్యర్థాల నిర్వహణను మిషన్ మోడ్లో అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి అంతర్ మంత్రిత్వ శాఖల సమీక్షా సమావేశం నిర్వహించింది. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సంయుక్తంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నాయని, రైతులు తదుపరి పంటను సాగు చేయడానికి ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. రైతులకు సులభమైన, అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయాలు అందించాలని చెప్పారు. పంట వ్యర్థాలను కాల్చకుండా నివారించడం మాత్రమే కాకుండా, రైతులు వ్యర్థాలను దహనం చేయాల్సిన అవసరాన్ని పూర్తిగా తొలగించే వ్యవస్థను అభివృద్ది చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మరోవైపు

వ్యర్థాల దహన సంస్కృతులను అరికట్టడానికి క్షేత్రస్థాయి పర్యవేక్షణ, చట్టపరమైన చర్యలను మరింత తీవ్రతరం చేయాలని పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో దినసరి కూలీల కుటుంబం నుంచి వచ్చిన ఆయన మంత్రివర్గంలో సేవ చేయడం తన జీవితంలో గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. రాబోయే 2029 లోక్సభ ఎన్నికల దృష్ట్యా తమిళనాడులో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి పూర్తి సమయం కేటాయించాలని, పార్టీ కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేయాలని తాను కోరుకుంటున్నట్టు తెలియజేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు విజయవాడలో కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళాలో ముర్ము పాల్గొంటారు. మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 2 జ్యుడీషియల్ అధికారులను రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీని ప్రకారం ధర్మలింగం, లింగేశ్వరన్, బలదండాయుధం, కార్తికేయన్ మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. బీహార్లోని వైశాలి జిల్లా రాఘేపూర్ దియారా ప్రాంతంలో గంగానదిలో పడవ బోల్తాపడిన ఘటనలో 13 మంది మరణించారు. రాఘేపూర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా 6 రక్షించినట్టు వైశాలి జిల్లా మ్యాజిస్ట్రేట్ వర్షాసింగ్ తెలిపారు. మృతి చెందిన వారిలో పడవలో ప్రయాణిస్తున్న చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. పడవలో సుమారు 15 నుండి 20 మంది వరకు ప్రయాణికులున్నారు. మరో 7 మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ పడవ ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి కూడా ఈ సంఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. దేశీయ నౌకా నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి జాతీయ నౌకా నిర్మాణ మిషన్ కింద 2 ప్రత్యేక పరపతి నష్ట బీమా ఉత్పత్తులను కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ప్రకటించారు. ముంబైలో జరిగిన మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ఎగుమతి, దేశీయ ప్రాజెక్టులను రక్షించడానికి ఈ పాలసీలు దోహదపడతాయని తెలిపారు. నౌకా నిర్మాణం సుదీర్ఘ ప్రక్రియ అని, ఆలస్యమైన చెల్లింపుల భయం లేకుండా షిప్ యార్డులు ప్రపంచస్థాయి నౌకలను నిర్మించేలా ప్రభుత్వం భద్రతా వలయాలు కల్పిస్తోందని అన్నారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. గత ఆదివారం ఇండోర్లో జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై 14 తేడాతో విజయం సాధించిన భారత్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ రాజస్థాన్లలో ఉరుములతో కూడిన వర్షాలు, వడగళ్ల వాన పడే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, విదర్భ, కేరళ, మాహే, కర్ణాటకలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తీర ప్రాంత కర్ణాటక, కొంకణ్, గోవా ప్రాంతాల్లో వేడిగా, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో చెక్ రిపబ్లిక్ ఉపాధ్యక్షులు, పరిశ్రమలు, వాణిజ్య మంత్రి కరెల్ హవ్లిచెక్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక

0: వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేయడానికి, సంయుక్త తయారీ, పారిశ్రామిక భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి ఉన్న మార్గాలపై తాము చర్చించినట్టు పీయూష్ గోయల్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోంమంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ప్రపంచ ప్రమాణాల దినోత్సవం గురించి వివరాలు తెలుసుకుంటారు. అనంతరం నవల రచయిత శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు సాహిత్య విశేషాలతో కూడిన ప్రసంగం కొవ్వలి సాహితీ వైభవం వింటారు. అనంతరం పుష్పాంజలి సమాచారవాణి వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
2: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
3: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
1: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
4: ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి వాంట వింటున్నారు. ఈరోజు 14 అక్టోబర్ ఈరోజును ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ప్రమాణాల దినోత్సవంగా జరుపుకుంటారు. మనం ప్రతిరోజు ఉదయాన్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో వస్తువులను వినియోగిస్తూ ఉంటాము. ఉదయం తాగే పాలు, వాడే ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్రయాణించే వాహనాలు, చివరికి చేతిలోని మొబైల్ ఫోన్ వరకు ప్రతి దాని వెనక ఒక నాణ్యత, ఒక ప్రమాణం దాగి ఉంటాయి. అవే గనుక లేకపోతే మన ఇంట్లోని విద్యుత్ ఉపకరణాలు సురక్షితంగా పనిచేస్తాయా, మనం తినే ఆహారంలో నాణ్యత ఉంటుందా, మనందరం ఒక్కసారి ఆలోచించాలి. సరిగ్గా అలాంటి అంతర్జాతీయ ప్రమాణాల ప్రాధాన్యతను ప్రపంచానికి గుర్తు చేసే రోజే ఈ ప్రపంచ ప్రమాణాల దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మరియు నిపుణులు ఎంతో కృషి చేసి మరీ ప్రతి వస్తువుకు, సేవకు ఖచ్చితమైన ప్రామాణికమైన నిబంధనలను రూపొందిస్తారు. నాణ్యతే మన సురక్షితమైన భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుంది. వస్తువులు మరియు సేవలలో సరైన ప్రమాణాలు పాటించడం వల్ల వినియోగదారులైన మనకు భద్రత లభిస్తుంది. వ్యాపారాలలో పారదర్శకత పెరుగుతుంది, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది, మరియు శాస్త్ర సాంకేతిక రంగాలలో కొత్త ఆవిష్కరణలకు కూడా మార్గం సుగమం అవుతుంది. అందుకే ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మనం కొనే ప్రతి వస్తువుపై ISI, BIS లేదా ISO వంటి గుర్తింపు చిహ్నాలు ఉన్నాయో లేదో సరిచూసుకోవడం మన కనీస బాధ్యత. నాణ్యత అనేది

రాజీ పడకూడని హక్కు. నాణ్యమైన ప్రమాణాలను ప్రోత్సహిద్దాం. సురక్షితమైన సమర్థవంతమైన సమాజాన్ని కలిసి నిర్మిద్దాం. నేటి మాట విన్నారు. ఈ చక్కని పాటతో మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.

0: ఉదయ సమీరాలు కార్యక్రమంలో ఇప్పుడు నవలా రచయిత శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు సాహిత్య విశేషాల గురించి శ్రీ కొవ్వలి లక్ష్మీనారాయణ గారు అందించే వివరాలతో కూడిన కార్యక్రమం కొవ్వలి సాహితీ వైభవం వింటారు.
1: ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. దాదాపు 100 ఏళ్ల క్రితం ఆంధ్రదేశంలో ప్రజల్లో పఠనశక్తి చాలా తక్కువగా ఉండేది. ముఖ్యంగా స్త్రీలలో అది మరీ తక్కువగా ఉండేది. దీనికి ముఖ్య కారణం ఆనాటి పుస్తకాలు, పత్రికలు గ్రాంథిక భాషలోనే ఉండేవి. ఆ భాష అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ప్రజలకి చదవగలిగే వాడుక భాషలో పుస్తకాలు కానీ పత్రికలు కానీ వచ్చేవి కావు. సరిగ్గా అలాంటి సమయంలోనే గురజాడ, వీరేశలింగం పంతులు, గిడుగు రామూర్తి పంతులు వంటి వారు వాడుక భాషను వ్యాప్తిలోకి తేవడానికి కృషి చేశారు. అటువంటి వాడుక భాషా ఉద్యమాన్ని తన 1001 నవలల ద్వారా బహుళంగా ముందుకు కొనసాగించిన రచయితే మా నాన్నగారు శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు. అయితే వారి ఈ సాహితీ ప్రస్థానం గురించి ప్రస్తావించే ముందు వారి జీవిత విశేషాలను సంక్షిప్తంగా వివరిస్తాను. మా నాన్నగారు 1912 జూలై 1వ తేదీన తణుకులో శ్రీ లక్ష్మీనారాయణ శ్రీమతి కాంతమ్మ దంపతులకు జన్మించారు. వారికి 2వ ఏటనే మాతృవియోగం కలగటం వలన తండ్రిగారి పెంపకంలో పూటకోళ్ళ ఇంటి భోజనాలతో వారి బాల్యం గడిచింది. ఇంటి వద్దనే వారి అక్కగారు మాణిక్యమ్మగారు అక్షరాభ్యాసం చేశారు. వేసవి సెలవులకి వారు 2వ అక్కగారైన పోడూరి కామేశ్వరమ్మగారూరైన పోడూరుకు వెళ్లారు. ఒకనాడు అక్కడి పొరుగింటావిడ భాగవతంలోని కాగితాన్ని చింపి బిడ్డ మలాన్ని శుభ్రపరచడం నాన్నగారి కంటబడింది. ఆవేదనతో ఆవిడని ఎందుకలా చేశావు అని అడిగారు. దానికావిడ ఆ పుస్తకంలోని భాష తనకు అర్థం కాదని, అందువల్ల తాని పని చేశానని చెప్పింది. ఈ సమాధానం విని నాన్నగారు చాలా బాధపడ్డారు, మథనపడ్డారు. భాష కోసం ఏదో చెయ్యాలని తపనతో ఇల్లు వదిలి 1 ఏడాది పాటు దేశ సంచారం చేశారు. ప్రజలు నాడిని తెలుసుకున్నారు. జనానికి, ముఖ్యంగా స్త్రీలకి ఎలాంటి భాష కావాలో తెలుసుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. ఫలితంగా సరళమైన భాషలో నవలలు రాయాలని సంకల్పించారు. మొదటి నవల 1930 మాతృసేవ అన్న నవలను రచించారు. తరువాత వాడుక భాషలో పల్లెటూరి పడచ్చులు నవలని రచించారు. స్వాతంత్ర సమరయోధుడు గరిమెల్ల సత్యనారాయణ గారు ఈ నవలకి ముందుమాట రాసి ఆశీర్వదించారు. గరిమెల్ల సత్యనారాయణ గారు మాకొద్దీ తెల్లదొరతనమని పాట పాడి స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. ఆ నవలకి ప్రజాదరణ లభించింది. కానీ పండితులు, ఛాందసవాదులు శ్రీ కొవ్వలిని, ఆయన భాషని విమర్శించారు. తాను రచించిన తదుపరి నవల దాసీపిల్లను మహానుభావులు, ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి శ్రీ చల్లపిల్ల వెంకటశాస్త్రి గారి పరిశీలనకు పంపారు. ఆయన శ్రీ కొవ్వలిని, ఆయన వాడిన వాడుక భాషని ప్రశంసించి ఆ నవలకు ముందుమాట రాసి ఆశీర్వదించారు. దీంతో నాన్నగారికి 1000 ఏనుగుల బలం వచ్చి పుంఖానుపుంఖాలుగా నవళ్లు రాయటం ప్రారంభించారు. ఆయన నవలలకి విపరీతమైన ప్రజాదరణ లభించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని తన నవలల ద్వారా అప్పటి సాంఘిక దురాచారాలను నిశితంగా ఖండించేవారు. మరకట్ట దురాచారాన్ని, బాల్య వివాహాల్ని రూపుమాపడానికి తన సందేశాత్మక నవలల ద్వారా చాలా పాటుపడ్డారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. స్త్రీలకి తన జీవితాల్ని బాగుపరచుకోవడానికి సంపూర్ణ స్వేచ్ఛ ఉండాలని వాదించేవారు. ఫలితంగా అప్పటి సమాజం శ్రీ కొవ్వలి నవలల్ని, సాహిత్యాన్ని బహిష్కరించాలని ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా శ్రీ కొవ్వలి తమ పుస్తకాలు పేద పాఠకునికి కూడా అందుబాటులో ఉండాలని, ధర తక్కువగా నిర్ణయించమని పబ్లిషర్స్ని కోరేవారు. శ్రీ కొవ్వలి భాషాద్రోహం చేస్తున్నారని, సమాజాన్ని పాడు చేస్తున్నారని ప్రచారం చేశారు. ఒక సందర్భంలో ఆయన మీద హత్యాయత్నం కూడా జరిగింది. కానీ ప్రజాదరణ, ముఖ్యంగా స్త్రీల ఆదరణ వలన కొవ్వలి నవలలకి

0: విపరీతంగా పాఠకులు పెరిగారు. పఠనాసక్తి బాగా పెరిగింది. ఇంతి చామంతి పూవంతి, గంగా యమున సరస్వతి, నీవే నా భర్తవు, నీవే నా భార్యవు, తులాభారం వంటి నవలలు బాగా ప్రాచుర్యాన్ని పొందాయి. తరువాతి కాలంలో భయంకర్, జయశ్రీ అనే కలంపేర్లతో జగజ్జాన, విషకన్య, చాటు మనిషి, మరమనిషి, మాలభకీరు, విషబాల నవలలు రచించారు. ఇందులో జగజ్జాన 25 భాగాల అద్భుత జానపద నవల సీరియల్గా వెలువడింది. ఆయన తన బెయ్యూ నవల మంత్రాలయను తెలుగుంటి సినిమా అత్తగారు సూర్యకాంతం గారికి అంకితమిచ్చారు. 1001 నవల కవిభీమన్నను మా మాతృమూర్తి లక్ష్మీదేవి గారికి అంకితమిచ్చారు. 1001 నవల మంత్రాలయకు పరిశోధనా పరమేశ్వర నిడదోళ్ వెంకట్రావు గారు ముందు మాట రాసి ఆశీర్వదించారు. మా నాన్నగారు రచించిన తానాజీ, చాణక్యుడు, దాక్షాయణి, మల్లమ్మ కథా పుస్తకాలను విద్యార్థులకి పాఠ్యగ్రంథాలుగా కూడా ఆమోదించారు. నవలా రచయితగానే కాకుండా సినిమా రచయితగా కూడా నాన్నగారు ప్రసిద్ధులే. శాంతి, మాగోపి, శ్రీ రామాంజని యుద్ధం, సిపాయి కూతురు, తల్లి ప్రేమ, బీదల ఆస్తి, మహాసాధు మల్లమ్మ సినిమాలకి కథా మాటలు సమకూర్చారు. ప్రఖ్యాత నటుడు కైకాల సత్యనారాయణ గారు సినీరంగ ప్రవేశం సిపాకూర్ సినిమాతోనే చేశారు. నాన్నగారు దాదాపు అన్ని ఇతివృత్తాలతోనూ తన రచనలను రచించారు. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక నవలన్నింటినీ కలిపి 1001 నవలు రాసిన ఏకైక రచయిత మా నాన్నగారు. ఆయన 1975 జూన్ 8న ద్రాక్షారామలో శివైక్యం చెందారు. నాన్నగారి గురించి కొంతమంది ప్రముఖుల మాటల్లో చెప్పాలంటే, ప్రముఖ నిర్మాత పాత్రికేయుడు చక్రపాణి గారు ఏమన్నారంటే, శ్రీ కొవ్వలి వాడుక భాషని బహుళంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందువలన ఈనాటి పత్రికలు, పుస్తక విక్రేతలు ఆయనకి కృతజ్ఞతలు తెలపాలి. కొడవటి గంటి గారు ఏమన్నారంటే, తెలుగులో పఠనాసక్తిని పెంపొందించిన వారిలో ప్రథముడు శ్రీ కొవ్వలివారు అని చెప్పారు. భానుమతి రామకృష్ణ గారు ఏమన్నారంటే, రైళ్లల్లో కొవ్వలివారి నవలు చదువుతూ దిగాల్సిన స్టేషన్ మర్చిపోయేవారు అని చమత్కరించేవారు. గొల్లపూడి మారుతిరావు గారు ఏమన్నారంటే, మన తరం మన పిల్లలకి తెలుగు నేర్పించి వాళ్ళు చదివే ఆసక్తిని పెంచితే కొవ్వలివారి ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుంది అని చెప్పారు. నాన్నగారి కృషి గుర్తింపుగా ఉస్మానియా, మద్రాసు, వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు ఆయన కృషిని గుర్తిస్తూ యోగ్యతా పత్రాలు సమర్పించాయి. కేంద్ర ప్రభుత్వం మా నాన్నగారు పట్నాసక్తిని పెంపొందించారని గుర్తించి నెలసరి పెన్షన్ని మంజూరు చేసింది. ఈ తరానికి మా నాన్నగారి నవలు మళ్లీ అందించాలని కొంతమంది పబ్లిషర్స్ వారి నవలని కొన్నింటిని పునర్ముద్రించారు. ఆ రోజుల్లో ముఖ్యంగా 1940-50 దశకాల్లో నాన్నగారి నవలని ప్రతి బస్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ అమ్మేవారు. అప్పట్లో వారి నవలల మీద ప్రకటన ఎలా వచ్చేదంటే, తెలుగు గాలి సోకినంత మేర, తెలుగు జాతి ఉన్నంత మేర కొవ్వలి నవలలు చదివి ఆనందించిన వారు లేరు. అంతఃపురాల్లోనూ ఆమూలు సౌధాల్లోనూ కొవ్వలివారి నవలలే. నాన్నగారు రచించిన కొన్ని నవలల్లోని ఇతివృత్తాలను సూక్ష్మంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఆటబొమ్మ అనే నవలలో గయ్యాలి భార్య మాటను జవదాటలేక రోగిష్టి తండ్రిని పెళ్లిడికొచ్చిన చెల్లెల్ని నిరాదరిస్తాడు కథానాయకుడు. చివరికి తండ్రి దీనస్థితిని గుర్తించి ఒక చక్కని ఉపాయంతో భార్యను ఒప్పించి తండ్రిని ఆదరించి చెల్లెలి పెళ్లిని ఘనంగా జరిపిస్తాడు. ఆడబడు సంతోషించి ఆ ఇల్లాళిన అమ్మాని పిలిచేసరికి అదే గయ్యాలి పరమానంద భరితురాలై తన నడివడికను మార్చుకుంటుంది. ఆయన రచించిన ఇంకో ప్రసిద్ధ నవల విషకన్య. ఇందులో స్త్రీలకి పతివ్రతాధర్మం ఎంత ముఖ్యమో పురుషులకి ఏకపత్ని వ్రతం కూడా అంతే ముఖ్యమన్న సందేశం ఉంది. ఇందులో మణిమేఖల తన పాతివ్రత్యం వల్ల అసాధ్యాలను సుసాధ్యం చేసి అనేక కష్టాలు కోర్చి ప్రతి నాయకి సృష్టించిన ఇబ్బందుల్లోంచి తన భర్తను సురక్షితంగా కాపాడుకుంటుంది. నాన్నగారు తనకి కలిగిన ఆధ్యాత్మిక స్వప్నవృత్తాంతాన్ని ఇతివృత్తంగా తీసుకుని మంత్రాలయ అనే 1000 నవలను రాశారు. చాటు మనిషి అనే నవల భారతీయ మూలాలున్న దిన్షాబాబు అన్న జర్మన్ శాస్త్రవేత్త భారతదేశానికి వచ్చి తన పరిశోధనల ద్వారా చాటు మనిషిగా రూపాంతరించింది, అనేక అద్భుతాలను చేస్తాడు. తన శిష్యురాలు లీలను ప్రేమిస్తే లీల తండ్రి దినకర్ వారి ప్రేమకు అనేక అవరోధాలు కలిగించి వాళ్ళ నాన్న ఇక్కట్లకే గురిచేస్తాడు. చివరికి లీల తండ్రి దినకర్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే దిన్షాబాబు ఆయన గుండె మార్పిడి చేసి బతికించి తన మానవత్వాన్ని చాటుకుంటాడు. దాదాపు 70 ఏళ్ల క్రితమే శ్రీ కొబ్బలివారు గుండె మార్పిడి గురించి ప్రస్తావించటం గమనించదగిన విషయం. ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో విశాఖ నిర్వాహకులకు అనేకానిక ధన్యవాదాలు.
1: ఇంతవరకు మీరు నవల

రచయిత శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు సాహిత్య విశేషాల గురించి శ్రీ కొవ్వలి లక్ష్మీనారాయణ గారు అందించే వివరాలతో కూడిన కార్యక్రమం కొవ్వలి సాహితీ వైభవం విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు 1950వ సంవత్సరంలో రచించిన తులాభారం నవల పఠనం వచ్చే బుధవారం నుండి ఉదయ సమీరాలు కార్యక్రమంలో ప్రసారమవుతుంది. ఈ విషయాన్ని శ్రోతలు గమనించగలరు. నేటిమాట ఇంతటితో సమాప్తం. ఇంకొక చక్కని గీతంతో కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శ్రోతలు మా కార్యక్రమాలను న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, ఓటీటీ ప్లాట్ఫామ్ వేవ్స్ ద్వారా కూడా వినవచ్చు. ఈ విషయాన్ని శ్రోతలు గమనించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు. శ్రీరామరాజ్యం చిత్రం నుంచి ఈ పాటతో పుష్పాంజలి.

ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.

ఇదే ప్రసారంలో 11 గంటలకు మధురిమ కార్యక్రమంలో స్వప్న సరాగాలు వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తా ప్రసారం, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు, 8:30 సమాచార లేఖ వింటారు, 8:35 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం విజయవాడ కేంద్రం నుండి వింటారు.
1: నమస్కార్. ఆకాశవాణి.

0: vision has been translated into action through projects such as Dholera Special Investment Region.
1: Most industrial towns grow first and get wired later. Dholera is Prime Minister Narendra Modi's bold new vision, a brand new smart city on the Gulf of Khambat where roads, water, power and internet are built before a single plot is sold. India's first semiconductor fabrication factory is also coming up right here in this space. Sharing his pride in Dholera's rapid growth as a modern manufacturing hub, Prime Minister Narendra Modi said,
2: "Hame Dholera Special Investment Region par bhi bahut garv hai. Aaj ye shahar मॉडर्न मैन्युफैक्चरिंग का बहुत बड़ा केंद्र बन रहा है. धोलेरा में भारत की पहली सेमीकंडक्टर फैब्रिकेशन फैसिलिटी तैयार हो रही है. यह रीजन फ्यूचर टेक्नोलॉजी के लिए अर्ली मूवर एडवांटेज दे रहा है. यानी आपका इन्वेस्टमेंट बढ़ाने के लिए इस क्षेत्र में जमीन पूरी तरह तैयार है, इंफ्रास्ट्रक्चर रेडी है, पॉलिसी प्रेडिक्टेबल है और विजन लॉन्ग टर्म है."
1: Elaborating on the scale of smart city and its rapidly advancing infrastructure, Chief Minister Bhupendra Patel said,
3: "Dholera smart city ka vikas andazan 920 square kilometer kshetra mein ho raha hai. Yahan semiconductor, aerospace aur defense jaise emerging sector ki industries aa rahi hain aur uske liye sarkar ne high tech infrastructure development shuru kar diya hai. Ahmedabad Dholera expressway ke nirman se connectivity aasan ho gayi hai aur greenfield airport ka kaam antim daur mein hai. Aane wale dino mein धोलेरा देश की पहली स्मार्ट इंडस्ट्रियल सिटी के रूप में स्थापित होगी.
1: राइजिंग फ्रॉम हिस्टोरिक मेरीटाइम रूट्स टू पायोनियर इंडियाज हाईटेक मैन्युफैक्चरिंग फ्यूचर, धोलेरा स्टैंड्स एज अ शाइनिंग टेस्टमेंट टू द विजनरी प्लानिंग एंड विकसित भारत. अपर्णा खुंट, आकाशवाणी न्यूज, अहमदाबाद.
0: In men's cricket, India will face the West Indies in the fourth T20 International in Hyderabad today. The match will begin at 7 p.m. IST. India lead the five-match series 2-1 after defeating West Indies by 14 runs in the third T20I in Indore last Sunday. In badminton, Tanvi Sharma and Kidambi Srikanth progressed to the second round of the Denmark Open 2026 after securing hard-fought victories in their opening matches. Tanvi defeated Japan's Natsuki Nadiara 2-1 in a thrilling three-game contest. She will now face German player Yuen Li. On the other hand, Kidambi Srikanth defeated French badminton player Arnaud Mahla 2-0 and will now face Alex Lenier in the round of 16. PV Sindhu bowed out after a close battle against Yuen Li of Germany. Lakshya Sen also exited in the first round. India's doubles campaign will begin today with Satvik Sairaj Ranki Reddy and Chirag Shetty and Tressa Jolly Gayatri Gopichand in action in the men's and women's draws. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
4: Thank you, Pramod. India, a trusted partner in weaponized world, says PM Modi, headlines the Hindustan Times. Asian Age headlines, power to empower, key to India's rise, says Modi. Most papers report on the story of Amit Shah hitting out at the opposition, saying the NDA will return to power with a resounding victory in 2029. The Tribune says nation is watching Rahul trying to save infiltrators and his vote bank, says Shah. Most papers also report on Nandan Nilekani speaking about question paper leaks at the Bloomberg New Economy Forum 2026 in Delhi. The Hindu says, generate questions at last minute to prevent paper leaks, says Nilekani. While the Times of India in a story says, last minute paper generation can kill incentive to leak, says Nilekani. And finally, a story in the Statesman says, 10 to 5 job, desk and a laptop. Once a feared Maoist, now university official. The paper adds that 70-year-old M. Venugopal, carrying a bounty of 6 crores on his head, left the Maoist top ranks and walked out to surrender exactly a year ago. And with that, it's back to you, Pramod.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to address Brihattar Bharat International Conference in New Delhi today through video message. BIMSTEC nations strongly condemn terrorism and violent extremism in all its forms and manifestations, including cross-border terrorism. External Affairs Minister S. Jayashankar says India-US trade talks are heading in the right direction and a deal is being ironed out. US Secretary of State Marco Rubio to visit India next week to strengthen energy cooperation and strategic partnership. 13 people killed in boat tragedy in Raghopur Diara area of Vaishali district in Bihar. And in cricket, fourth T20 international between India and the West Indies to be played in Hyderabad this evening. And with that, we end the morning news. Have a nice day.
5: ఆకాశవాణి విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ యు విజయభాస్కర్ రావు.
6: విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన, సిఐఐ ప్రాంతీయ సదస్సు, జాతీయ పింఛన్ వ్యవస్థపై అవగాహన కార్యక్రమం, జిల్లాలో తీరప్రాంత భద్రతకు సమగ్ర కార్యాచరణ వంటి పలు అంశాలతో కూడిన విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. ఇందులో భాగంగా రక్షణ మంత్రి నౌకాదళ సిబ్బందితో నిర్వహించిన బడాఖానా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశ తీర ప్రాంత రక్షణలో నౌకాదళ సిబ్బంది సేవలు కీలకమని అన్నారు. అలాగే రాజ్నాథ్ సింగ్ విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో నిర్మించిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను జలప్రవేశం చేయించారు. ఆధునీకరించిన స్లిప్వే 4 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్కు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారత్కు సముద్రం కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాదని, దేశ శ్రేయస్సు, భద్రత, సంస్కృతి, నాగరికతలోనూ సముద్రానికి కీలక స్థానం ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు పరిశ్రమలకు కేంద్రంగా మారుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖపట్నంలో ఐఐఎంలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ ప్రాంతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం 7.8% వృద్ది రేటుతో ముందుకు సాగుతోందని తెలిపారు. పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు కల్పించేందుకు సింగిల్ విండో విధానం ద్వారా 6 to 12 నెలల్లో ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విశాఖ జిల్లాలో తీర ప్రాంత భద్రతను మరింత పటిష్టం చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నేవీ, కోస్ట్గార్డ్, మెరైన్ పోలీస్, మత్స్య, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో తీర ప్రాంత భద్రతపై సమీక్ష నిర్వహించారు. తీర ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగించాలని, సున్నిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మత్స్యకారులు, బోటు నిర్వాహకులకు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలని, అనుమానాస్పద కదలికలను గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పిల్లలకు పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారం అందించడం ద్వారా వారి శారీరక మానసిక వికాసం మెరుగుపడుతుందని విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు అన్నారు. 9వ రాష్ట్రీయ పోషణ మాసం సందర్భంగా మన అంగన్వాడీ మన బాధ్యత ఇతివృత్తంతో విశాఖలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నతనం నుంచే పిల్లలకు పౌష్టికాహారం అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. బాలల పోషణ, ఆరోగ్యం, ప్రారంభ వికాసంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. రైతులు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధిదారులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా విశాఖపట్నంలో జాతీయ పింఛన్ వ్యవస్థ ఎన్పీఎస్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పింఛన్ నిధి నియంత్రణ మరియు అభివృద్ది ప్రాధికార సంస్థ పీఎఫ్ఆర్డీఏ లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పీఎఫ్ఆర్డీఏ డిప్యూటీ జనరల్ మేనేజర్ మనోజ్ కుమార్ తివారీ మాట్లాడుతూ, అసంఘటిత రంగంలోని వారికి పింఛన్ భద్రత కల్పించడమే సంస్థ లక్ష్యమని తెలిపారు. ఎన్పీఎస్ ద్వారా పన్ను ప్రయోజనాలు, తక్కువ నిర్వహణ ఖర్చుతో పాటు పారదర్శక సేవలు పొందవచ్చని వివరించారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో బాలల రక్షణ, సంరక్షణ, భద్రతపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైల్వే అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా బాలల రక్షణ విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. స్టేషన్లోని అన్ని ప్లాట్ఫామ్లపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి ఆపదలో ఉన్న బాలలను గుర్తించి తక్షణ రక్షణ కల్పించాలని అధికారులు సూచించారు. మీరింతవరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
7: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, విరామ సంగీతం వింటారు. సమయం 8:35 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుంచి తిరుపతి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా
8: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవపై

0: ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేవీఎస్ విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: యోంతః ప్రవిశ్య మమవాజమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వథాంనా అన్యాంస్త హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. జగత్కళ్యాణ చక్రవర్తి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆర్తత్రాణ పరాయణుడు, అడుగడుగు దండాలవాడు అయిన శ్రీనివాస పరబ్రహ్మ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు ఎంతో ముచ్చటగా స్వామి సింహవాహనారూఢుడై దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. మలయప్ప స్వామి ఒక్కడే సింహవాహనంపై విహరిస్తూ ఉన్నాడు. మృగాణాంచ మృగేంద్రోహం అని శ్రీకృష్ణ పరమాత్మగా ఏ రకంగా తాను విహరిస్తాను అన్న విభూతి దర్శన భాగ్యాన్ని కలియుగవాసులైనటువంటి భక్త శిఖామణులందరికీ కూడా అందిస్తూ ఉన్నాడు ఇక్కడ శ్రీనివాస పరబ్రహ్మ. ఆనంద నిలయాధీశుడై ధ్రువమూర్తిగా వెలుగుందేటువంటి స్వామి ఏకకాలంలో అనేక భక్తుల యొక్క మనస్సులలో ఆనంద పరవశం కలిగింపచేయడం కోసం తనంతట తానుగా ఉత్సవమూర్తిగా మలయప్ప స్వామిగా వేంచేపు చేసి స్వామి తన యొక్క వాహన మండపం నుంచి సింహ వాహనాన్ని అధిష్ఠించి చక్కని యోగ నరసింహ అవతారంతో దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. సింహం అంటే పరాక్రమానికి ప్రతీక. విష్ణువు సింహముఖుడై దుష్టుడైనటువంటి హిరణ్యకశిపుని సంహరించినటువంటి వైనం మన కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. భక్తుడైన ప్రహ్లాదుని రక్షించినటువంటి కరుణ కూడా మనకి అందులో కనబడుతుంది. యోగశాస్త్రంలో కూడా సింహం వాహనశక్తికి గమనశక్తికి ప్రతీక అని, అలాగే పరాక్రమవంతులైనటువంటి భీమాదులందరూ కూడా సింహ బలులు అని మనకి పురాణాలు ఇతిహాసాలు కీర్తిస్తూ ఉన్నాయి. అంతేకాదు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిగించినట్లయితే ఆనంద నిలయంపై నలువైపులా కూడా సింహ ప్రతిమలు మనకు కనబడుతూ ఉంటాయి. అంటే సమస్త భక్తులను కూడా రక్షించేటువంటి రక్షణ శక్తిగా అవి మనకి భాసిస్తూ ఉంటాయి. బ్రహ్మోత్సవంలో వెంకటనాథుడు తిరువెంకటనాథుడు వెంకటేశ్వర స్వామి ఇలా సింహ వాహనంపై విహరించడంలో ఆంతర్యమేమిటి అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యతను నేను తీసుకున్నాను కాబట్టి భక్తులారా మీకు భయపడవలసినటువంటి పని లేదు అన్న తత్వాన్ని తెలియజేసే విధంగా ఉంటుంది. ఆ స్వామి యొక్క మంగళ మనోజ్ఞమైనటువంటి స్వరూపాన్ని శ్రోతలారా మనసనే చక్షు ద్వారా మనం గనక వీక్షించినట్లయితే స్వర్ణమయమైన సింహాసన సింహపీఠంపై స్వామివారు చక్కగా నరసింహస్వామి స్వరూపంలో యోగ నరసింహునిగా తన యొక్క దక్షిణ పాదాన్ని వామపాదాన్ని అటూ ఇటూ ఉంచి తన రెండు చేతులు కూడా మోకాళ్లపై ఉంచి ఒక దివ్యమైనటువంటి రూపంతో భాసిల్లుతూ ఉన్నారు. ఆయన పక్కన చక్కగా ఆభరణాలన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. వజ్ర వైఢూర్యాలు పొదిగినటువంటి అలంకారాలన్నీ కూడా వాటన్నిటితో దివ్య కాంతులతో స్వామి ప్రకాశిస్తూ ఉన్నాడు. అంతేకాదు సుగంధ పుష్పమాలికల నడుమ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఆయన యొక్క ముఖమండలం ప్రకాశిస్తోంది. రాజాసనానికే రాజాసమైనటువంటి ఆ అలంకారం భక్తకోటి కనులకు ఆనంద అతిశయాన్ని అందిస్తూ ఉంది. మృగరాజు అంటేనే సింహం నోరు తెరిచి జటాజూటాన్ని విదిలిస్తూ గర్జిస్తున్నటువంటి భంగిమలో అటు సింహం ఉంది. ఆ సింహం అపస్మారుడనేటువంటి వాడిని అణిచిపెడుతున్నట్టుగా మనకి వాహనంలో చక్కగా కనిపిస్తోంది. అంటే అజ్ఞానాన్ని అణగదొక్కేటువంటి సింహం ఆ సింహంపై స్వామి అంటే మన అజ్ఞానాన్నంతటినీ కూడా తొలగించేటువంటి దివ్యమైనటువంటి స్వరూపంగా స్వామి ఈ వాహన సేవలో మనకి భాసిస్తూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. సద్యోరూపంగా అవతరించినటువంటి అద్భుతమైనటువంటి అవతారం నరసింహావతారం. అంతేకాదు తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించడంలో ఆలస్యమైందేమో అని ఆందోళనతో, నాయన ప్రహ్లాద నిన్ను రక్షించడంలో నేనేమైనా ఆలస్యం చేశానా అని కరుణ కూడా చూపించిన

0: అంటే శిష్యులకు భక్తులకు ఆర్తులకు అది సింహవాహనం, సింహావతారమైనప్పటికీ కూడా కరుణతోనే కారుణ్యంతోనే వాత్సల్యంతోనే భాషిస్తుంది. కానీ ఎవరైతే దుష్టులున్నారో అధర్మ మార్గంలో అజ్ఞానంతో భోగాలపై పడి అధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తారో వారందరికీ కూడా ఆ సింహం యొక్క జూలు విదిలించుకునే పరాక్రమ స్వరూపంగా ఒకసారి తలుచుకుంటేనే ఏ రకంగా గజానికి స్వప్నంలో సింహం వచ్చినా ఆందోళన చెడి పరిగెడుతుందో అలా పాపాత్ముల యొక్క హృదయాలలో సింహస్వప్నంగా సింహంగా నేను వెలుగొందుతాను అన్న స్వరూపంతో స్వామి అదిగో సింహ గమనుడై ముందుకు వస్తూ ఉన్నాడు. నైరుతి మూలకి స్వామివారు ఏం చేస్తూ ఉన్నారు, అనంతాళ్వారితో సమీపానికి విచ్చేస్తూ ఉన్నారు. దివ్య మకర తోరణాలతో అద్భుతమైనటువంటి శ్వేత ఛత్రాల యొక్క ఛాయలో దేదీప్యమానంగా స్వామి మంగళ మనోజ్ఞ దర్శనాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ సింహం కూడా తన పరాక్రమాన్ని చూపించే విధంగా తన ముందున్నటువంటి రెండు పాదాలను పైకెత్తి సర్వసన్నద్ధంగా ఉన్నట్లుగా భాషిస్తూ ఉన్నది. ఇలా అద్భుత మనోజ్ఞ దివ్య దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి ఆ భాగ్యాన్ని మనోనేత్రాలతో చక్కగా విని తరించేటువంటి ఆకాశవాణి శ్రోతలు మనందరి యొక్క కూడా జన్మ ధన్యమయ్యేటువంటి మధుర క్షణములు ఇవి. ఇటువంటి వాహన విశేషాల్ని అంశాల్ని మరికొన్నిటిని మనం శ్రీమాన్ శేషాచార్యుల గారి యొక్క గళం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ సింహ వాహన పరాక్రమ వైభవం మనందరికీ కూడా లభించాలని, మన అజ్ఞానం తొలగాలనేటువంటి భావనతో స్వామివారిని ప్రార్థిద్దాం. అయ్యా శేషాచార్యులు గారు అందుకోండి.
1: వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఈ బిరుదు ఎంతో సార్థకమైనది. ఎందువల్లంటే అన్ని అవతారముల యొక్క రహస్యాన్ని కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడు భక్తులందరికీ దర్శింపజేస్తూ తన యొక్క వైభవాన్ని చాటి చెబుతూ అనేక యుగాల చరిత్రలన్నింటినీ కూడా కళ్ళ ముందు ప్రత్యక్షం చేస్తూ ఉన్నాడు. ఆ స్వామిని దర్శించినట్లయితే ఒక్కసారి ఈ మానవ దేహాన్ని ధరించినందువల్ల కలిగే మాయలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఎంత చక్కని కమనీయ రూపంతో ఆ స్వామి వెలిగిపోతున్నాడో చూడండి. భగవంతుణ్ణి ఆరాధించటానికి ఎన్నో మార్గాలున్నాయి. అందులో అర్చావతారం అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. అర్చావతారాన్ని మనం దర్శించినప్పుడు నిగ్రహం అనేది కలుగుతుంది. ఆ నిగ్రహం కలిగినప్పుడు హృదయం పరమాత్ముని యందు లగ్నమయ్యి ఇతరమైన విషయాలన్నీ విస్మరిస్తారు. అదేవిధంగా ఈనాడు తిరుమాడ వీధులలో స్వామివారు చక్కగా హాయిగా విహరిస్తూ ఉంటే సింహవాహనం మీద ఆ స్వామిని దర్శించినటువంటి భక్తుల యొక్క నేత్రములు గాని మనస్సు గాని చంచలమైన మనస్సు కూడా స్థిరంగా స్వామి స్వరూపమునందే నిలిచిపోయి వేరే ఐహికమైనటువంటి విషయములను మరచిపోతూ తదేకంగా ఆ స్వామి అందే లగ్నమవుతూ ఉంది. వారి యొక్క హృదయము అలాగే దర్శనము కూడా యోగమంటే అదే కదా. యోగ నృసింహునిగా ఆ స్వామిని మనం భావన చేసినట్లయితే ఆ యోగమంటే ఏమిటి? పరమాత్మ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవటమే. అర్చారూపంలో ఉన్నటువంటి పరమాత్ముణ్ణి దర్శిస్తూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్ముణ్ణి తెలుసుకోవటం అనేటువంటిది నిజమైనటువంటి యోగము. ఆ కింద సింహాకారంలో ఉన్నటువంటి ఆ రూపం వాహనాన్ని చూచినప్పుడు భయం కలుగుతుందా? ఆ పైన ప్రసన్నమూర్తిగా ఉన్నటువంటి పరమాత్ముణ్ణి దర్శించినప్పుడు ఆనందం కలుగుతుందా? ఈ సింహవాహనాన్ని అధిరోహించినటువంటి పరమాత్ముణ్ణి దర్శించినప్పుడు ఈ భయంకరమైనటువంటి సింహముల వలె వెంటాడేటువంటి ఐహికమైన ఈ సమస్తమైనటువంటి భవ బాధల నుంచి ఆ పరమాత్ముడే సంరక్షిస్తాడు మనని అనేటువంటి ఒక చక్కని ఆలోచన కలుగక మానదు. ఒక సముద్రాన్ని సమీపించినప్పుడు ఆ సముద్రం ఏ విధంగానైతే మనకి ఆనందాన్ని భయాన్ని కలిగిస్తుందో అదేవిధంగా ఇక్కడ సింహరూపములైనటువంటి బాధల నుంచి మనల్ని రక్షించి ప్రసన్నంగా అనుగ్రహించేటువంటి పరమాత్ముని దివ్యస్వరూపం అనేది మనకి ద్యోతకమవుతూ ఉన్నది. అంతేకాదు ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆ సింహమైన ఆ పరమాత్మ

స్వరూపమైన భక్తుల యొక్క రూపమైన ఇదంతా పరమాత్మ తత్వమే తప్ప వేరొకటి కాదు. ఎందువల్లంటే ఈ జగత్తంతా పరమాత్మునికన్నా భిన్నమైనది కాదు కదా.

0: ప్రాణిలోనూ పరమాత్ముడే ఉన్నాడు, కానీ చూడడానికి ఆ రూపములు మాత్రం భిన్న భిన్నములుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ భావనతో ఆలోచించినట్లయితే ఒక సింహాన్ని చూచినప్పుడు భయము లేదు, అలాగే ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న ప్రాణిని చూచినా కూడా దాని పట్ల తక్కువ భావము లేదు, క్రూరమైన మృగాన్ని చూచినప్పుడు భీతి లేదు. ఎందువల్లంటే అంతా పరమాత్మమయమేగా. ఈ జ్ఞానాన్ని పొందటమే నిజమైనటువంటి తత్వము, అదే యోగము. ఆ యోగాన్ని మనందరికీ నేర్పిస్తున్నట్లుగా యోగ స్వరూపునిగా ఆ చక్కని చిహ్నంతో ముద్రతో పరమాత్ముడు రెండు చేతులను తన మోకాళ్లపై నిలిపి ధ్యానముద్రలో ఉన్నట్లుగా ఆ సింహవాహనాన్ని అధిరోహించి, ఓ భక్తులారా, మీరు ఏ విధంగానూ ఈ సంసార సాగరాన్ని చూచి భయపడవలదు, ఇదంతా నా మాయాకల్పితమే అనే విషయాన్ని తెలుసుకోండి. సింహముల వలె కనిపించేటువంటి ఈ లౌకికమైనటువంటి ఈ దుఃఖములకు మీరు ఏమాత్రమూ భయపడద్దు. నన్నే మీ హృదయంలో నిలుపుకున్నట్లయితే ఇవన్నీ, ఈ బాధలన్నీ కూడా గాలిచేత ఎగరగొట్టబడినటువంటి దారుణమైన మేఘరాశుల వలె చల్లా చెదరైపోతాయి. మేఘముల వెనక దాగినటువంటి సూర్యుని వలె దేదీప్యమానంగా జ్ఞానజ్యోతిని వెలిగిస్తూ నేను మీ అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తాను, మోక్షాన్ని మీకు అందిస్తాను. మీరు ఉండవలసింది ఎలాగా అంటే, నేను ఏ రకంగా నిశ్చలమైనటువంటి స్వరూపంతో ఈ సింహవాహనం మీద మీకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నానో, అలాగే ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, సుఖదుఖాలు వచ్చినా, శీతోష్ణములు మొదలైన ద్వంద్వములన్నీ పట్టించుకోకుండా నిశ్చలతత్వంతో మానవ దేహాన్ని మీ అందరికీ అందించినందుకు, దాన్ని సార్థకం చేసుకుంటూ మీ ఇంద్రియములన్నింటినీ మనస్సుని కూడా చంచలం కాకుండా విషయముల పట్ల ప్రసరించకుండా నా రూపమునందు నా తత్వమునందు దానియందే నిలబెట్టి మీరందరూ మోక్షాన్ని పొందండి అని ఉపదేశిస్తున్నట్లుగానే ఉన్నది. అలాంటి పరమాత్ముని యొక్క దివ్య వైభవాన్ని ఆనందంగా వర్ణించేటువంటి అపౌరుషేయమైన వేద రాసులతో, ఇదిగో చూడండి ఇక్కడ వేద పండితులందరూ ఈ మాడవీధుల్లో పరమాత్ముని యొక్క దివ్య తత్వాన్ని ఆ వేదరాశిలో వర్ణింపబడినట్లుగా చక్కగా గానం చేస్తూ ఉన్నారు. వేదములంటే ఆ పరమాత్ముని స్వరూపమే కదా. అలాంటి పరమాత్ముణ్ణి మనందరం కూడా ఈనాడు సింహవాహనారూఢుడై తిరుమాడవీధులలో కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో భక్తుల కన్నులకు ఆనందాన్నిస్తున్నటువంటి ఆ పరమాత్ముణ్ణి చక్కగా స్మరించుకుందాం, ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులమవుదాం. అయ్యా బ్రహ్మశ్రీ మారుతి గారు, మీరు చక్కగా స్వామివారి వైభవాన్ని మరింతగా వర్ణించండి. భక్తులారా, మనందరం శ్రవణానందంగా విందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు శేషాచార్య గారు. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపరీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్ష మాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. శరణాగతి ఎలా చేయాలి, స్వామివారిని ఎలా ఆశ్రయించి తరించాలి అని మనకి కులశేఖర ఆళ్వాళ్ళు చక్కగా తెలియపరిచారు. అదేవిధంగా పరాక్రమంతో ఉన్నవారిని కూడా ప్రసన్నం చేసుకోవడం ఎలా అన్న విషయం ప్రహ్లాదుడు ద్వారా మనకి తెలుస్తుంది. సింహ స్వభావం ఎటువంటిది అంటే, పరాక్రమంలో సింహ శిశురపి నిపతతి మద మలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం నకలు వయస్తేజసాం హేతు. సింహము ఎంత చిన్నపిల్లైనప్పటికీ కూడా, చిన్న శిశువైనప్పటికీ కూడా అది మదంతో కూడినటువంటి గజం యొక్క కుంభస్థలం మీదే దృష్టింది, దానిపైనే దాడి చేస్తుందిట. అంటే దాని యొక్క స్వభావం అటువంటిది. అంతేనా కాదు, దాని యొక్క స్వభావం గురించి నీతి శతకంలో భర్తృహరి కూడా చెప్తారు, క్షుత్క్షమోపి జరాకృషోపి శిథిల ప్రాయోపి కష్టాం దశాం ఆపన్నోపి

విపన్నదీధితిరపి ప్రాణేషు నశ్యత్స్వపి మత్తేభేంద్ర విభిన్న కుంభ విజిత గ్రాసైక బద్ధ స్పృహ కిం జీర్ణం తృణమత్తి మాన మహతా అగ్రేసర కేసరీ. ఏమిటండి ఈ నీతిలో మనం తెలుసుకోవాల్సింది అంటే, సింహము ఎటువంటిదైనప్పటికీ క్షుత్క్షామోపి ఆకలితో బాధపడుతున్నప్పటికీ, జరాకృషోపి ముసలితనం వచ్చినప్పటికీ, శిథిలప్రాయోపి శిథిల దశకి తేరుకున్నప్పటికీ కూడా, కష్టాందశామాపన్నోపి ఎంతటి కష్టదశం క్లిష్టదశం వచ్చినప్పటికీ కూడా, తన యొక్క శక్తి క్షీణిస్తున్నప్పటికీ కూడా, చివరికి ప్రాణాలు పోతున్న సమయంలో కూడా, కిం జీర్ణం తృణమత్తి, వేటాడే అవకాశం లేదు, శరీరం సహకరించట్లేదు అని తన దగ్గర దొరికేటువంటి పచ్చిక బయళ్ళు స్వీకరిస్తుందా? లేదు లేదు, ఏదో రకంగా శక్తి కూడా తీసుకుని మత్తేభేంద్ర విభిన్న అంటే మదించినటువంటి ఏనుగ కుంభస్థలంలో ఉండేటువంటి మాంసాన్నే స్వీకరించాలి అనుకుంటుంది. ఎందుకంటే మాన మహతామగ్రేసరక్కేసరి మానవంతుల్లో ముందు ఉండేటువంటిది మృగరాట్ సింహం. మరి దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనకి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా, కష్ట పరిస్థితులు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా, భోగాలకి వశులం కాకుండా నిరంతరము ఏ రకంగా సింహము ఆ గజం యొక్క కుంభస్థలం మీద దృష్టి పెట్టిందో, అలాగే మనకు పురుషార్థములలో తురీయమైనటువంటి మోక్షం అనేటువంటిదే మనకు కుంభస్థలం లాంటిది మనం సింహంగా భావిస్తే, కాబట్టి దానిపైన మన దృష్టిని వించి ఎటువంటి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా పట్టు విడవకుండా, ఎవరైతే ఆ మోక్ష పదాన్ని దక్కించుకోవడానికి భక్తి సామ్రాజ్యాన్ని భక్తిని సాధనంగా మలుచుకుంటారో, అటువంటి వారికి నేను వశమవుతాను అన్న తత్వాన్ని తెలియపరిచే రీతిలో స్వామివారు చక్కగా ఇక్కడ విహరిస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దివ్య చరణ కమలాలను వీక్షించి ఆయన యొక్క చరణ సేవలో తరించాలని భక్తులందరూ కూడా, ఎంతోమంది ఎన్నో ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి, ముఖ్యంగా కళాకారులు కేవలం మానవ మాత్రులే కాదు, చరాచర జీవకోటి కూడా స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నాయి. గజరాజులు ముందుకు కదులుతూ ఉన్నాయి, వృషభాలు ముందుకు కదులుతూ ఉన్నాయి, అశ్వరాజాలు కదులుతూ ఉన్నాయి, పక్షులు కూడా చక్కగా వాహనం చుట్టూ విహరిస్తూ అవి కూడా స్వామి దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉన్నాయి. స్వామి వాహనం ముందుకు కదులుతూ ఉంటే వృక్షరాజాలు ఆనందాన్ని తెలియపరుస్తున్నాయా అన్నట్లుగా తమ యొక్క కొమ్మలను అటు ఇటు ఊపుతూ కూడా స్వామి దర్శన భాగ్యానికి పరవశించినట్లుగా ఉంది. వీటన్నిటినీ పరవశింప చేయడం కోసం వాయువు కూడా చల్లగా వీస్తూ ఉంది. వాతావరణం కూడా భక్తులకు సహకరించే విధంగా, సూర్యుడు కూడా తన యొక్క ప్రతాపాన్ని చూపించకుండా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ తిరుమలలో అందజేస్తూ ఉన్నాడు. ఇలా అందరి మనస్సులలో కూడా ఆనంద పరవశాన్ని నింపింపజేస్తూ స్వామి ఎంతో వైభవంగా, వైభవోపేతంగా దివ్య మంగళ మనోజ్ఞ దర్శన భాగ్యాన్ని అందరికీ అందిస్తూ ఉన్నారు. అందుకే అంటారు, సంచింతయేత్ భగవత చరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం ఉత్తుంగ రక్త విలసన్నఖ చక్రవాళ జ్యోత్స్నాభిరాహత మహత్ హృదయాంధకారం యచ్చౌచ నిస్సత సరిత్ప్రవరోదకేన తీర్థేన మూర్ధ్యధికృతేన శివ శివోభూత్ జాతుర్మనశ్యమల శైలంది సృష్ట వజ్రం ధ్యాయేచ్చిరం భగవతశ్చరణారవిందం అని మనకు వ్యాస మహర్షి భాగవతంలో తెలియజేస్తారు. వజ్ర అంశ ధ్వజ కమలాది చిహ్నాలు కలిగి శోభాయమానంగా వెలుగుందేటువంటి ఉన్నతమైనటువంటి నఖమండల యొక్క కాంతులతో భక్తుల హృదయాలలో మహాంధకారాన్ని సంపూర్ణంగా తొలగిజేసేటువంటి ఆ భగవత్ చరణ కమలాలను మిక్కిలి ప్రేమతో మనం చక్కగా సేవించాలి. ఆ స్వామి యొక్క దివ్య పాదారవిందం అందుకోవాలని చింతన చెయ్యాలి. ఎవరి చరణాలను ప్రక్షాళన చేయడం ద్వారా వెళ్ళినటువంటి పాదోదకం పవిత్ర గంగాజలాలను శిరస్సును దాల్చి శివుడు శివత్వాన్ని పొంది ఉన్నాడో, అలాగే ఎవని యొక్క చరణాలను ధ్యానించడు పురుషుని అంతఃకరణంలో గుట్టల కొలదిగా పేరుకుపోయినటువంటి పాపరాశులు సైతము ఇంద్రుని యొక్క వజ్రాయుధ ప్రయోగంతో పర్వతాలు ముక్కలైపోయినట్లుగా పటాపంచలైపోయాయో, అటువంటి భగవంతుని యొక్క చరణ కమలములే మనకు శరణములు అన్నటువంటి భావనతో మనం స్వామిని చక్కగా కీర్తించాలి. నిరంతరము కూడా ఆండాళ్ళు కూడా
తన యొక్క తిరుప్పావైలే గుహలో నిద్రించినటువంటి సింహస్వరూపమా శ్రీకృష్ణ సింహమా అని కీర్తించింది. ఇలా అందరి చేత కూడా కీర్తింపబడినటువంటి స్వామి అందరినీ ఉద్ధరించడం కోసం, అనుగ్రహించడం కోసం మనలో అటువంటి పరాక్రమాన్ని అందించి అపస్మారుని సింహం తొక్కిమెట్టినట్టుగా మనలో

0: ఉండేటువంటి అజ్ఞానాన్ని అధర్మాన్ని తొక్కబెట్టి జ్ఞానం వైపు మన మనస్సుని మరల్చుకోమని, మన యొక్క దృష్టి నిరంతరము కూడా తురీయమైనటువంటి కైవల్య సాధనకై పరితపించమని, అలా ఎవరైతే ఉపక్రమిస్తారో వారికి సింహానికి ఉన్నటువంటి బలాన్ని మీకు నేను అందిస్తానని సుమా అన్న తత్వాన్ని కూడా మనకి తెలియజేసే విధంగా స్వామి మంగళ మనోజ్ఞుడై ప్రసన్న చిత్తుడై యోగంతో యోగ నారసింహుడిగా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. రాజ టీవీతో వెలుగొందుతూ ఉన్నాడు. దివ్య పుష్ప మాలలతో శోభితుడై అనేకమైనటువంటి రత్న ఆభరణాలు ధరించి ప్రసన్నమైనటువంటి ముఖంతో దివ్య దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ స్వామి వైభవాన్ని కనులారా వీక్షించినా చెవులారా విన్నా కూడా మనకు కలిగేటువంటి భాగ్యం అమోఘం అని చెప్పి, అందుకనే ప్రహ్లాదుడు కూడా ఎంతో చక్కగా మనకు భగవంతుడు అందించినటువంటి దానిని ఎలా సార్థకం చేసుకోవాలో కూడా తెలియజేశాడు. కమలాక్షునచ్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషసాయికి మృక్కు శరము శరము అని భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ పాంచభౌతిక శరీరంతో శాశ్వతమైనటువంటి యశస్ శరీరాన్ని ఇంకా ముందుకు వెళితే అసలు జన్మరాహిత్యాన్ని ఎలా పొందాలో దివ్య తత్వాన్ని మనకు అందించినటువంటి మహనీయుడు. ఆ ప్రహ్లాద తత్వాన్ని తెలుసుకుని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎటువంటి విపత్తులు వచ్చినప్పటికీ కూడా ఏ రకంగా స్వామి దర్శన భాగ్యాన్ని పొంది స్వామి దర్శనాన్ని తాను పొందడమే కాక తన తండ్రికి కూడా ఒక రకంగా మోక్షాన్ని అందించాడో అటువంటి ప్రహ్లాదుడు యొక్క భక్తి మనందరిపై ఉండాలని చెప్పి మనం స్వామివారిని వేడుకుందాం. ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి భక్తి తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీమాన్ శేషాచార్యులు గారు సింహవాహనారూఢుడైనటువంటి స్వామి వైభవ శక్తిని మనకి తెలియజేస్తారు, తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: పరమాత్ముడే ఎదురుగా నిలిచి అన్నీ ఇస్తానని చెప్పి ఉంటే అది కావాలి ఇది కావాలి అని సామాన్యులైనటువంటి వాళ్ళని అర్థించటం వ్యర్థం కదా. భగవంతుణ్ణి నిజంగా అర్థించవలసినటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మోక్షం మాత్రమే. ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో భక్తులందరూ కూడా ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని చూచి మైమరచిపోయి ముగ్ధులై పరస్పరము గోవిందనామాన్ని చక్కగా గానం చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దీనివల్ల ఆనంద నిలయ నివాసుడనేటువంటి సార్థకత, ఆ స్వామి బిరుదు ఈనాడు నిజంగా సార్థకమై ప్రకాశిస్తూ ఉన్నది. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. ఈ ముల్లోకముల యందు ఏమి సాధించాలి అంటే ఒక ఆధిపత్యం కాదు, ధనం కాదు, అంగబలం కాదు, ఏమి సాధించాలి అంటే సజ్జనుల యొక్క సాంగత్యం. అది లభించటం అనేటువంటిది దుర్లభం కదా. కానీ ఈనాడు ఇంతమంది భక్త జనుల యొక్క సమూహములన్నీ కూడా ఒక చోట ఏకమై ఆ భగవంతుణ్ణి నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటే ఆ సాధు సజ్జన భాగవతోత్తముల యొక్క ఐక్యత మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంతకన్నా నిజంగా జీవితంలో కావలసినటువంటి ప్రయోజనం ఇంకేమీ లేదు అని అర్థమైపోతూ ఉన్నది. పరమ భాగవతోత్తములు శ్రీ ఆదిశంకరాచార్య స్వామివారు వర్ణించినట్లుగా మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలసర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. నాయనా, ధనాన్ని చూచి లేదా జనాన్ని చూచి యవ్వనాన్ని చూచి ఏమాత్రము గర్వపడకు, ఇవన్నీ కూడా ఒక్క నిమిషంలోనే హరించుకుపోతాయి అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నట్లుగా అందరూ పొందవలసింది ఆ పరమాత్ముని యొక్క దివ్య సన్నిధి మాత్రమే అనేటువంటి చక్కని సారాంశం ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో మనకు గోచరమవుతూ ఉన్నది. అలాగే వయస్సు అనేటువంటిది నిత్యమైనది కాదు. నీరు ఎండిపోతే సరస్సులో ప్రయోజనం లేదు. అదేవిధంగా ధనం పోతే మన చుట్టూ ఏ పరివారము నిలబడదు. అందువల్ల నిజమైన తత్వాన్ని తెలుసుకోండి ఓ భక్తులారా అని యోగ నృసింహునిగా పరమాత్ముడు దర్శనాన్ని ఇస్తున్నాడు. వయసిగతే కహ కామవికార, వయస్సు దాటిపోయిన తర్వాత కోరికలన్నీ కూడా పోతాయి. శుష్కే నీరే కహ కాసార, నీరు ఎండిపోతే సరస్సు ఎక్కడుంటుంది. క్షీణే విత్తే కహ పరివార, ధనం గనక లేకపోయినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి సంబంధాలన్నీ నశించిపోతాయి. జ్ఞాతే తత్వే కహ సంసార, ఎంతో

0: ఉత్తమమైనటువంటి వాక్యం ఇది. జ్ఞాతే తత్వే, నిజమైనటువంటి పరమాత్మ తత్వం తెలిసినట్లయితే అసలు ఈ సంసారం అనేటువంటిది ఎక్కడున్నది? ఇదంతా కూడా భగవంతుని యొక్క క్రీడ. బాలుడైతే ఆటలలో నిమగ్నుడై ఉంటాడు. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపి నసక్త. బాల్యంలోనేమో ఆటల మీద ఆసక్తి, యవ్వనంలోనేమో విషయాల పట్ల ఆసక్తి, వార్ధక్యం వచ్చినప్పుడేమో ఆ జీవితంలో జరిగిన విషయాల మీద ఆలోచనతో ఆ జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఇన్ని రకాలుగా ఈ జీవనంలో కనిపించేటువంటి వయస్సులోని పరిణామాలలో ఎక్కడా పరమాత్మ మీద మనస్సు నిలవటం లేదు. పరమే బ్రహ్మణి కోపి నసక్త, నిజమైనటువంటి పరమాత్మ తత్వం మీద మాత్రం ఎవరికీ ఆసక్తి కలగటం లేదు. అలాంటి ఆసక్తి ఎలా కలుగుతుంది అంటే ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో భక్తజనుల మధ్య నిలిచి ఆ పరమాత్ముణ్ణి చక్కగా దర్శించినప్పుడు ఆ నిశ్చల తత్వం అనేది ఏర్పడి ఆ పరమాత్మ సన్నిధికి చేరుకునేటువంటి మహత్తరమైన అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి సదవకాశాన్ని మనం ఏమాత్రమూ విస్మరించకుండా ఆ పరమాత్ముని దివ్యమైనటువంటి చక్కని జ్ఞానాన్ని పొందుతూ పరమాత్మ లీలలను ఈ చెవులతో వింటూ ఆనందంగా మనం ఈనాడు ఆ పరమాత్మ సన్నిధికి శాశ్వతంగా చేరుకునే ప్రయత్నం చేద్దాం, మోక్ష సాధన చేద్దాం. అదే మనందరికీ ఉత్తమమైనటువంటి లక్ష్య సాధన. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఆ పరమాత్ముని తత్వాన్ని బ్రహ్మశ్రీ మారుతి గారు అందిస్తారు, తెలుసుకుందాం.
1: ఆకాశవాణి శ్రోతలం మనందరం కూడా దివ్య దృశ్యాన్ని మన మనోనేత్రంతో చక్కగా ఇంతవరకు వీక్షిస్తూ ఉన్నాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం అని చెప్పి దుష్టులను దండించి శిష్యులను రక్షించే ఆ మహావిష్ణువు అనుగ్రహం కోసం భక్తులమైన మనందరం కూడా కరకమలాలు జోడించి నమస్కరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. స్వామివారి వాహనం తిరువాడ వీధులలో నెమ్మది నెమ్మదిగా కదులుతూ ఉండగా చక్కగా ఒక పక్క ప్రబంధ పారాయణలు జరుగుతూ ఉండగా వెనుక వేద పండితులందరూ కూడా చతుర్వేద పారాయణలు చేస్తూ ఉండగా చక్కగా ముందుకు సాగుతూ ఉన్నది. ఆ పదచిత్రాలు అద్భుతమైనటువంటి నృత్యాలు అన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆ స్వామి దివ్య వైభవాన్ని వీక్షించడం కోసం సుమారు అనేక రాష్ట్రాల నుంచి కళాకారులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారందరూ కూడా స్వామివారి యొక్క దివ్య బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకుని ఆనందాన్ని పొంది పరవశిస్తూ ఉన్నారు. ఇలా ఆనంద నిలయాధీశుడైనటువంటి నిర్దిశయ ఆనంద స్వరూపుడైనటువంటి స్వామి మనందరినీ ఉద్ధరించడం కోసమే ఈ బ్రహ్మోత్సవాలలో వాహనాలలో విహరిస్తూ ఉన్నాడు. అటువంటి భాగ్యం ఎల్లవేళలా మనకు కలగాలని ఆ స్వామి వైభవాన్ని ఆలకించేటువంటి చెవులు మనకెప్పుడూ కూడా అటువంటి స్వామి గుణ సంపదను అందించాలని మనం శ్రోతలందరం కూడా కోరుకుంటూ ఒక్కసారి ఆ స్వామికి మంగళాశాసనం పలుకుదాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేవీఎస్ విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీ వై శివకృష్ణ, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి, శ్రీ వై ఈశ్వరయ్య. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
4: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: పాటల పల్లకి కార్యక్రమం.

ప్రారంభిద్దాం ఒక చక్కని గీతంతో. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటలు వినాలి అని అనుకుంటే 2727244 లేదా 2727288 అనే నెంబర్స్కి కాల్ చేసి పాటల పల్లకి కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు. మొబైల్ ఫోన్ నుంచి కానీ విశాఖ ఏతర్లు అయితే 0891 అనే కోడ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ చక్కని గీతంతో.

0: పాటల పల్లకి కార్యక్రమంలో ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో ఎక్కడి కాల్ చేస్తున్నారో మనం ఒకసారి పలకరిద్దాం. హలో హలో హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు నూకల కొండబాబు అండి. గొల్లపాలెం టైలర్ వర్క్ చేస్తుంటాను సార్.
0: కొండబాబు గారి కోసం ఏ పాట ప్లే చేద్దామండి?
1: కార్తీక దీపం సినిమాలో అండి, సోమవారం రెడ్డి కార్తీక దీపం సినిమాలో అందులో పాట ఆరణికి మా ఈ దీపం అన్న పాట అయినా పర్లేదండి, లేకపోతే బోరింగ్ పూసిందన్న పాట అయినా పర్లేదు సార్.
0: ఓకే అండి, ఆరణికి మా పాట ప్లే చేస్తున్నానండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ అండి.
1: ఆకాశవాణి అందరికీ కూడా శుభోదయం అండి.
0: మీకు, ఆకాశవాణిలో అందరికీ కూడా శుభోదయం అండి. థ్యాంక్ యూ అండి.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
2: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
3: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
1: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది. కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
4: పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాతి శ్రోతను మనం పలకరిద్దాం. హలో
5: హలో, నమస్తే సార్.
4: నమస్తే అండి.
5: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌడపాలి నుంచి మాట్లాడుతున్నానండి.
4: వెంకట్రావు గారి కోసం ఏ పాట ప్లే చేద్దామండి?
5: మాకు సీతారామ కళ్యాణ్ సినిమా నుంచి సుశీల గారు పాడారండి, జై జగదీక మాత గౌరీ కొడ నుంచి పాట అండి. ఇది సీతారామ కళ్యాణ్ 9/1/1961 లక్ష్యవారం నాడు రిలీజ్ అయింది ఈ సినిమా.
4: ఓకే అండి, మీకోసం తప్పకుండా పాట ప్లే చేస్తానండి.
5: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
4: థ్యాంక్ యూ అండి.

0: పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత శ్రోతను మనం ఒకసారి పలకరిద్దాం. హలో,
1: హలో, నమస్తే సార్ జీ.
0: నమస్తే అండి.
1: సూర్య కుమార్ ఫ్రమ్ గాజువాక.
0: సూర్యకుమార్
1: ఇవాళ
0: గారి కోసం ఏ పాట ప్లే చేద్దామండి?
1: దేవుళ్ళు మూవీలో మహాకనక దుర్గ మనందరి గురించి వేసేయండి సార్ జీ. దేవి నవరాత్రులు శుభాకాంక్షలు అండి మన ఏఐఆర్ ఫ్యామిలీ అందరికీ కూడా.
0: మీకు కూడా, మన శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు అండి. ఈ పాట ప్లే చేస్తున్నానండి.
1: నమస్తే.
0: నమస్తే అండి. థ్యాంక్ యూ. మరి ఇదే ప్రసారంలో 12:40 కార్మికుల కార్యక్రమంలో ఈరోజు సంపూర్ణ ఆరోగ్యానికి హోమియోపతి కణస్థాయిలో పనిచేసే విధానం, ఈ అంశంపై సైకాలజిస్ట్ మరియు హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ అల్లంశెట్టి భవానీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి గారు. మరి ఇప్పుడు పాటల పల్లకి కార్యక్రమాన్ని ఈ పాటతో కొనసాగిద్దాం.

0: పాటలు పల్లకి కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎక్కడి కాల్ చేస్తున్నారో పలకరిద్దాం. హలో,
1: హలో, నమస్తే సార్. మునగపాక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: నాగేశ్వరరావు గారి కోసం ఏ పాట ప్లే చేద్దామండి?
1: శివరామరాజు సినిమాలో అమ్మా భవాని అనే పాట కావాలండి.
0: తప్పకుండా ప్లే చేస్తానండి.
1: ఓకే అండి.
0: థ్యాంక్ యూ అండి.
2: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశం అంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
3: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
2: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
1: నమస్తే సార్ గారండి.
0: నమస్తే అండి.
1: నిన్న మధ్యాహ్నం మన తేతల దిలీప్ కుమార్ రెడ్డి గారు సత్యనారాయణ గారు వచ్చింది కదమే, చాలా బాగుందండి. ఆయన ఒకసారి నాటకం ఆయన నాటకం ఉంటే ఒకసారి ఏంటి ఆది ఉన్నాడు.
0: తప్పకుండానండి.

0: మీకోసం ఏ పాట ప్లే చేయమంటారన్నా?
1: ఇది తలంబ్రాలండి, ఇది పాట కానే కాదు అవును కదండి, ఆ పాట అండి.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తానండి.
1: అవునండి.
0: ఈరోజు రాత్రి ప్రసారంలో పల్లె సీమలు కార్యక్రమంలో పంటల సాగులో యాంత్రీకరణ ఈ అంశంపై అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రామారాయుడుపాలెం రైతు శ్రీ బీవీ చిరంజీవి గారి అనుభవాలతో కూర్చిన పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. అనంతరం ఇదే కార్యక్రమంలో జానపద గీతం, బిందు సేద్యం ద్వారా ఎరువుల యాజమాన్యం ఈ అంశంపై వ్యవసాయ సమాచారం వింటారు. మరి ఇప్పుడు పాటల పల్లకి కార్యక్రమాన్ని తలంబ్రాలు చిత్రం నుంచి ఈ పాటతో కొనసాగిద్దాం.

0: పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత శ్రోతను మనం ఒకసారి పలకరిద్దాం. హలో
1: హలో హలో, నమస్కారం అండి. ద్రాక్షానికి మాట్లాడుతున్నానండి. నా పేరు సత్యనారాయణమూర్తి అండి.
0: మూర్తి గారి కోసం ఏ పాట ప్లే చేద్దాం?
1: ఆరాధన సినిమాలో నామది నిన్ను పిలిచింది గానమే.
0: తప్పకుండా మీకోసం ప్లే చేస్తానండి.
1: ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు మీకు కూడా. మరి మీరు కూడా పాటల పల్లకి కార్యక్రమంలో పాల్గొనాలి అనంటే 2727288 లేదా 2727244 అనే నెంబర్స్కి కాల్ చేసి మీరు ప్రోగ్రాంలో పాల్గొని మీకు నచ్చిన పాట వినవచ్చు. మరి ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం ఈ పాటతో.

0: ఊఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
4: చెప్పండి.
3: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
4: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
3: కానీ ఇది ఎలాగవుతుంది?
4: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
3: అలాగా మరి ఏదైనా మార్పు ఉంటేనో?
4: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: అంతేనా?
4: అంతే.
3: అర్థమైంది.
4: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: ఆర్బీఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
8: గుడ్ మార్నింగ్. సార్,
7: వెరీ గుడ్ మార్నింగ్ అండి.
8: కాకినాడ నుంచి రాజేంద్ర కుమార్.
7: రాజేంద్ర కుమార్ గారి కోసం ఏ పాట ప్లే చేద్దామండి?
8: సంసారం చదరంగంలో టైటిల్ సాంగ్ సార్.
7: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తానండి.
8: థ్యాంక్ యూ సార్.
7: థ్యాంక్ యూ అండి.

0: పాటల పల్లకి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి 10:20 నుంచి 10:30 వరకు, 10:45 నుంచి 11 వరకు కూడా పాటల పల్లకి కార్యక్రమాన్ని వినవచ్చు. సమయం 10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి విజయవాడ కేంద్రం నుండి.
1: స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి మీరు ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: శ్రోతలకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువత ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా నలుగురికి ఉపాధి కల్పించే విధంగా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దటమే స్టార్టప్ ఇండియా ప్రధాన ఉద్దేశం. కొత్త ఆలోచనలతో వ్యాపారాలు ప్రారంభించే యువతకు సహాయం చేసే భారత ప్రభుత్వ వేదిక ఈ స్టార్టప్ ఇండియా గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, అలాగే రాష్ట అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారు ఈ రోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాధినేని యామిని శర్మ గారు.
3: నమస్కారం అండి.
2: యామిని శర్మ గారు, భారతదేశంలో స్టార్టప్ సంస్కృతి యువతను ఉద్యోగాలు వెతుక్కునే వారి నుండి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి, అంటే జాబ్ క్రియేటర్స్, ఎలా మారుస్తోంది?
3: ప్రస్తుతం మన భారతదేశము సరికొత్త ఆలోచనలకి వేదికగా ఉంది. ఒకప్పుడు భారతదేశం అంటే కేవలము అంటే యువత అంటే చదువుకున్నాము, చదువుకోగానే ఇంకా జాబ్ తెచ్చేసుకోవాలి, జాబ్ సీకర్స్ లాగానే ఉండేవాళ్ళు వెతుక్కుంటూ. కానీ ఈ రోజున చూస్తే స్టార్టప్ ఇండియా పథకం పుణ్యమా అని చెప్పనని వారు ఉద్యోగాలు తీసుకునే దగ్గర నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి, అంటే జాబ్ క్రియేటర్స్ లాగా ఎదగడం జరిగింది. ఇది జాబ్ క్రియేటర్స్ ఎప్పుడు అంటారు, వాళ్ళు ఆంటర్ప్రినియర్ అంటే వాళ్ళు పారిశ్రామికవేత్తలాగా అయినప్పుడు, వారికి అటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం దొరుకుతుంది.

గతంలో చాలా మందికి ఇప్పుడు స్టార్టప్ ఐడియా అనగానే చాలా మందికి పెద్ద పెద్దగా అనుకుంటారు, అంటే చాలా బేసిక్ వచ్చి ఏదేదో అని అది మనకు సంబంధించిన అంశం కాదు అన్నట్టుగా ఉంటారు సహజంగా. కానీ చాలా చిన్నగా ఆలోచిస్తే అసలు సరికొత్త ఆలోచన అంటే ఏంటి, మన గ్రామంలో లేదా మన ఇంట్లో ఇప్పటి వరకు మీరు చూస్తే మొదలు పెట్టిన ప్రతి స్టార్టప్ లేదంటే ఈ రోజున మనం ఉపయోగించుకుంటున్నటువంటి మొబైల్ ఫోన్లో యాప్స్ కానివ్వండి, టికెటింగ్ యాప్స్ కానీ, ఫుడ్ ఆర్డర్ చేసుకునేటువంటివి కానీ, మందులు తెచ్చిచ్చేవి కానీ, లేదంటే సరుకులు ఇంటికి తీసుకుని వచ్చేటటువంటి యాప్స్, ఇలాంటి ప్రతిదీ కూడా మనిషికి ఉన్నటువంటి సమస్య నుంచి సమాధానంలాగా మొదలైంది. సో స్టార్టప్ అంటే ఏంటి, సరికొత్త ఆలోచన అంటే మనిషికి లేదా కొంతమందికి ఒకరికి ఎవరికో ఒకరికి జరుగుతున్నటువంటి వారు ఎదుర్కొనే ఇబ్బంది, ఒక సమస్య, ఆ సమస్యకి అనువైన రీతిలో మంచిగా దానికి సమాధానాన్ని వెతకడం స్టార్టప్ ఐడియా. ఇట్లానే ఎవరు వస్తున్నారు ఇప్పుడు అని చెప్పని చూస్తే స్టార్టప్ స్కీమ్ ద్వారా చాలా మంది గతంలో వారికి ఐడియాస్ ఉండేవి, ఆలోచనలు ఉండేవి, చాలా సృజనాత్మకత ఉండేది. కానీ అటువంటి సృజనాత్మకత ఉన్నా ఒక మనకి వ్యవస్థ కావాలి, ఒక ఎకో సిస్టమ్ కావాలి, సపోర్ట్ చేసేటటువంటి ప్రభుత్వాలు కావాలి, వాళ్ళకి నిధులు ఫండింగ్ ఇచ్చేటటువంటి వ్యవస్థ కూడా ఉండాలి. ఆ ఆలోచన అంటే చాలా మందికి బేసిక్ ఐడియా వస్తుంది, ఇప్పుడు ఏదో ఒక సమస్య ఉంది దానికి వెంటనే పరిష్కారం నాకు ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తారు, ఎవరి దగ్గరికి వెళ్తారు, దాన్ని ముందుకు తీసుకుని వెళ్లే ఆలోచన 2014 ముందు చూస్తే కనుక చాలా తక్కువగా ఉండేది, అంటే అటువంటి పరిసరాలు. ఎప్పుడైతే ఈ స్టాండప్ ఇండియా పథకం వచ్చిన తర్వాత, మనం ఇది జనవరి 16 2016 తేదీన ప్రారంభమైంది, ఆ రోజున తీసుకున్నటువంటి ఈ చొరవ ప్రస్తుత దేశంలోని యువ పారిశ్రామికవేత్తల నైపుణ్యానికి, వారిలోని ఆవిష్కరణలకు ఒక పెద్ద ఊతాన్నిస్తుంది. కేవలం యువకులే కాదు, ఈ రోజున వ్యవసాయదారులు మీరు చూడండి, ఆదర్శ రైతులు అని చెప్పని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారిని గుర్తిస్తుంది. అంటే వ్యవసాయంలో కూడా ఎన్నో ఆవిష్కరణలు తీసుకుని వచ్చి అది పంట దిగుబడి ఎక్కువగా రావడం కానీ, లేదంటే రసాయనాలు వాడకుండా సేంద్రీయ ఎరువులు వాడకం కానివ్వండి, టెక్నాలజీని వ్యవసాయంలో ఉపయోగించేది కానీ, ఇలాగా మహిళలు చాలా మంది ఉన్నారు. ఈ రోజు ఇళ్లలో ఉన్న అసలు మహిళలే నిజంగా చాలా సృజనాత్మకత కలిగి ఉంటారు. ఎటువంటి సమస్యకైనా ఈజీగా సొల్యూషన్ ఏదో ఒకటి దొరుకుతుంది మన దగ్గర మహిళలకి. అటువంటి మహిళలను కూడా ప్రోత్సహిస్తూ అటు యువతరం వాళ్ళల్లో వాళ్ళ యంగ్ బ్లడ్ ఉంటుంది, మంచి మంచి ఆలోచనలు ఉంటారు, వాళ్ళ టెక్నాలజీకి చాలా దగ్గరగా ఉంటూ ఉంటారు ప్రతిరోజు నిత్యం కూడా. ఇలా అన్ని వర్గాల వారికి కూడా వారి ఆలోచనలను, వారి సృజనాత్మకతలను వెలికి తీసుకొని వచ్చి దాన్ని ఇంక్యుబేట్, అంటే ఒక ఆలోచన వచ్చింది దాన్ని ఇంకొంచెము సమర్థిస్తూ దాంట్లో అది దాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్లే విధంగా దాన్ని తయారు చేసి మెంటర్షిప్ ఇవ్వడము, అంటే వాళ్ళకి సరైనటువంటి సూచనలు సలహాలు ఇటువంటివి అందిస్తూ తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి ఒక మంచి పెద్ద పథకమే స్టార్టప్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ లాగా భారతదేశం ఉంది. ఇన్ని దేశాలు ఉంచండి, అసలు ఒకప్పుడు స్టార్టప్ లో ఆ స్పెల్లింగ్ కూడా నిజంగా చెప్పడం కష్టంగా ఉండేటటువంటి పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ లాగా భారతదేశం నిలిచింది అంటే దానికి కారణము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం అండి. ఎందుకంటే మోదీ గారు ప్రతిసారి కూడా మీరు చూడండి, వారు ఏ దేశాలకు వెళ్ళినా కూడా ఎక్కడికి వారి పర్యటనలు ఏవి చేస్తున్నా దానికి సంబంధించి ముందు స్టార్టప్ల గురించి, టెక్నాలజీ గురించి, ట్రేడ్ గురించి, మన దేశంలో ఉన్నటువంటి యువత గురించి, వాటిల గురించి ఆలోచిస్తారు. అసలు భారతదేశంలో కావలసినన్ని సహజ వనరులతో పాటు మానవ వనరులు ఉన్నాయి. ఈ రోజు ఆ కారణంతో ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలోనూ అటు ఇంజనీర్లు కానీ ఇటు డాక్టర్లు కానివ్వండి, మంచి మంచి పారిశ్రామికవేత్తలు, వ్యవసాయం చేసే వాళ్ళు, ఇక్కడ నుంచి కూడా వెళ్లి విదేశాల్లో వ్యవసాయం చేసే వాళ్ళు కూడా భారతీయులు ఎక్కువ మంది ఉంటారు. భారతదేశాన్ని మీరు చూస్తే ఇప్పుడు కాదు, 15వ శతాబ్దంకి ముందు పూర్వం నుంచి కూడా ప్రపంచ జీడిపిలో భారతదేశము దాదాపుగా మనం 25-25-30% భారతదేశం జీడిపి ఉండేది ప్రపంచ దేశాల జీడిపిలోనే. అంటే ఆల్మోస్ట్ 1/4 పైన, అంటే ఒక 1/4 భాగంలో భారతదేశం ఉండేది. మిరియాల దగ్గర నుంచి ఒంటికి పూసుకునేటటువంటి పర్ఫ్యూమ్ల వరకు కూడా మన భారతదేశం నుంచి ఎగుమతి అయ్యేవి. ఇవి మాత్రమే కాదు, ఈ రోజున చేతి వృత్తులు చూడండి, చెప్పులు వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, కమ్మరి వాళ్ళు, బ్యాగులు తయారు చేసేవాళ్ళు, బుట్టలు అల్లే వాళ్ళు, ఇలాగ ఎన్నో చేతి వృత్తులు ఉన్నాయి. బొమ్మలు తయారు చేసేవాళ్ళు, దరికొండపల్లి, ఇలాగ ఎన్నెన్నో వాళ్ళు చేతి వృత్తులు అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ స్వార్థంతో అనుకోండి మొత్తం తీసేసి మన భారతీయుల్ని కేవలము ఉద్యోగాలు చేసుకుంటూ

0: అంటూ బానిసల్లాగని అదే మైండ్ సెట్ ని మనలో వదిలేసి వెళ్ళిపోయారు. 2016 ముందు వరకు స్టార్టప్లని నిజంగా సరైన రీతిలో ప్రోత్సహించే పథకము పెద్ద స్థాయిలో లేదు. అసలు ఏదో పేరుకి ఈడిపి ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ అని కొన్ని ఏదో పెట్టేవాళ్ళు, కానీ ఇంత పకడ్బందీగా అన్నిటినీ అంటే సున్నా నుంచి మొదలుపెట్టి ముందు పైన వరకు వెళ్లి ఫండింగ్ ఇచ్చి ఒక ప్రోడక్ట్ తయారు చేయించడమే కాకుండా, లేదా ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఏదైనా అది తయారు చేయించడమే కాకుండా దాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయాలన్నా, మార్కెట్ చేయాలన్నా, మార్కెటింగ్ చేసుకోవాలన్నా దానికి కూడా మళ్ళీ ప్రభుత్వాలు సహకారాన్ని అందిస్తున్నాయి. అంటే ప్రతి స్థాయిలోనూ ప్రభుత్వము చేయి పట్టుకొని తన సహకారాన్ని అందిస్తున్నందువల్లనే ఈ స్టార్టప్ ఇంత ఎకోసిస్టమ్ లో మన దేశం మూడో స్థానానికి రాగలిగింది.
1: మేడం, అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు స్టార్టప్ ఇండియా పథకం కింద అందుతున్న ప్రధాన ఆర్థిక ప్రోత్సాహకాలు అలాగే సబ్సిడీలు గురించి తెలియజేయండి.
0: స్టార్టప్ ఇండియా కింద ప్రభుత్వం అనేక రాయితీలను కల్పిస్తోంది. ఒకటి, పన్ను మినహాయింపులు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఒక ఐడియా స్టార్టప్ రాగానే దాన్ని పరిశోధన చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అమలు పరుస్తున్న సమయంలో వారికి ఆదాయం రాకపోవచ్చు, లేదా తక్కువ ఆదాయం రావచ్చు, లేదా కొన్ని కొన్ని ఉంటే ఒకేసారి అంటే ఆ పరిష్కారాన్ని బట్టి చాలా ఫాస్ట్ గా గ్రోత్ వచ్చేస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే పేటీఎం అనేది మనందరికీ అర్థమైంది. ఆ పేటీఎం ఏంటి? అదొక స్టార్టప్. అందరం అంతకుముందు గతంలో మీరు చూస్తే ఏ రైల్వే టికెట్ కొనుక్కోవాలన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, లేదు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలన్నా మీ సేవకి వెళ్ళాలి, ఏది కట్టాలన్నా కూడా అక్కడ వరకు వెళ్ళి లైన్లలో నించొని అది కౌంటర్ ఓపెన్ ఉందా లేదా క్లోజ్ చేశారా లేదా మళ్లీ మళ్లీ తిరిగి ఇంత అవస్థలు పడేవాళ్ళు. దానికి సమస్యకి పరిష్కారం ఏంటి? చిన్న ఒక యాప్ ద్వారా దొరికింది. సరుకులు ఇప్పుడు ఏదో కిరాణా షాప్కి వెళ్ళి ఆటో ఎక్కి రిక్షా ఎక్కువ లేదంటే బండి తీసుకుని ఆల్రెడీ అలసిపోయి అలసిపోయి ఇంటికి వస్తారు ఉద్యోగాల నుంచి, మళ్ళీ వెళ్ళి ఏం తెచ్చుకుంటాము అని చెప్పనని అలా అనుకునేటటువంటి వాళ్ళకి అటు సమయము అటు వారి శ్రమ మిగులుతూ ఈ రోజున ఇంటికి అన్ని వస్తున్నాయి, కూరగాయలు వస్తున్నాయి, పాలు వస్తున్నాయి, సరుకులు వస్తున్నాయి. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇటువంటివి చాలా తొందరగా క్లిక్ అయిపోయినాయి. ఇంకా మెడిసిన్ కి సంబంధించి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు టెలిమెడిసిన్ ఉంటుంది, అలాగా ఇవన్నీ కూడా పరిష్కారాలు. ఇటువంటి స్టార్ట్ చేస్తున్నప్పుడు వారికి పన్ను రాయితీలు అనేది చాలా ముఖ్యమైనటువంటి. అట్లా చాలా ఇప్పుడు డిఫెన్స్ కి సంబంధించి ఎన్నో రంగాలకు సంబంధించి అంతెందుకు. ఇప్పుడు మీరు చూస్తే గనక ఉదాహరణకి కొబ్బరికాయలు కోయడానికి కూడా ఒకప్పుడు మనిషి పైకెక్కి ఆ కూర్చొని దానిపైన దాన్ని కొట్టేవాడు కొబ్బరికాయలు అనేది. ఇప్పుడు ఒక చిన్న మిషన్ లాగా వెళ్ళి దానిపైన ఎక్కి కూర్చొని లాగా కోసేసుకోవచ్చు. ఇలాంటి ఆవిష్కరణలు అన్నమాట. సో పన్ను రాయితీలు, అలానే సులభతరమైనటువంటి నిబంధనలు. మామూలుగా ఎంఎస్ఎంఈ అంటే మనకి పెద్ద కొంచెం మధ్యతరగతి కుటీర నుంచి మధ్యతరగతి పెద్ద కంపెనీలకి ఇదివరకు సింగిల్ విండో విధానం ఉండేది కాదు. పొల్యూషన్ బోర్డు నుంచి ఒక పర్మిషన్ తీసుకోవాలి, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకి ఇంకొక పర్మిషన్ తీసుకోవాలి, భూమికని లేదంటే ఇంకా పిఎఫ్ వాళ్ళకని చెప్పనని, ఇన్కమ్ ట్యాక్స్ అంటే రకరకాలుగా ఉండేవి, ఇంకా చాలా రకాలైనటువంటి లేబర్ బోర్డు నుంచి. ఇప్పుడు సింగిల్ విండో పెట్టారు. అలాగే స్టార్టప్స్ కి ఇంకా కూడా సులభతరమైనటువంటి నిబంధనలు పెట్టారు. అంటే పెద్ద పెద్ద కంపెనీలకు ఉండే రూల్స్ అని కాకుండా వీళ్ళ కోసం అని చెప్పని చాలా సులభతరమైనటువంటి నిబంధనలు. మేధో సంపత్తి, కొన్ని పేటెంట్స్ అంటాం కదా, అంటే వాళ్ళకి మాత్రమే అది దానిపైన పేటెంట్ తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్టప్లకు కానీ మిగతా వాళ్ళకి పేటెంట్స్ అనేది చాలా స్ట్రెంగ్థెన్ చేసింది. అంటే చాలా బలంగా సిస్టమ్ తయారు చేసింది. ఎవరైనా సరే చిన్న ఐడియా వచ్చిన ఏదైనా అది పేటెంట్ తీసుకోవచ్చు దానిపైన. అలాంటి పేటెంట్స్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ రాయితీలు, అలాగే ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటే పెట్టుబడులు వాళ్ళకి కావాల్సినటువంటి ఫండ్స్ ఏవైతే వస్తాయో, ఏంజిల్ ఫండింగ్ అని ఇప్పుడు స్టార్టప్ ఫండింగ్ అని చాలా ఉంటున్నాయి అన్నమాట. అటువంటి ఫండ్స్ ఆఫ్ అంటే దాని ద్వారా పెట్టుబడుల మద్దతు ఎందరో యువకులను వ్యాపార రంగం వైపు అడుగులు వేయిస్తూ ప్రోత్సాహంగా అంటే ప్రోత్సహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. గతంలో స్టార్టప్స్ అంటే కేవలం బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉండేవో, మహానగరాలు అంటాం కదా, మహానగరాలకు మాత్రమే ఉండే. కానీ ఈ రోజున దేశంలో టైర్ 2 అండ్ టైర్ 3, ఉదాహరణకు అంటే విజయవాడ కావచ్చు, లేదంటే ఒక ఒంగోలు కావచ్చు, తెనాలి అంటే ఇట్లాంటివి కూడా, మరి టైర్ 3 ఉండేటటువంటి వాటిల్లో కూడా ఈ స్టార్టప్లకి ఎకోసిస్టమ్ అనేది ఇక్కడ నుంచి కూడా అద్భుతమైన స్టార్టప్లు వస్తున్నాయి. అగ్రికల్చర్, అగ్రిటెక్, అగ్రికల్చర్ లో ఎడ్యుకేషన్, సో అగ్రిటెక్ అని, లేదంటే ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ లో కూడా స్టార్టప్స్, స్మార్ట్ క్లాస్ రూమ్లు. ఇప్పుడు మనం పిల్లలకి చూస్తున్నాం కదా, అంతా కూడా యూట్యూబ్ లో వాళ్ళకి ఒక యానిమేటెడ్ లాగా వచ్చేస్తుంది. అటువంటివి చాలా, ఇంకా చాలా ఉన్నాయి. హెల్త్ కేర్ లో మరియు ఫైనాన్స్, ఫిన్టెక్, బ్యాంకింగ్ ఇందా చెప్పుకున్నట్టు బ్యాంకింగ్ రంగానికి సంబంధించి, స్పేస్ కి సంబంధించి, డిఫెన్స్ కి సంబంధించి. అంతెందుకు, ఒక అబ్బాయి విజయవాడ నుంచి చెప్తాను ఉదాహరణ, ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. అతను చేసినటువంటి ఒక చిన్న ఐడియా, స్టార్టప్ ఐడియా ఈ

0: రోజు భారతదేశం మన డిఫెన్స్ వాళ్ళు దాన్ని ఎక్స్పెరిమెంట్లు పెట్టారు. అంటే ఎక్కడ విజయవాడ అబ్బాయి, ఎక్కడ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం, ఎక్కడ డిఫెన్స్ చూడండి. అంటే అలాంటి ఇప్పుడు అంతెందుకు, మొన్నటికి మొన్న మనం చూసాము తెలుగు రాష్ట్రాల అబ్బాయి ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ని పంపించాడు కదా, అసలు ఎప్పుడైనా ఊహించామా ఇది మనం? అది నిజంగానే గర్వకారణం. చిన్న చిన్న పిల్లలు, యూత్, ఇదివరకు మీకేం తెలీదు అని చెప్పినాను. అంటే చెడిపోతున్న యూత ఉన్నారు, కాసేపు దాని పక్కన పెడితే అవకాశం ఉన్నదాన్ని అందిపుచ్చుకుంటున్నటువంటి యువత, వారికి అవకాశాలను కల్పించేటటువంటి ప్రభుత్వ వ్యవస్థ, ఇది బాగా రెండు సమన్వయంతో పనిచేసుకుంటూ ఈ రోజున ముందుకు వెళ్తూ ఉన్నాయి
1: మేడం. అలాగే ఒక స్టార్టప్ విజయవంతంగా నిలదొక్కుకోవటానికి ప్రస్తుత మార్కెట్లో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు ఏమిటి, వాటిని ఎలా అధిగమించాలంటారు?
0: పెద్ద అంశం ఇది. కాకపోతే ఇప్పుడు మనం ఎంత పాజిటివ్ గా ఉన్నాయని చెప్పని చెప్పుకుంటున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, నాకు అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, మన దేశంలోనే ఎక్కువ చూస్తుంటాము, దట్టు మన రాష్ట్రంలో ఎక్కువగా ఇటువంటి ఇబ్బంది ఉందండి. తల్లిదండ్రులకి ఎంతసేపటికి కూడా ఇలాంటి వ్యాపారం చెయ్యాలి అని అంటే భయపడేటటువంటి పరిస్థితి, అంటే నష్టపోతారు, అందులో సక్సెస్ అవ్వలేరు అని చెప్పని ఎందుకో ఉందంటే, ఇప్పుడు ప్రతి దాంట్లో లాభ నష్టాలు ఉంటాయి, కానీ నేను చూస్తున్నటువంటిది ఏంటంటే పిల్లల్ని స్టార్టప్స్ లా అంటే వ్యాపారం వైపు, ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా, వాళ్ళు కూడా చాలా తక్కువ, కొంతమంది ఉంటారు వాళ్ళ సంగతి పక్కన పెడితే, సహజంగా చదువుకుంటున్నటువంటి లేదంటే ఇలాంటి యువతని నేను వ్యాపారం చేస్తాను, నాకు ఈ ఐడియా ఉందంటే ఎందుకు అవన్నీ నష్టాలు వస్తాయి, అప్పులు పాలైపోతావు, జీవితంలో ఎదగలేవు, దాని బదులు చదువుకొని ఉద్యోగం చేసుకో, నెలకింత జీతం వచ్చేస్తుంది, లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్నటువంటి ధోరణి అనేది ఇప్పటికీ కూడా మన మైండ్ సెట్ ఏదైతే ఉందో, అంటే పేరెంట్స్ అఫ్కోర్స్ వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి, నిజమే నష్టం వచ్చిందంటే ఆ కుటుంబం అంతా చెల్లా చెదురైపోతుంది, ఉన్నదంతా అమ్ముకోవాల్సి వస్తుంది, అప్పుల పాలైపోతారు, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ప్రతి ఒక్కరికి అదే జరగాలని కూడా లేదు కదా, ఒకప్పుడు ఇంతలాగా ప్రోత్సహించేటటువంటి వ్యవస్థలు లేవు, ఇప్పుడు ఉంది. ఉన్నదానిపైన మనం కొంచెం ధైర్యం చేసి దాన్ని పిల్లల్ని గనక అటు ముందుకి మనం ప్రోత్సహించగలిగితే అదొక పెద్ద సవాల్ యాక్చువల్గా. అంటే అంత మార్పు రావడం ఉంటే కూడా కష్టమే, అందులోనూ ఉద్యోగాల్లో కూడా మళ్ళీ మనకి ప్రైవేటు సాఫ్ట్వేరు, మంచి జీవితం గురించి ఆశపడ్డము ప్లాన్ చేసుకోవడం తప్పేం కాదు, కానీ అదే జీవితం అని అనుకోవడం కూడా తప్పు అంటున్నాను. సో ఇది ఒకటి పెద్ద సమస్య. రెండోది, యువతకి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు చూస్తే చాలా టెక్నాలజీ వాళ్ళకి అవైలబుల్ ఉంది. ఎంతసేపటికి సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ యాప్స్ ని, రీల్స్ ని ఇలా తిప్పుతూ ఉండే బదులు అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఉదాహరణ చెప్తున్నా, సెమీకాన్ సమ్మిట్ జరిగింది ఢిల్లీలో జరిగింది, ఎవరు ఊహించలేదండి అసలు సెమీకండక్టర్ రంగంలో భారతదేశము ఇంత పెద్ద పాత్ర పోషిస్తుంది, ఇంతగా ఎదుగుతుంది అని. సెమీకండక్టర్ అంటే ఏంటి, చిప్లు. ఈరోజు మనం మాట్లాడుకుని ఉపయోగించే ఫోన్ దగ్గర నుంచి వాషింగ్ మిషన్ వరకు, టీవీ దగ్గర నుంచి ప్రతి దాంట్లో, ఆఖరికి మనం వాడే కార్లలో కూడా చిప్ ఉండాల్సిందే. అటువంటి సెమీకండక్టర్ చిప్ దాని గురించి ప్రపంచం పైన విపరీతంగా ఆధారపడేవాళ్ళు భారతదేశం. కానీ ఈ రోజున అసలు ముందు, ఇంతకుముందు మోదీ గవర్నమెంట్ వాళ్ళు 2030కి $1 trillion ని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే ఆల్రెడీ 1 trillion మనం అచీవ్ చేస్తాం. ఇప్పుడు 2030కి అంటే 2030కి 2 trillion టార్గెట్ పెట్టుకున్నారు. ఈ రోజున ప్రపంచం మొత్తానికి సెమీ కండక్టర్స్ దాంట్లో మనము ఖచ్చితమైన ఒక లాజిస్టిక్ సప్లై చైన్ ఇచ్చే, అంటే ఒక దేశం మన పైన ఆధారపడుతున్నారు ఈరోజు మిగతా విదేశాలన్నీ కూడా. దాంట్లో ఎన్ని స్టార్టప్స్ వస్తున్నాయి, ఎన్ని ఐడియాస్. సో ఐటీ మాత్రమే కాదు, నేను అదే చెప్తున్నాను. అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇలాగ స్పేస్ రంగం తీసుకోండి, ఇందాక ఒక అబ్బాయి ఉదాహరణ చెప్పుకున్నాం, ఎన్ని అవకాశాలు స్పేస్ రంగంలో ఉన్నాయి. స్పేస్ ఎందుకు, రాకెట్ ఎందుకంటే, మళ్ళీ సేమ్ ఈ రోజున మనం ఇప్పుడు ఉపయోగించుకునే 5G 6G దగ్గర నుంచి ఇంట్లో చూసే టీవీ కానీ, లేకపోతే గనక బయటకు వెళ్తే వర్షం పడుతుందో పడదే దగ్గర నుంచి కానీ, ప్రతిది కూడా శాటిలైటే కదా.
1: అవును,
0: సాటిలైట్ నుంచే కదా వచ్చేది మన కమ్యూనికేషన్. సో మనిషికి ఎంత అవసరం ఉందో స్పేస్ అంత ఓపెన్ గా ఉంది, అంటే ఆ రంగం అన్నమాట. అలాగా స్పేస్ ఉంది, డిఫెన్స్ తీసుకోండి, చాలా చాలా ఇలా ప్రతి రంగం, రైల్వే రంగం కానీ ఇలా అన్ని రంగాల్లోనూ అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ వీళ్ళు దాన్ని యాక్సెస్ చేయరు, అంటే ఏముంది ఏం చేస్తాము అని ముందు తెలుసుకోరు. ఆ ఆలోచన అనేది యువతలో కూడా కలగాలి, అప్పుడే కదా మనం ముందుకు వెళ్ళగలిగేది. ఆ సమయాన్ని, కీలకమైనటువంటి సమయం ఏదైతే ఉంటుందో, 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు, ఎన్ని కోట్లు ఇచ్చినా వెనక్కి రాదు. యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో ఎంటర్టైన్మెంట్ కోసము, జలసాల కోసము ఎంత సమయం పెడుతున్నారు, అంతకి 3 రెట్లు ఎక్కువగా మీ భవిష్యత్తు గురించి పెడితే గనక ఇదే సమయంలో, అద్భుతమైన జీవితం మీ సొంతం అవుతుంది, జీవితం మొత్తం ఆనందించవచ్చు.

0: లేదనుకోండి, 25 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు వచ్చేంత వరకు తిరుగుతారు. తర్వాత ఏంటి పరిస్థితి? సరైనటువంటి జాబ్ ఉండదు, అప్పుడు వ్యాపారాలు చేయలేరు, ఇబ్బందులు పాలవుతారు, సరైన జీవితం ఉండదు ప్లానింగ్ లేకపోవడం వల్ల. సో స్టార్టప్స్లో ఇప్పుడు మనకి కావాల్సింది అంటే ఈ ఇదొక సమస్య, అంటే యువత మారాల్సింది. ఇంకొంచెం అవగాహన, ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతోంది, ఆ కిందకి ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉంటుందో, కింద వర్క్ చేసేటటువంటి ఎకో సిస్టమ్ ఉందో, వాళ్ళు కూడా అంతే చొరవ చూపించాలి. కానీ ఇవన్నింటినీ దాటుకుంటూ 100కి 100% ఈ రోజున స్టార్టప్ రంగంలో భారతదేశం తీసుకుని వెళ్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 100కి పైగా యూనికార్న్, అంటే మనం కొన్ని గ్రూప్ని కలిపి యూనికార్న్ అంటాం, కొన్ని స్టార్టప్స్ని కలిపి. సో అలాంటి 100కి పైగా యూనికార్న్ అంటే 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ, ఆ 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువైన కంపెనీలు, కొన్ని 100ల కంపెనీలు కలిపి ఒక 1 బిలియన్ డాలర్ అయిందనుకో, దాన్ని యూనికార్న్ అంటున్నాం. సో అటువంటి యూనికార్న్ స్టార్టప్లు 100 ఉన్నాయి ఈ రోజున మన దేశంలో, అంటే 1 బిలియన్ x 100 అలాంటివి. సో పెట్టుబడిదారులందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి మోదీ గారి పైన విశ్వాసం చూడండి, మొన్న బ్రిక్స్ కూడా జరిగింది. సో బ్రిక్స్ లో చాలా చోట్ల చూస్తే గనక ప్రపంచ దేశాలు మన గురించి ఏం మాట్లాడుతున్నాయి, వాళ్ళని రాజకీయ నాయకులు కాదు, మోదీ గారిని పొగడ్డానికో భారతదేశాన్ని పొగడ్డానికో, వాళ్ళు వేరే ప్రపంచ దేశాలను రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ ఏ విధంగా మార్చింది, మీరు చేస్తున్నటువంటి హెల్త్ కేర్లో వస్తున్నటువంటి స్టార్టప్స్ ఏంటి, ఇలా మాట్లాడుతుంటే నాకు నిజంగా ఆనందం వేసింది. అంటే ప్రపంచ దేశాలకి మోదీ గారి పైన, వారి నాయకత్వం పైన, భారతదేశం ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో, అది స్టార్టప్లని, ఇన్వెస్ట్మెంట్స్ని, పెట్టుబడిని ఇంకా మరింత ఎక్కువగా తీసుకుని రావడానికి ఉదాహరణ అవుతుంది. రెండోది స్థానిక సమస్యలు, ఇప్పుడు యూపీఏ అంతే కదా ఒక పెద్ద సమస్యకి పరిష్కారం, అటువంటి ఆవిష్కరణలు కూడా మనం చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో నేను చెప్పే చివరిగా ఏంటంటే ఒకటే సలహా ఇస్తున్నాను, భారతదేశ భవిష్యత్తు మొత్తము ఇలాంటి సృజనాత్మకత, నవకల్పన ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది. ఆ దాన్ని యువత కూడా అంటే అర్థం చేసుకుంటూ, మనం వికసిత్ భారత్ 2047 అనుకున్నాం, అప్పటికే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు, ఇక్కడ నుంచి 25 సంవత్సరాలు ఏదైతే ఉందో దీన్ని అమృతకాలం అని అంటున్నాం. ఈ అమృతకాలంలోని యువత చాలా ఎక్కువగా వాళ్ళు స్థిరపడడానికి అవకాశం ఉంటుంది, వారి దేశాన్ని ముందు తీసుకుని వెళ్లడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. కాబట్టి నష్ట భయానికి భయపడకుండా, అంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి, క్యాలిక్యులేట్ చేసుకోవాలి, రిస్క్ అనాలిసిస్ చేసుకొని ఆ నష్ట భయానికి భయపడకుండా కొత్త ఆలోచనతో వచ్చేటటువంటి యువతని బ్యాంకులు కూడా అంతే స్థాయిలో వాళ్ళకి అవకాశాలను ఇస్తూ, ఆల్రెడీ ఉన్న పథకాలని వాళ్ళని దానిలో భాగస్వాములను చేస్తూ కనుక ముందు తీసుకుని వెళ్తే ఇంకా చాలా బాగా ఉంటుంది. మహిళా పారిశ్రామికవేత్తలు కూడా చాలా పెరిగారు ఈ స్టార్టప్స్లో, మహిళలు చాలా గణనీయంగా పెరిగారు. ఏ పథకంలో అయినా సరే, ఏ స్టార్టప్లో అయినా, ఎటువంటి దాంట్లో అయినా 70% మహిళలే. ఇదివరకు ఏంటి, మహిళా సాధికారత అనేవాళ్ళం, ఉమెన్ డెవలప్మెంట్, ఇప్పుడు ఉమెన్ లెడ్ డెవలప్మెంట్, అంటే మహిళ ఆధారిత డెవలప్మెంట్, అభివృద్ధి మహిళల చేత అభివృద్ధి అనే స్థితిలో ఉన్నాం మనం. వాళ్ళు కూడా బాగా పెరిగారు. కొన్ని ఫాస్ట్ గణాంకాలు ఏంటంటే, ఇప్పటివరకు భారతదేశంలో అధికారిక స్టార్టప్ల సంఖ్య 1.40 లక్షలు స్టార్టప్లు మన భారతదేశంలో ఉన్నాయి. అలానే మహిళల భాగస్వామ్యం 45%కి పైగా స్టార్టప్లలో మహిళలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే కనుక ఇన్నోవేషన్ హబ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్టార్టప్స్ ని ప్రోత్సహించడం కోసమని విశాఖపట్నంలో మనము చాలా పెద్ద ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పెట్టాము, తిరుపతిలో ఐటీ హబ్లని విస్తరిస్తున్నాము, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనుకోండి, ఓర్వకల్లో డ్రోన్ సిటీ ఉంది, ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఉంది, దీని ద్వారా కాలేజీలకి, అలానే ఇక్కడ మనకి టాటా ఇన్నోవేషన్ సెంటర్ ఉంది మంగళగిరిలో, ఇలాగా అదే కాకుండా విశాఖపట్నం మెడ్టెక్ జోన్, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి పెద్ద పెద్ద, విశాఖపట్నం నుంచి చెన్నైకి, చెన్నై నుంచి బెంగళూరుకి, అలానే బెంగళూరు టు హైదరాబాద్. సో ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏవైతున్నాయి దాంట్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైనటువంటి ఇండస్ట్రీలు వస్తున్నాయి, పెద్ద పెద్దవి చిన్న అన్నీ వస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ మేము కోరుకునేది ఒకటి, నిరాశ పడకుండా, సెట్ బ్యాక్స్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, వాటన్నిటిని అధిగమిద్దాము, చాలా ధైర్యంతో ముందుకు మీరు సాగుతూ దేశాన్ని కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పని కూడా నేను కోరుకుంటున్నాను.
1: స్టార్టప్ ఇండియాకి సంబంధించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు, ధన్యవాదాలు యామిని శర్మ గారు.
0: థ్యాంక్ యూ.

ఇదే ప్రసారంలో 11 గంటలకు మధురిమ కార్యక్రమంలో స్వప్న సరాగాలు వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ. ఈరోజు మధ్యాహ్నం 1:33 ప్రసారమయ్యే మహిళావాణి కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే శ్రోతలు 0891 2727244 అనే నెంబర్కి ఫోన్ చేసి కార్యక్రమంలో పాల్గొనవచ్చు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో దార్శనిక భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో రైతు సంక్షేమం, అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ చర్యలు, ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం వింటారు. చదివినవారు శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్.
1: భారతదేశ ఆర్థిక సామాజిక వ్యవస్థల్లో వ్యవసాయానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. దేశ జనాభాకు ఆహారాన్ని అందించడంతో పాటు కోట్లాది కుటుంబాలకు వ్యవసాయం జీవనాధారంగా ఉంది. రైతు కష్టంతోనే మనకు అన్నం, పప్పులు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు వంటి అనేక ఆహార ఉత్పత్తులు అందుతున్నాయి. అందువల్ల రైతు సంక్షేమం అనేది కేవలం ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు. ఇది దేశ ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, పోషణ మరియు సమగ్ర అభివృద్ధికి సంబంధించిన అంశం. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం, ధరల విధానం, రుణ సదుపాయాలు, పంట బీమా, మౌలిక వస్తులు, మార్కెట్ సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం మరియు వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రాలకు రైతులకు మద్దతు అందిస్తోంది. రైతు ఆదాయాన్ని పెంచడం అనే లక్ష్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ విధానాల్లో ముఖ్యమైన అంశంగా తీసుకుంది. రైతు ఆదాయం పెరగాలంటే కేవలం పంట దిగుబడి పెరగడంతో సరిపోదు. వ్యవసాయ పెట్టుబడికి ఖర్చు తగ్గాలి, పంటకు సరైన ధర లభించాలి, పంట నష్టాల నుంచి రక్షణ ఉండాలి, తక్కువ వడ్డీకి

ఈ రుణం లభించాలి. పంటను నిల్వ చేసుకునేందుకు సదుపాయం ఉండాలి. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉండాలి. ఈ సమగ్ర దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రముఖ పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. 2019లో ప్రారంభమైన ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6,000 చొప్పున 3 సమాన వాయిదాల్లో ఒక్కో వాయిదాకు 2,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పథకం ద్వారా నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో డిజిటల్ పద్ధతిలో డబ్బు బదిలీ చేయడం ద్వారా మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. రైతు కుటుంబానికి 6,000 వార్షిక సహాయం ద్వారా వ్యవసాయ పెట్టుబడులన్నింటినీ భర్తీ చేయలేకపోయినా కూడా విత్తనాలు, ఎరువులు, చిన్న వ్యవసాయ అవసరాలు వంటి వాటికి ఉపయోగపడేలా ప్రత్యక్ష ఆర్థిక మద్దతు లభిస్తుంది. రైతు పండించిన పంటకు సరైన ధర లభించడం రైతు ఆదాయానికి అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అందులో మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరకు వ్యవసాయ విధానంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం 22 నిర్దేశిత వ్యవసాయ పంటలకు ఎంఎస్పీని ప్రకటిస్తోంది. 2018-19 నుంచి ఎంఎస్పీని ఉత్పత్తి వ్యవసాయానికి కనీసం 50% మార్జిన్ ఉండే విధంగా నిర్ణయించే విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 2014 నుంచి 2026 వరకు ఎంఎస్పీ కింద వివిధ పంటల ప్రభుత్వ కొనుగోళ్ల విలువ 26.32 లక్షల కోట్లకు పైగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఎంఎస్పీ ప్రకటించడం మాత్రమే కాకుండా సంబంధిత పంటల ప్రభుత్వ వ్యవస్థ కూడా రైతుల విషయంలో ముఖ్యమైంది. పప్పులు, నూనె గింజలు వంటి పంటల్లో ధరల పతనం సమయంలో రైతులను రక్షించడానికి ప్రధానమంత్రి అన్నదాత ఐ సంరక్షణ్ అభియాన్, పీఎం ఆశ వంటి కార్యక్రమాలు కూడా అమలు చేస్తోంది. వ్యవసాయం ప్రకృతిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అధిక వర్షాలు, కరువు, వరదలు, తుఫాన్లు, వడగళ్ల వాన వంటి ప్రకృతి వైపరీత్యాలు రైతుల పంటను దెబ్బతీయవచ్చు. ఒక సీజన్లో పంట నష్టపోతే రైతు కుటుంబం మొత్తం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పీఎంఎఫ్బీవై రైతులకు కీలకమైన రక్షణ అందించే పథకంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పథకం కింద రైతు చెల్లించాల్సిన గరిష్ట ప్రీమియం ఖరీఫ్ ఆహార ధాన్యాలు, నూనె గింజలకు 2%, రబీ పంటలకు 1.5%, వార్షిక వాణిజ్య మరియు ఉద్యాన పంటలకు 5% ఉంటోంది. 2025 డిసెంబర్ వరకు పీఎంఎఫ్బీవై కింద 92 కోట్లకు పైగా రైతు దరఖాస్తులు బీమా పరిధిలోకి వచ్చాయి. ఉపగ్రహ సాంకేతికత, రిమోట్ సెన్సింగ్ మరియు ఎస్టెక్ వంటి ఆధునిక డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా పంట నష్టాన్ని మరింత వేగంగా, పారదర్శకంగా మరియు శాస్త్రీయంగా అంచనా వేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వ్యవసాయానికి పెట్టుబడి అవసరం. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాగునీరు, యంత్రాలు, పంట కోత వంటి అనేక దశల్లో రైతుకు డబ్బు అవసరమవుతుంది. ఈ అవసరాలను తీర్చడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్, కేసీసీ కీలకమైన పథకం. 2026 ఆగస్టు నాటికి దేశంలో 7.28 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డు ఖాతాలు కార్యరూపంలో ఉన్నాయని, వాటి కింద ఉన్న బకాయిల మొత్తం 10.08 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిసాన్ క్రెడిట్ కార్డు సౌకర్యాన్ని రైతులతో పాటు పశుపోషణ, మత్స్యరంగంలో ఉన్నవారి కూడా విస్తరించారు. పంట దిగుబడికి నేల ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఆవశ్యకతను మించి ఎరువులు వాడటం వల్ల రైతు ఖర్చును పెంచడమే కాకుండా నేల సారం కూడా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో సాయిల్ హెల్త్ కార్డ్ ద్వారా నేలలో పోషకాల స్థితిని పరీక్షించి అవసరమైన ఎరువుల వినియోగంపై రైతులకు శాస్త్రీయ సూచనలు అందిస్తున్నారు. నేలలో ఏ పోషకం లోపించింది, ఏ ఎరువును ఎంత మోతాదులో ఉపయోగించాలి వంటి విషయాలపై స్పష్టమైన సమాచారం అందించడం ద్వారా రైతు ఖర్చును తగ్గించడంతో పాటు నేల ఉత్పాదకతను కాపాడటం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. వ్యవసాయ ఖర్చును తగ్గించడం మరియు నేల ఆరోగ్యాన్ని కాపాడడం అనే లక్ష్యాలతో రసాయన రహిత వ్యవసాయ పద్ధతులు నేడు దేశంలో పెద్ద ఎత్తున ప్రాధాన్యత పొందుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం గురించి మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు దృఢంగా ఒక మాట చెప్పారు. మనం భూమిని రసాయనాలతో విషపూరితం చేయడం కాదు, పెట్టుబడి ఖర్చు తగ్గించి పర్యావరణాన్ని కాపాడే ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తు వ్యవసాయం అని. ప్రకృతి వ్యవసాయంలో స్థానికంగా లభించే సహజ వనరులు ఉపయోగించడం, పశువుల ఆధారిత ఇన్పుట్స్ అంటే జీవామృతం, ఘన జీవామృతం, పంటల వైవిధ్యం, నేల ఆరోగ్యం మరియు జీవ వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ NMNF ను ప్రారంభించింది. 2025-26లో
ఈ కార్యక్రమం కింద 18,893

క్లస్టర్లు సుమారు 10.32 లక్షల హెక్టార్ల భూమి, 20.93 లక్షల మంది రైతులు భాగస్వాములయ్యారు. ప్రకృతి వ్యవసాయ పద్దతులపై రైతులకు శిక్షణ, అవగాహన, సహజ ఇన్పుట్ల లభ్యత మరియు ధృవీకరణ వంటి అంశాలకు కూడా ప్రభుత్వం మద్దతు అందిస్తోంది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు మరియు నమ్మకం రావాలంటే ధృవీకరణ కూడా ముఖ్యం. ఈ నేపథ్యంలో పీజీఎస్ ఇండియా న్యాచురల్ వంటి ధృవీకరణ విధానాలను అభివృద్ది చేస్తున్నారు. మన తెలుగు రాష్టాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వేలాది మంది రైతులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. రసాయన రహితంగా పండించిన ఈ పంటలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల రైతులకు సాధారణ ధర కంటే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. ప్రకృతి వ్యవసాయంతో పాటు సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పారంపరాగత్ కృషి వికాస్ యోజన PKVY ద్వారా ప్రోత్సహిస్తోంది. ఉత్పత్తి, ధృవీకరణ, శిక్షణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్కు ఈ పథకం మద్దతు ఇస్తుంది. 2026 జూన్ నాటికి PKVY కింద 18.93 లక్షల హెక్టార్ల భూమి సేంద్రీయ సాగు పరిధిలోకి రాగా 33.63 లక్షల మంది రైతులు లబ్ది పొందారు. సేంద్రీయ వ్యవసాయంలో రైతుకు కేవలం పంట పండించడం మాత్రమే కాకుండా ఆ ఉత్పత్తికి సరైన మార్కెట్ మరియు విలువ లభించేలా సర్టిఫికేషన్, బ్రాండింగ్, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని ప్రత్యేక మిషన్లు ప్రారంభించింది. పీఎం ధన్ ధాన్య కృషి యోజన PMDDKY 2025-26 నుండి 6 ఏళ్ల కాలానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ పథకం కింద దేశవ్యాప్తంగా తక్కువ ఉత్పాదకత, తక్కువ బ్యాంకింగ్ రుణాలు ఉన్న 100 జిల్లాలు ఎంపిక చేశారు. దీని ద్వారా సుమారు 1.7 కోట్ల మంది రైతులకు పంటల వైవిధ్యం, మెరుగైన సాగునీరు, నిల్వ వసతులు మరియు స్వల్పకాలిక రుణాలను అందిస్తూ ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ వ్యవసాయంలో విత్తన ఉత్పత్తికి నాంది పలుకుతూ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇటీవల 184 రకాల సుస్థిర వాతావరణ స్థితిస్థాపకత గల నూతన పంట రకాలను ఆవిష్కరించింది. ఇవి తెగుళ్లను తట్టుకుంటూ తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిస్తాయి. రైతు పంట పండించినా సరైన మార్కెట్ దొరక్క ఆశించిన ఆదాయం రాకపోవడంతో ఈ సమస్యకు డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిష్కారం చూపే ప్రయత్నమే వ్యవసాయ మార్కెట్ల ఆధునీకరణ ఈనామ్. ఈనామ్ ద్వారా ఏపీఎంసీ మార్కెట్లను ఎలక్ట్రానిక్ వేదికతో అనుసంధానం చేస్తున్నారు. 2026 జూన్ నాటికి 1,656 మండీలు ఈనామ్తో అనుసంధానించబడ్డాయి. దాదాపు 1.89 కోట్ల మంది రైతులు, 2.78 లక్షల మంది వ్యాపారులు ఇందులో నమోదయ్యారు. ఆన్లైన్ వేలం, నాణ్యత ఆధారిత ధర నిర్ణయం, మార్కెట్ సమాచారం, ఆన్లైన్ చెల్లింపులు వంటి అంశాల ద్వారా వ్యవసాయ మార్కెట్ను మరింత పారదర్శకంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. రైతుకు మార్కెట్ సమాచారం అందుబాటులో ఉండడం వల్ల తన పంటను ఎప్పుడు ఎక్కడ ఎలా విక్రయించారనే దానిపై సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. చిన్న సన్నకారు రైతులు ఒంటరిగా మార్కెట్లో పెద్ద పెద్ద వ్యాపారులతో పోటీ పడడం చాలా సందర్భాల్లో కష్టం. రైతులు సమూహంగా పనిచేస్తే వారి మార్కెట్ శక్తి పెరుగుతుంది. ఎఫ్పీఓల ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం, పంటను సమూహంగా విక్రయించడం, ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ చేపట్టడం, మార్కెట్తో నేరుగా అనుసంధానం కావడం వంటి ప్రయోజనాలు పొందుతున్నారు. ఇది రైతును కేవలం ఉత్పత్తిదారుడుగానే కాకుండా మార్కెట్లో సమూహ శక్తిగా నిలబడే ప్రయత్నమని చెప్పొచ్చు. ఆధునిక సాంకేతికతను పొలంగట్టుకు చేర్చడంలో భారతదేశం సరికొత్త మైలురాయిని అందుకుంది. భారత్ విస్తార్ అనే AI టూల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అగ్రిస్టాక్ పోర్టల్ను మరియు ఐకార్ పరిశోధనలు మిళితం చేస్తూ భారత్ విస్తార్ అనే బహుభాషా AI సాధనాన్ని తీసుకొచ్చింది. ఇది రైతులకు వారి సొంత భాషలోనే తక్కువ రిస్క్తో కూడిన పద్దతులు, వినూత్న సాగు సలహాలు సూచిస్తూ 72 లక్షలకు పైగా రైతు సందేహాలు ఇప్పటి వరకు తీర్చింది. వ్యవసాయ రంగంలో డ్రైన్ల వినియోగం ఇటీవల కాలంలో పెరుగుతోంది. పురుగు మందులు, ద్రవ, నానో ఎరువులు వంటి వ్యవసాయ ఇన్పుట్లను వేగంగా, సమానంగా పిచికారీ చేయడంలో డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. ఇందులో గ్రామీణ మహిళలను భాగస్వాములను చేయడం కోసం నమో డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 15,000 డ్రోన్ల లక్ష్యంతో 1,261 కోట్ల కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపికైన మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ ప్యాకేజీ ఖర్చులో 80% వరకు, గరిష్టంగా 8 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనివల్ల రైతులకు ఆధునిక

0: వ్యవసాయ సేవలు అందించడమే కాకుండా గ్రామీణ మహిళలకు సరికొత్త నైపుణ్యం, ఉపాధి మరియు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ ద్వారా సన్నకారు రైతులు వ్యవసాయ యంత్రాలు, హార్వెస్టర్లు కొనుగోలు చేయడానికి 50 నుంచి 80% వరకు సబ్సిడీని కల్పిస్తూ శ్రమను మరియు సమయాన్ని పొదుపు చేస్తున్నారు. పంటను పండించడం ఒక ఎత్తైతే దాన్ని నిల్వ చేసి ప్రాసెస్ చేసి విక్రయించడం మరో ఎత్తు. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్టక్చర్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయ మౌలిక వస్తువులకు ఆర్థిక మద్దతు అందిస్తున్నారు. 2026 జూలై నాటికి అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద గత 10 ఏళ్లలో 12,353 స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మొత్తం 369.18 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో మంజూరయ్యాయి. పంట పండించడం మాత్రమే కాకుండా దాన్ని నిల్వ చేసి ప్రాసెస్ చేసి విలువను పెంచి మార్కెట్కు తీసుకెళ్లడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచే అవకాశం ఏర్పడుతుంది. పర్ డ్రాప్ మోర్ డ్రాప్ నీటి పొదుపు ఈ కార్యక్రమం ద్వారా డ్రిప్ స్ట్రింకర్లు వంటి మైక్రో ఇరిగేషన్ పద్దతులు ప్రోత్సహిస్తున్నారు. నీటి వినియోగం తగ్గించడం వల్ల రైతు ఖర్చు తగ్గడంతో పాటు నీటి వనరులు దీర్ఘకాలం కాపాడుకోవచ్చు. వ్యవసాయానికి ఆధునిక సాంకేతికత కూడా అందాలి. రైతుకు మార్కెట్పై మరింత అవగాహన అవసరం. వ్యవసాయంతో పాటు ఇతర ఆదాయ వనరులు కూడా పెరగాలి. అప్పుడే రైతు కుటుంబం ఆర్థికంగా మరింత బలపడుతుంది. రైతు బలపడితే గ్రామీణ భారతదేశం బలపడుతుంది. గ్రామీణ భారతదేశం బలపడితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. రైతు సంక్షేమానికి బలం చేకూర్చడం, వ్యవసాయాన్ని ఆధునికంగా స్థిరంగా లాభదాయకంగా మార్చడం మనందరి సమిష్టి బాధ్యత. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ బహుముఖ చర్యలు భారతీయ వ్యవసాయ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తూ భారతదేశాన్ని ఒక సుసంపన్నమైన భవిష్యత్తు వైపు నడిపిస్తున్నాయి.
1: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో రైతు సంక్షేమం, అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ చర్యలు ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాతి శ్రోతను మనం ఒకసారి పలకరిద్దాం. హలో,
3: హలో, నమస్కారం సార్.
2: నమస్తే అండి.
3: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాం సార్.
2: మీకోసం ఏ పాట ప్లే చేయమంటారన్న?
3: ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా నాకు మేనకోవాల్సిన మంచి తిరుమల మందిర సుందర పాట కావాలి సార్.
2: తప్పకుండా ప్లే చేస్తానండి.
3: థ్యాంక్ యూ సార్.
2: థ్యాంక్ యూ అండి.

0: పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాతి శ్రోతను పలకరిద్దాం. హలో,
1: హలో, నమస్తే బాబు.
0: నమస్తే అండి.
1: నేను కాకినాడ జిల్లా కోటనందూరు మండలం పాతకొట్టం గ్రామం నుంచి మాట్లాడుతున్నానమ్మా. నా పేరు పలక సత్యనారాయణ బాబాయ్ని మాట్లాడుతున్నాను.
0: మీకోసం ఏ పాట ప్లే చేయమంటారండి?
1: నాకు గోండా ఈ సినిమాలోని కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ అనే పాట కావాలి సార్.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తానండి.
1: బాయ్ బాబు, బాయ్ అమ్మా.
0: బాయ్ అండి, థ్యాంక్ యూ.

0: పాటల పల్లకి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమం. అంశం స్వప్న సరాగాలు.

సంగీతం వినిపిస్తోంది ఆ వాద్యధ్వనిగా. స్వప్నవేణువేదో సంగీతం ఆలపిస్తోందా? వినడానికి, అనడానికి, అనుకోవడానికి అందంగా, ఆహ్లాదంగా ఉండే రెండక్షరాల పదం స్వప్నం. స్వప్నాన్ని తెలుగులోకి కలవరించామనుకోండి, అరే ఇంకా కలవరించడం అనే అనువదించడం అయ్యిందో లేదో, స్వప్నం నుండి కలవరించడం కూడా అయిపోయింది. అదేనండి కలలు. అందుకే ఈ స్వప్న సరాగాల్లో తెలుగులో అయితే కలలు, సంస్కృతంలో అయితే స్వప్నం, ఈ రెండు వేరువేరు అవస్థల్లో వస్తాయని ఎవ్వరూ అనుకోరు. మనకి జాగ్రత్త అవస్థ, అలాగే సుషుప్తి, ఇలా మూడు దశల్లో ఉండేవాట్లు ఏవేవో భావాలు, ఎన్నెన్నో అనుభవాలు, అవన్నీ కూడా క్రోడీకరించుకొని తలపోసుకుంటూ మనం నిద్రలోకి జారిపోయాక

ఆ సుప్రభాతం అయ్యేలోగా స్వప్నావస్థలో ఆర్ఈఎం అంటారు, అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్. ఆ దశలోనే కలలొస్తూ ఉంటాయి. మెదడు దాదాపు మెలకువగా ఉన్నంత చురుగ్గా పనిచేస్తుంది. అప్పుడే పగటిపూట మనం నేర్చుకున్న విషయాలు, అనుభవాలు మెదడు విశ్లేషణ ప్రక్రియలో చేరి దీర్ఘకాలిక జ్ఞాపకాల్లో భద్రపరిచే క్రమంలో కలలొస్తాయి. భావోద్వేగాలను నియంత్రించుకుంటామే ఎమోషన్స్. మన మనసుల్లో ఆందోళనలు, కోరికలు, సంతోషాలు లేదా భయాలను ఒక పద్ధతిలో పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ కలలు మనస్తత్వపరంగా కూడా సంప్రదాయ స్వప్న శాస్త్రం అని ఉంది. దాన్ని విజ్ఞానంగా తీసుకుంటే శాస్త్రవేత్తలు ఈ కలలు ఎందుకు, ఏమిటి అన్నదాని మీద పరిశోధనలు చేశారు. ఆహ్లాదంగా ఆలోచించినప్పుడు, ఆనందంగా ముచ్చటించుకోవాల్సి వచ్చినప్పుడు ఈ కలలన్నీ కూడా కమ్మగా వేణుగానాల్లాగే ఉంటాయి.

అలా అలా అలనల్లన చిరుగాలులు మేనుని తాకగాని ఆహ్ అని ఎప్పుడైతే మనసు అనుభూతి చెందుతుందో ఇంకేం కల. కానీ కలల గురించి చెప్పేవారు చింతజములు, వ్యాధిజములు, యాదృచ్ఛికములు అని మూడు రకాలుగా విభజించారు. ఓ విషయం గురించి అలా ఆలోచించారనుకోండి, అదే స్వప్నంగా రావచ్చు. వాటిని చింతజము అంటే, చింత అంటే ఆలోచన, జా అంటే పుట్టడం. మనకు జ్వరం వస్తుంది, ఏవైనా రుగ్మతలు వస్తాయి, మానసికంగా ఆందోళన అయినప్పటికీ కూడా నిద్రపోవాలి కదా, లేకపోతే తెల్లవారి పనిపాట్లు చేసుకోవద్దు, అలా ఏదో నిద్ర పడుతుంది. అలా నిద్ర పట్టే

లేక అలలాగా అలా అలా కలలు రావడం మొదలవుతాయి. వీటిని వ్యాధిజములు అంటారు. ఇవేవి కూడా భవిష్యత్ సూచకాలు కాదు. అసలు మన ఆలోచనతో సంబంధం లేకుండా మనం హాయిగా నిద్రపోతాం. పొద్దున్న నుంచి ఏవో జరిగితే జరుగుతాయి, వాటి అన్నిటి గురించి మనమే పెద్దగా ఆలోచించాం. నిశ్చింతగా గుండెల మీద రెండు చేతులు ఇలాగ ఒకదానికి ఒకటి పెట్టుకొని అలా పడుకున్నాం అనుకోండి, హాయిగా ఉన్నట్టు ఉంటుంది, ఎందుకంటే నిద్ర పట్టేస్తుంది. కానీ ఆ రెండో జాములో అంటే అర్ధరాత్రి నుండి తెల్లారేలోపుగా దాదాపు 50%, మూడో జాములో తెల్లవారుజాము నుంచి ఇదిగో శుభమస్తు గాలి వీచిందే ఆ సుప్రభాత వేళ వరకు స్వప్నాలు వస్తాయి. అవి ఎప్పుడో చిన్నప్పుడు మనం తిరిగినవి, లేకపోతే ఎవరినో అసలు బొత్తిగా సంబంధం లేని వ్యక్తులు ఎక్కడో ముఖపరిచయం రేఖామాత్రంగా ఉంటుంది, వాళ్ళు కలలోకి రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటిని కొంతమంది సుస్వప్నాలని అంటే మేడలు పర్వతాలు పళ్ళ చెట్లు రథాలు ఇవన్నీ వస్తే, ఇంకా ఇవి కాకుండా వేరేగా వస్తే అవి వేరే కోవలోకి వెళతాయి. ఇంతకీ అసలు ఈ కళలు ఎందుకు అన్న ప్రశ్న మనలో వస్తుంది.

మనం అనుకున్నాం కదా, పర్వతాలు, పళ్ళ చెట్లు, ఇగో రథం కదులుతూ ఉంటాయి అని కూడా పాడుకున్నారు. అలాంటి వస్తే అవి మంచి కలలట, శాస్త్రవేత్తల మాట. అలా కాకుండా జరగబోయే చెడేదో ముందుగానే కలలోకి రావడం అంటే బహుశా అలాంటి భావనలేవో మనసులో అల్లుకోవడం వల్ల ఆ అల్లుకలోంచి కాస్త ప్రేమ, కొంత భయం, ఇంకొంచెం తెగింపు, మరి కొంత బెరుకుదనంతో బిగింపు, ఇవన్నీ కలిసి ఒకసారిగా మనసుని బిగించేయడంతో కలలు బిగిన్ కావడం మొదలవుతుంది.

అని ఉలిక్కిపడి లేస్తాం. ఎక్కడో ఎత్తు నుంచి పడిపోతున్నట్టు ఊపిరి బిగబట్టి ఏదో పట్టుకొని, బా ఎప్పటికి నేలకి చేరుతామా అంటే విమానం ఏదైనా అయితే పారాచూట్తో కిందకి దిగేటప్పుడు మరి ఆ అనుభవం ఎలా ఉంటుందో అలాగ. దీనికి కొంతమంది కడుపులో ఇబ్బంది వల్ల మరొక దేని వల్ల అలా కలుగుతుంది అని చెప్తారు, లేదా ఆందోళన ఉండడం వల్ల దానికి సంకేతంగా ఇలా జరగచ్చు. అయితే ఇలాంటివన్నీ కాకుండా బంగారంలాగా చక్కగా కలలు కనడం, అంటే ప్రత్యేకంగా మహాజనులారా ఈ రాత్రి నేను ఒక మంచి కల కనబోతున్నాను అని ఎవరూ కూడా ప్రకటనలివ్వరు. మంచి కల కనబోతున్నాను అంటే అసలు కలలు కనడం ఏమిటండి? ఇప్పుడు చక్కగా సంతానాన్ని కనడం ఉంటుంది. మరి స్వప్నాలు కనడం అంటే ఏమిటి అంటే సంతానాన్ని కనడం అన్నది వేరు, ఒక జీవికి జన్మనివ్వడం ఆనందం. ఇక్కడ కనడం అంటే చూడడం. మనం నిద్రపోతూ ఉంటాం, అందుకే మనిషి నిద్రపోతున్నా మనసు నిద్రపోవడం లేదండి అంటారు. ఇది మనసుకు చెందినటువంటి వ్యాపారము, బుద్ధికి చెందిన వ్యవహారము రెండూ కలగలిపి, అదిగో మళ్ళీ ఆ కల కూడా కలిపి వస్తేనే ఆ స్వప్నలిపి ఏర్పడుతుంది. సరే, సుగుణములే చెప్పికొంటి రామా అన్నట్టుగా మంచి కలలు ప్రస్తావించడం అదే ఉంటుంది. ఇంకో తమాషా కూడా, ఎవరికైనా కల వచ్చిందనుకోండి, తెల్లవారు లేచి ఆ కల గురించి చెప్పినప్పుడు దాన్ని భవిష్యత్ వాచకంలో అంటే ఫ్యూచర్ టెన్స్లో చెప్తారు. నేనంట అక్కడికి వెళ్ళానంట, అప్పుడేమో ఇలా జరిగిందంట అని, లేదా ఇలా జరుగుతుందట, నేను అక్కడికి వస్తానట అని. ఇది ఎందుకు అంటే ఆ చెప్పేవాళ్ళు ఎవరైనప్పటికీ కూడా అయితే అయిపోయిన దాని గురించి చెప్తారు. వర్తమానం గురించి ఎక్కడ క్రియావాచకంలో కలల గురించి ప్రస్తావనలో ఉండడం చాలా తక్కువ. ఎందుకంటే నేను వెళుతున్నాను, నేను అక్కడికి చేస్తున్నాను అనడం కన్నా నేను వెళ్ళానట వెళతానట అండమే. సరే, ఈ అటటటటటలన్నీ కూడా అలాగ అటకెక్కించేమనుకోండి, ఇంకా అక్కడ ఉండడానికి జాగా లేక లలలలలల అని కలలన్నీ కలగా పులగంగా దిగుతాయి. ఎక్కడికి దిగుతాయి? అలాగ రెప్పల మించి నిద్రలోకి జారుతూ జాలువారుతున్న నిద్రావస్థ వ్యవస్థలో ఈ కలలు సువ్యవస్థితము అస్తవ్యస్తము. ఈ సమస్త జగత్తులో ఎవరికి ఎలాగ ఎప్పుడు ఎందుకు దేనికి కలలు వస్తాయి అన్నది వాళ్లే చెప్పలేరు. వాళ్ళు చెప్పింది

0: ఈ కలలో ఒక్కోసారి మనం అలాగ ఏదో వింటున్నట్టు అకస్మాత్తుగా మెలకు వస్తుంది. వచ్చరికల్లా చక్కగా రేడియోలో ఇలాగ పాటో మాటో వస్తూ ఆ మధ్యలో మనం ఇహ జగత్తులోనే ఉన్నాం సుమా అన్నట్టుగా.
1: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశం అంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
2: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

నయనాలు రెప్పలు వాల్చి వాల్చగనే కొందరికి గాఢ నిద్ర వచ్చేస్తుంది. అంతే, మళ్ళీ వాళ్ళెప్పుడనుకుంటే అప్పుడు లేవగలరు.

లేదా మరో రకాన్ని అవతల వాళ్ళు ఎప్పుడు లేపాలనుకుంటే అప్పుడు లేపగలరు. ఇంకొందరు ఉంటారు, వాళ్ళంతటా వాళ్ళు లేవాలనుకుంటే లేవాలి తప్ప లేకపోతే ఎవరైనా లేపితే మాత్రం ఎంత మెలకు వచ్చినా లేవలేరు. అలాంటి వాళ్ళ గురించే నిద్రపోయే వాళ్ళని ఎవరైనా లేపగలరు కానీ నిద్ర నటించే వాళ్ళని ఎవరు లేపగలరండి అంటారు. నువ్వు నిద్ర ఎంతైనా నటించగలవు కానీ కలల్ని మాత్రం నటించలేవు, బయటికి తీసుకొచ్చాక వాటిని వాక్యాల్లో ఘటించలేవు. ఎందుకంటే రాని కలని ఏమని చెప్పగలవు, చెప్పినా అది తెలిసిపోతుంది ఇది కల కాదు నిజం. ఏం నిజం అండి, కల నిజం అవుతుంది? అబ్బాబ్బాబ్బా, కల నిజం అవుతుందని కాదు, అది కల కాదు కల్పించి చెప్తున్న అంశం అన్నది నిజము అన్నది అర్థమైపోతుంది. చాలా మంచి మంచి కళలు వస్తాయి, కళలు రావాలండి. మనం తెచ్చుకుంటే కాదు, మనం తెచ్చుకుంటే వచ్చేయడం కదా. ఏమైనా మనం దాచుకున్న డబ్బా లేకపోతే ఎక్కడైనా దాచిన వస్తువా ఇంకెక్కడి నుంచి అయినా తెచ్చుకోవలసినటువంటి మరేదైనా విశేషమా, దానంతటా అది రావాలి. అది ఒక క్షణమైన, అది కళ అయినా అలా నిలబడేటటువంటి మధురమైన అనుభూతి ఇది కాక ఇంకేముంటుందిలేండి.

ఇలాంటి మధురమైన భావాలు కలిగించే కళలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ వస్తే బాగుండి అనిపిస్తుంది. కానీ మనకి

బాగుండడం బాగుండకపోవడాన్ని బట్టి వస్తాయి ఏంటండి కళలు, అవి కళాకళ విశేషాలు. అలాంటి విశేషాలు మరి పూర్వం ఎప్పుడైనా ఉన్నాయా, ఎప్పుడైనా ఎవరికైనా అలా జరిగాయా అంటే, ఓసారి అలా వెనక్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ రామాయణం తీసుకుంటే ఒకసారి సీతాదేవి అశోకవనంలో ఉన్నప్పుడు రాక్షసి అయిన త్రిజటకి ఒక అద్భుతమైన కళ వస్తుంది. అయితే రాక్షసికి వస్తే అది అద్భుతం ఏంటండి? అలా అనుకోవడానికి లేదండి. రాక్షస శబ్దానికి అర్థం ఏంటంటే ఎంతసేపు పీడించేవాళ్ళనే కాదు, మొట్టమొదటి సృష్టిలో రెండు రకాల జీవజాతులు వచ్చేయట. మీరేమిటి అంటే మేము యక్షులం అను, భక్షిస్తాం అయితే మీరు యక్షులు, మీరు అంటే రక్షిస్తాం అంటే రక్షోగుణం కలిగిన వాళ్ళు రాక్షసులు. మరి పీడించేవాళ్ళు ఎందుకయ్యారు అంటే వాళ్ళు క్రమేపీ ఇతరులు పీడించడం మొదలెట్టాక పీడించేవాళ్ళుని రాక్షసులు అనాలి అని అలా తయారైంది. అయినప్పటికీ ఈ త్రిజట అంటే మూడు జాళ్ళు వేసుకుంటుందేమో, ఆవిడకి ఒక కళ వచ్చింది. అందులో శ్రీరాముడు తెల్లటి ఏనుగు మీద లంకకు వెళ్ళేట, రావణాసురుడు నూనె రాసుకుని గాడిద బండి మీద దక్షిణం వైపుగా అంటే అటు యమలోకం ఉంటుందని ఒక విశ్వాసం ఆమె చూసింది. ఈ కళ రామరావణ యుద్ధ ఫలితాన్ని ముందే తెలియజేసి నిరాశలో ఉన్న సీతకు నమ్మకాన్ని ఇచ్చింది. కాబట్టి ఆ త్రిజటా స్వప్నం అన్నది చాలా ముఖ్యమైంది. మరి పీడకళలు ఉండవా అండి అంటే, పీడకులు ఎక్కువగా ఎవరినైనా బాధ పెడితే వాళ్ళు నిద్రపోయినప్పుడు అవే వెంటాడి వాళ్ళేదో తమని వేటాడుతున్నట్టుగా అనిపించడం వల్ల ఆ తలపోతలు ఎత్తిపోతల జలపాతంలాగా ఎక్కువైపోయి మరోలా ఎలాగా అవక అవి కళల రూపంలో వస్తాయట. అలాంటి కళ భరతుడికి వచ్చిందిట. మేనమామ ఇంట్లో ఉన్నప్పుడు భరతుడికి తండ్రి దశరథుడు మరణించడానికి ముందు రోజు రాత్రి, అందులో దశరథ మహారాజు మలిన వస్త్రాలతో నల్లటి ఎద్దుల బండి మీద వెళ్తున్నట్ట, సముద్రం ఎండిపోతోంది, ఇలాంటివన్నీ. మరి మామూలు వాళ్ళకి రావా? మామూలు వాళ్ళకి రావడం మాట అటుంచి వాళ్ళ చిన్న బెదిరింపులకు కూడా నేను నీ కళలోకొచ్చి నిన్ను పీడించేస్తా అనే మహాశయులు కూడా ఉన్నారు. అంటే అది ఆ ఆశయం మహా కాదు, దుస్వప్నంగా వస్తాము అంటే మామూలుగా ఏం చెయ్యలేక కళలో వచ్చి వ్యాకులత కల్పిస్తామని. అలాంటి బెదిరింపులు కూడా ఉంటాయా? ఉంటాయి హాయిగా నవ్వుకోవడానికి.

మామూలు మనుషులై ఉండి రాత్రి నీ కల్లోకొచ్చి పీడిస్తా అనే వ్యవహారం అలా ఉంటే, ఒక రాక్షస పుత్రిక అయి ఉండి ఒక పురాణ పురుషుడి వంశానికి చెందినవాణ్ణి ప్రేమించి ఆమె కళలోకి అతనొచ్చి ఆ చిత్రపటం గీయించుకొని ఇలాడివాడు ఎక్కడున్నాడా అని అన్వేషించి, మామూలుగా అయితే ఏ వివాహ వేదికల ద్వారా ప్రకటనల ద్వారా కుదిరే సంబంధాన్ని ఒక డ్రీమ్ సాంగ్, ఇప్పటికీ మనకు సినిమాల్లో కలల గీతం, డ్రీమ్ బాయ్లు డ్రీమ్ గర్ల్స్ ఉంటారు, అలాగే కలల రాణి, స్వప్న రాణి, స్వప్న సందేశాలు, స్వప్న రాజులు, స్వప్న సమ్రాట్టులు బోలు మంది. సరే, ఇవన్నీ అలా ఉంచితే అలాంటి కలగన్న అందగత్తె ఎవరు అంటే ఉషాదేవి. ఉషానిరు

వృద్ధుల ప్రేమ కథ. ఆమె బాణుడనే రాక్షసుడి కుమార్తె. ఆవుష కలలో అందమైన యువకుడు అనిరుద్ధుడు కనిపించాడు. ప్రేమలో పడుతుంది, మేల్కొంది, చెలికత్తె చిత్రలేఖని పిలిచింది. లోకంలో రాజకుమారుల చిత్రాలన్నీ గీయించి చివరికి శ్రీకృష్ణుని మానవుడైన అనిరుద్ధుడు అని ఆ కలలో చూసిన రూపాన్ని గుర్తిస్తుంది. ఇంకేమీ, ఆ రూపం అపురూపం. వెంటనే ఒక స్వప్నగీతము, నిజమయ్యే పాట, ఏది ఆ పాటు ఈ పాటు ఎలా ఉన్నా ఈ పాట ఇలా ఉంది. ఇది కళ కాదు నిజం సుమీ.

ప్రేమ నిజం ఖనిజం, కలలు నిక్కలలు కావడానికేముందండి? బాణాసురుడి కూతురు ఆసురీ గుణాలన్నీ పక్కన పెట్టి మదనబాణాన్ని సంధిస్తే అనిరుద్ధుడి హృదయాన్ని తాకడం, ఇద్దరూ ఒకటి కావడం. ఇంకా ఇంకా అతి చక్కని స్వప్న వృత్తాంతం. మానవ సమాజానికి కోరికలు నశిస్తే అంతకన్నా వేరే చేరుకోవలసిన లక్ష్యం లేదు అని సంఘం శరణం గచ్చామి అన్న గౌతమ బుద్ధుని జననానికి సంబంధించి తల్లి అయిన మాయాదేవి గర్భం దాల్చడానికి ముందు వచ్చిన స్వప్నంలో ఆరు దంతాలున్న తెల్లటి ఏనుగు ఆకాశం నుండి దిగివచ్చి తన గర్భంలోకి ప్రవేశించినట్లు ఆమె కలకంటుంది. ఆ తర్వాత అతి చక్కని శిశువుని కంటుంది. నిజమైన సత్

సత్యమైన సమాజహితమైన స్వప్న సాక్షాత్కారం అంటే ఒక మహోన్నతమైనటువంటి మార్గాన్ని సంఘానికి సూచించిన

ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధ దయామృత స్వాప్నిక సుధావశం.

ఇలాంటి అమృత స్వప్నాలు, మరెన్నో నిజమైన కలలు కనడానికి మహనీయులు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కలలు కను, వాటిని నిజం చేసుకోవడానికి ప్రయత్నించు. అవన్నీ కలిపితే మధురం కాదుటండి.

మనకొచ్చే స్వప్నాలన్నీ మధుడిమలు, మనకు వినబడే సంగీతాలన్నీ సరిగమలు, మనకు కనిపించే ఆకారాలన్నీ తళుకులు మెరుపులు అని భావిస్తూ ఉంటాం. అవి కూడా అలాగే భాషిస్తూ ఉంటాయి.

మనకి కనులున్నాయి, కనులందరికీ ఉంటాయి. చూపు కొందరికి ఉండదు. వారికి నిద్ర రాదా? వస్తుంది. మరి నిద్రలో కలలు, ఇవి ఎప్పటికీ కూడా ఆ చూపులున్నవాళ్ళకి, ఆ కనులున్నవాళ్ళకి, ఆ నిద్ర పట్టేవాళ్ళకి ఒక ప్రశ్నార్థకం, సందేహాస్పదమే. అవి లేని వారికి ఆ ఆత్మానుభవం తెలుస్తుంది. తెలిస్తే కలలు కనడానికి కనులు ఉన్నాయి కదా, వాటిలో భావాల్ని పలికించడానికి హృదయం ఉంది, భాష ఉంది, భాషణ ఉంది, చక్కటి స్వరం కూడా ఉండొచ్చు. ఏదో ఒకటి లేనంత మాత్రాన అద్భుతమైన కళల సమాహారం ఎలాంటి వైకల్యము లేకుండా ఈ సృష్టి వారికి అనుగ్రహించే ఉంటుంది, ఉంది కూడా. అలాంటప్పుడే కదా ఆ ఆరాధన, ఆ వేదన ఆలాపనగా మారుతుంది.

అంచేత కళలు అందరికీ వస్తాయి. కొందరు చెప్పగలరు, కొందరు గలిగినా చెప్పకపోవచ్చు. చెప్పకపోయినంత మాత్రాన చెప్పలేనివారిని, కళలు రావని రాలేవని మనం భావించకూడదు. ఎవరి మానసికమైన ఒప్పందాలు వారివి. భౌతికంగా జరిగే ఈ పందాలలో పందేరం చేయకపోవచ్చు అనుభూతులు. అనుభూతులన్నీ కూడా మూటగట్టుకుని అంతర్యామితో సంభాషించుకుని ఆంతర్యంలోంచి వెలువడే ఆ అభిభాషణను, అభిప్రాయాలను మాలికగా, డోలికగా, రసవల్లీలగా, హేళగా, ఒక్కోసారి అంతర్జ్వాలగా లేదా మధుకీలగా, ఏ స్వప్నలోకాలనుండో ఏ అమృత భావనను కలగా సాక్షాత్కరింపజేసుకోవచ్చు. నిదురకి హద్దుండొచ్చు, మాటకు పరిమితి విధించుకోవచ్చు, గమనానికి లక్ష్యనిర్దేశం ఇంతే అనుకోవచ్చు. కానీ స్వప్నానికి సత్యానికి మధ్య దోగాడే, తూగాడే, ఊగాడే భావనలు అనంతం, అగమ్యం కానీ రమ్యం.

ఆ మెరుపు స్త్రీలింగమే అయి ఉండక్కర్లేదు, పుల్లింగం కూడా కావచ్చు. అందుకే మన ఫేస్ని మనం కావాలనుకున్న రావాలనుకున్న వ్యక్తి పేరిట ఊహల్లో బుక్ చేసామనుకోండి, ఈ ఫేసు ఆ బుక్ కలిపితే ఏమవుతుంది? అక్కడ చాలా చనువుగా, మమతగా, ప్రేమగా ఓ చిన్న ఫ్రెండ్లీగా ఓ రిక్వెస్ట్ పెట్టచ్చు. అది కూడా చాలా గొప్పగా ఉండాలి. గొప్పగా ఉండాలని మనం భావించేస్తే సరిపోతుంది ఏంటండి? అవతల వాళ్ళు కూడా అనుకోవాలి కదా. అనుకుంటారు అన్న సంగతి మనకి తెలుసు. ఎంతో కొంత ఊహ చేసి ఆచూకీ పట్టి ఆరాలు తీసి ఆ ఆరా అంటే ఆ తేజస్సు ఏదైతే ఉందో దాన్ని పసిగట్టి పనిపట్టి మన వైపు రావాలని కోరడంలో తప్పేం లేదులేండి. కోరుదాం.

అంతముగ్ధ మనోహరంగా వేణుగానం వినిపిస్తూ ఉంటే మోహన సమ్మోహన రాగంలో, ఆ రాగవ్యూహంలో, అనురాగ దాహంలో తేలియాడుతూ ఆడుతూ, అది ఏ వేళైనా పర్వాలేదు, కానీ పని పాటు చేసుకునే వేళ నిద్రలోకి జారిపోయాం అనుకోండి, పక్క నుంచి ఎవరో ఒకరు హెచ్చరిస్తారు.

పగటి కలడు కదండి, మరీ ఎక్కువ కంటు కూర్చున్నా ఉంటే పనికి చేటు. అలా అని పగటిపూట ఏదో 20 నిమిషాలు ఎంతో నిద్రపోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. అలా నిద్రపోయి లేస్తే ముఖం చాలా ప్రకాశవంతంగా ఉంటుందని, ఆ ప్రకాశమంతా కూడా మనోవికాసం నుండి వస్తుందని, మరో వికారాలేమీ పుట్టకుండా ఆకారం ఆరోగ్యంగా ఉంటుందని. అయితే దీనికి చాలా క్రమశిక్షణ ఉండాలి. రోజుకి 18-19 గంటలు నిజంగా పనిచేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళకి ఆపాటి విశ్రాంతి అవసరం. ఆ విశ్రాంతి మనం వెంటనే మేలుకోవాలి అన్న స్పృహతో ఉండాలి. అది ఒక సాధన. అలాంటప్పుడు

ఇప్పుడు కలలు కాదు, లేచాక ఏం చేయాలి అన్న ఆలోచన ముందే చేసుకుని కాసేపు ఓ రకమైన నిద్రరూప ధ్యానం అనుకోండి. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనప్పటికీ కూడా జాగరూకతతో ఉండాలి, ఎరుక కలిగి ఉండాలి. ఫలానాది ఎరిగుండడం వేరు, ఎరుక అన్నది కొంచెం వేదాంత తాత్వికార్థమే కావచ్చు కానీ మామూలుగా కూడా తెలుసుకొని ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిలకి పెద్దవాళ్ళు చెప్పాలి. సిగ్గుపడడం ఇవన్నీ బాగానే ఉంటాయి. చాలా చిన్న చిన్న వయసు ఉన్నవాళ్ళనైనా పెద్ద పెద్ద పురుషులో ఎవరైనా సరే స్పృశించారనుకోండి, ఆ స్పర్శలో ఉన్న అభిమానమా, ఆత్మీయత, ప్రేమ, లేదా ఆ రూపంలో ఉండే మరొక ప్రమాదకరమైనటువంటిది ఏదైనానా అనేది వాళ్ళకి తెలిసేలాగా చేయాలి. మరి ఎదుగుతున్న వయసులో ఉన్నప్పుడు ఇది ఇంట్లో వాళ్ళు చెప్పాలి, వాళ్ళు గ్రహించాలి. ఆ సింగారం చిందులు వేసే అమ్మాయిల బంగారు కలలు ఫలించాలి అంటే ఈ జాగరూకత తప్పనిసరి. ఎందుకంటే ఇంకేదైనా జరిగితే అది తప్పని, అక్కడితో సరని గ్రహించాలని.

అంచేత ఎలాగ తిరగకూడదో, కనే కలలు బంగారు అవునో కాదో అది మనం అర్థం చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది. ఆ కలలన్నీ కూడా బంగారు శిఖరాలైతేనో, సప్తగిరులైతేనో, ఈ ప్రపంచమంతా కూడా నిజానికి నిద్రాముద్రితమే. మనం నిజమనుకుంటున్నవన్నీ కూడా కలలే. కలగా ఉన్నది నిజం కావాలి అంటే అదిగో ఈ వాస్తవ ప్రపంచంలో ఆ నిజాన్ని, ఆ దివ్య ఖనిజాన్ని, ఆ తేజసాన్ని చూడగానే ఈ పూల పొదలు, ముళ్ళబాటలు కూడా లెక్క చేయకుండా రెండిటినీ సమానంగా భావించి వెళ్ళిపోయిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, వాగ్గేయకారుడు. ఆయన కన్న కలండి అది కలంటే, అది కళంటే.

చతుర్భుజాలతో శంఖచక్రాలతో పరివేష్టితమైనటువంటి కైవారాలతో వైతాళికులతో ఏడు కొండల మీద శేషాద్రి శిఖరం మీద స్వర్ణద్వారాల వెనక అన్ని గడపలు దాటి గడపలేనంత విరహాన్ని భగవద్భక్తుల మధ్య కలిగించి వెలిగించి రగిలించి పొగిడించి పొడిగించే శేషాద్రి శిఖరుని గంటి కలగంటి ఆ కళ గంటి అన్నాడే అన్నమయ్య. అది అసలైన కళ అని తాత్వికులు, వేదాంతులు, వైరాగ్య స్వభావులు, చిన్మయ స్వరూప అన్వేషకులు చెప్పే మాట. అలాంటి కళ, అలాంటి స్వప్నం, అలాంటి స్వప్న సరాగం.

మధుమంజరి చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:29:38 మరికొద్ది క్షణాలలో జాతీయ వార్తా ప్రసారం తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడకు చేరుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారు. భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు సముచిత స్థానముందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ గత 4 ఏళ్లలో 38 దేశాలతో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు విజయవాడకు చేరుకుంటారు. రాష్టపతి ఈ సాయంత్రం విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపు విజయవాడలో జాతీయ సరస్ ఆజీవికా మేళా 2026ను ప్రారంభిస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ మేళాను నిర్వహిస్తున్నాయి. 30కి పైగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మందికి పైగా స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు ఈ మేళాలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు తమ సాంప్రదాయ హస్తకళలను పరిచయం చేయడానికి మెరుగైన మార్కెట్ వసతులు కల్పించడానికి ఈ సరస్ మేళా ఎంతగానో దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు వీడియో సందేశం ద్వారా న్యూఢిల్లీలో బృహత్తర భారత్ ప్రపంచవ్యాప్తంగా భారత్ సాంస్కృతిక అనుసంధానాలు అనే అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి ప్రతినిధులు, రాయబారులు, మేధావులు ఈ 3 రోజుల సదస్సులో పాల్గొని భారతదేశ చారిత్రాత్మక సమకాలిక సాంస్కృతిక సంబంధాలపై చర్చిస్తారు. చైనా, జపాన్, మంగోలియా, నేపాల్, ఇరాన్ తదితర దేశాల నుంచి పాల్గొనేవారు ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం, నాగరికత మార్పిడిపై జరిగే చర్చల్లో తమ అభిప్రాయాలు పంచుకుంటారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాకూర్ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో కోల్కతాలో 1926 అక్టోబర్ 14న భారతీయ విద్వాంసుల తరం చేత స్థాపించబడిన గ్రేటర్ ఇండియా సొసైటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. క్షయవ్యాధి నివారణలో భారత్ మెరుగైన పురోగతి సాధించింది. 2015 నుంచి 2024 మధ్యకాలంలో దేశంలో కొత్త క్షయ కేసుల నమోదులో 21% తగ్గుదల నమోదైంది. విస్తృత స్క్రీనింగ్, అధునాతన సాంకేతికత, సమాజ భాగస్వామ్యం ద్వారా క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం

0: తన ప్రయత్నాలను మరింత తీవ్రం చేసింది. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఇప్పటి వరకు 28 కోట్ల మందికి పైగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. 2 లక్షలకు పైగా వ్యక్తులకు టీబీ నివారణ చికిత్సను అందించగా 5,70,000 మంది కొత్త నీ క్షయ మిత్రులు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అట్టడుగు స్థాయి వరకు అవగాహన కల్పించేందుకు జోష్ ప్రచార కార్యక్రమాన్ని నిన్న పైలట్ ప్రాతిపదికన 11 రాష్ట్రాల్లో 55 జిల్లాల్లో నిర్వహించారు. మై భారత్ వాలంటీర్లు, ఎన్సీసీ క్యాడెట్లు, ప్రభుత్వ అధికారులను ఒకే వేదికపైకి తెచ్చిన ఈ ప్రచారం వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చికిత్స పొందడం, వ్యాధి పట్ల ఉన్న వివక్షను రూపుమాపడంపై అవగాహన కల్పిస్తారు. రష్యా నుంచి డీజిల్ దిగుమతి ఒప్పందంపై వస్తున్న విమర్శలను అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తిప్పికొట్టారు. ప్రపంచ మార్కెట్లలో ఇంధన ధరలను తగ్గించడానికే రష్యా డీజిల్ సరఫరాకు సంబంధించిన ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, ఇది అమెరికా కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. రష్యా మొదట 3 లక్షల టన్నులకు పైగా డీజిల్ను, ఆ తర్వాత నవంబర్లో 5 లక్షల టన్నులను, ఆపై ప్రతీ నెల 1 మిలియన్ టన్నుల చొప్పున సరఫరా చేస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2027 ఏప్రిల్ 7 వరకు రష్యా డీజిల్ రవాణాపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తాత్కాలిక లైసెన్సును జారీ చేసింది. శాంతియుత, స్థిరమైన, సమ్మిళిత ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల భారత్, ఆసియాన్ దేశాలకు స్పష్టమైన ఉమ్మడి ప్రయోజనం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన ఆసియాన్ ఇండియా డిఫెన్స్ థింక్ ట్యాంక్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు కేంద్ర స్థానముందని, ఆగ్నేయాసియా దేశాలతో సమాన భాగస్వామిగా కలిసి పనిచేయడమే భారత్ యాక్ట్ ఈస్ట్ విధానం దీర్ఘకాలిక నిబద్ధత అని ఆయన అన్నారు.
1: For India, ASEAN is central to our Indo-Pacific vision. India's Act East policy, Sagar and Mahasagar vision, advocate open multipolar cooperation and we align these approaches through ASEAN-led mechanism. Our Act East policy is a long-term commitment to working with Southeast Asia as an equal partner. Our collective objectives should be to build trust, respect for each other's sovereignty and keep channels of dialogue open.
0: ప్రపంచ సెమీకండక్టర్ వ్యయాలతో పాటు విశ్వసనీయత, సైబర్ భద్రత ఎంతో కీలకమని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. సెమీకండక్టర్ డిజైన్, తయారీ, తుది ఉత్పత్తుల పరీక్షల్లో భారత్ను ఒక విశ్వసనీయ భాగస్వామిగా తీర్చిదిద్దడమే దేశం లక్ష్యమని వైష్ణవ్ స్పష్టం చేశారు. స్థిరమైన తయారీ రంగానికి సమగ్ర పర్యావరణ వ్యవస్థను అభివృద్ది చేయడం అత్యంత ఆవశ్యకమని చెప్పారు. మొబైల్ ఫోన్ పరిశ్రమను ఉదాహరణగా చూపిస్తూ, భారత్ మొదట అసెంబ్లింగ్పై దృష్టి సారించి ఆ తర్వాత మాడ్యూల్, కాంపోనెంట్ తయారీకి విస్తరించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. సెమీకండక్టర్, రైల్వే, రక్షణ రంగ తయారీ, పర్యావరణ వ్యవస్థలను అభివృద్ది చేయడానికి భారత్ ఇదే విధానాన్ని అనుసరిస్తోందని చెప్పారు.
2: Materials are very important because that ecosystem takes a lot of time and effort to build. So we have to put in that extra effort to get that capability in our country in terms of understanding of the materials, handling of the materials, manufacturing them, processing them, storing them, using them in the chips or every other manufacturing process. And making sure that we develop an ecosystem which becomes good for us, good for the world.
0: గత 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. భారతీయ వ్యాపార సంస్థలకు మార్కెట్ అవకాశాలను విస్తృతం చేయడంతో పాటు దేశ మార్కెట్లను ప్రపంచ భాగస్వాములకు అందుబాటులోకి తీసుకురావడమే భారత్ లక్ష్యమని గోయల్ తెలిపారు. 2014కు ముందు సుమారు 10 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలతో భారత్

0: వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉండేదని, నేడది సుమారు 70 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని పేర్కొన్నారు. కెనడా, మెక్సికో, మెర్కోసూర్, యురేషియా అనేక ఇతర దేశాలతో కూడా భారత్ వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు జరుపుతోందని తెలిపారు. భారత్ ఎల్లప్పుడూ విశ్వసనీయ భాగస్వామ్యాల కోసమే చూస్తోందని పీయూష్ గోయల్ చెప్పారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. గత ఆదివారం ఇందోర్లో జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై 14 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. పారా ఏషియన్ క్రీడల భారత బృందం నుంచి పారా షూటింగ్ కోచ్ జయప్రకాష్ నౌటియాల్ను క్రీడా మంత్రిత్వ శాఖ తొలగించింది. ఎంపికలో అవకతవకలపై ఆరోపణలు రావడం, దీనిపై దర్యాప్తుకు డిమాండ్లు వ్యక్తమైన నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో సుదీర్ఘకాలంగా జాతీయ కోచ్గా సేవలందిస్తున్న జీవన్ ఎల్ రాయ్ బాధ్యతలు చేపట్టారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడకు చేరుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు సముచిత స్థానముందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ గత 4 ఏళ్లలో 38 దేశాలతో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: సంపూర్ణ ఆరోగ్యానికి హోమియోపతి కణస్థాయిలో పనిచేసే విధానం. ఈ అంశంపై సైకాలజిస్ట్, హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ అల్లంశెట్టి భవానీ గారితో శ్రీమతి ఏ బృందాకుమారి గారు జరిపిన పరిచయ కార్యక్రమం.
1: శ్రోతలకి నమస్కారం. ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు అందుబాటులో ఉన్న వివిధ వైద్య విధానాల గురించి తెలుసుకోవడం కూడా అంతే అవసరం కదా. సంపూర్ణ ఆరోగ్యానికి హోమియోపతి కణస్థాయిలో పనిచేసే విధానం మరి ఈరోజు మన అంశం. ఈ ఆసక్తికరమైన అంశం మీద మనతో మాట్లాడడానికి సైకాలజిస్ట్ మరియు హోమియోపతి వైద్య నిపుణులు శ్రీమతి అల్లంశెట్టి భవానీ గారు మన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు మన స్టూడియోస్కి. హోమియోపతి అంటే ఏమిటి? ఇది పనిచేసే వైద్య విధానం ఏమిటి? కణస్థాయిలో దీని ప్రభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజల్లో హోమియోపతి గురించి ఉన్న అపోహలు ఏమిటి అనే విషయాలని వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి అల్లంశెట్టి భవానీ గారు.
2: నమస్కారం అండి.
1: భవానీ గారు, ఒక వ్యక్తి తన ఆరోగ్య సమస్యకి హోమియోపతిని ప్రయత్నించాలి తప్పక అని అనుకునేలాగా హోమియోపతి యొక్క ప్రత్యేకతని మీరు ఎలా నిర్వచిస్తారు, ఎలా పరిచయం చేస్తారు హోమియోపతిని?
2: హోమియోపతి అనేది వ్యక్తి యొక్క సహజ లక్షణాలు, రెండు రకాల లక్షణాలు ఉంటాయి, మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలు అని రెండు రకాలని పాయింట్అవుట్ చేసుకుంటూ వాటి ప్రకారం పనిచేసే డైనమైజేషన్ థియరీ, పొటెంటైజేషన్ ఆఫ్ ది మెడిసిన్స్, ఈ రెండు సూత్రాల ప్రకారం వాళ్ళకి కరెక్ట్ అయిన మెడిసిన్ అన్నది మేము సజెస్ట్ చేస్తామన్నమాట. సో దీంట్లో ఉండే ప్రత్యేకమైన అంశం ఏంటి అంటే, కరెక్ట్గా ఏదైతే మన బాడీలో ఉంటుందో సిమ్టమ్స్ అలాంటి డ్రగ్గే అక్కడ మేము సెలెక్ట్ చేసేది. అంటే సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అని, అంటే సారూప్య లక్షణాలకి ఉన్న వాళ్ళకి సారూప్యమైన మందు మాత్రమే సెలెక్ట్ చేయబడుతుంది. సో ఇలాంటి చేయడం వల్ల వాళ్ళకి త్వరగా క్యూర్ అన్నది జరుగుతుందన్నమాట.

0: అన్నమాట. ఇందులో మనకి ఏంటంటే లక్షణాలని గుర్తించి వాళ్ళ లక్షణాలతో సరిగా పోలిక మెడిసిన్ని సెలెక్ట్ చేస్తాం అన్నమాట. సో ఈ మెడిసిన్ వాళ్ళకి కరెక్ట్గా పనిచేసినప్పుడు వాళ్ళకి ఒక స్లైట్ అగ్రివేషన్ అనేది వస్తుంది, దానికి జస్ట్ 1 డే 2 డేస్ మాత్రమే అది సస్టైన్ అవుతుంది. తర్వాత దాని తాలూకా క్యూర్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట.
1: అంటే హోమియోపతిలో లక్షణాల ఆధారంగా వైద్య విధానం ఉంటుంది, ఆ వైద్య విధానంలో లక్షణాల ఆధారంగానే మందుని కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ విధంగా లక్షణాలను బట్టి మీరు వైద్యం చేస్తారు అని చెప్తున్నారు.
0: అవునండి.
1: అయితే మేడం, మరి హోమియోపతి మందు మన శరీరంలోనికి వెళ్ళిన తర్వాత ఎలా పనిచేస్తుంది? అంటే కణస్థాయిలో శరీరం కూడా అంతా కూడా కణాలతో నిర్మితం, కాబట్టి కణస్థాయిలో ఎలా పనిచేస్తుంది, మరి దాని వెనుక ఉన్న భావన ఏమిటంటారు?
0: హోమియోపతి విధానంలో మెడిసిన్ వెయ్యగానే అది మనం టచ్ ఆఫ్ ది టంగ్ అయినప్పటికీ అది నర్వస్ సిస్టమ్కి వెళ్ళి దాని తాలూకా వైటల్ ఫోర్స్ని బలపరచడం అనేది జరుగుతుందన్నమాట. అంటే చాలా ఫాస్ట్గా పనిచేసే సిస్టమ్స్లో హోమియోపతి ఒకటి. అంటే లేటుగా పనిచేస్తుంది కదా అని అనుకుంటారు చాలామంది, కానీ ఫాస్ట్గా పనిచేస్తుంది చెప్పాలి అంటే. అంటే ఇప్పుడు మన బాడీలో ఉండే వైటల్ ఫోర్స్ మీద దాని యాక్షన్ అన్నది జరుగుతుంది. వైటల్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ మన ఇమ్యూనిటీ పవర్. ఎవరైతే రోగంతో ఉంటారో వాళ్ళ తాలూకా వైటల్ ఫోర్స్ అనేది సమ్ వాట్ వీక్ అవుతుంది. సో ఈ సిస్టంలో ఏమవుతుందంటే సారూప్యమైన మెడిసిన్ సిమిలర్గా ఉండే మెడిసిన్ సిమిలిమమ్ని వేయడం వల్ల ఆ మెడిసిన్ వల్ల లక్షణాన్ని దానిలో తీసుకొని వచ్చి మనకి వైటల్ ఫోర్స్ని స్ట్రెంగ్తన్ చేసి ఆ డిసీజ్ని అన్నది క్యూర్ చేయడం అనేది హోమియోపతి విధానంలో జరుగుతుంది. ఇది దాని తాలూకా సిస్టమ్ ఎఫెక్ట్ అన్నది చూపిస్తూ ఉంటుందన్నమాట.
1: కణస్థాయిలో ఈ విధంగా జరుగుతుందంటారా?
0: కణస్థాయిలో దాని తాలూకా వైటల్ ఫోర్స్ని బలపరచడం వల్ల అక్కడ వచ్చిన రోగాన్ని మాపు చేయబడుతుందన్నమాట.
1: దాన్ని ఆ విధంగా తగ్గించగలుగుతుంది.
0: అంతే.
1: ఓకే ఓకే. హోమియోపతిలో వ్యాధి పేరు కంటే వ్యక్తి యొక్క లక్షణాలని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి వారి యొక్క ఆహార వ్యవహార నియమాలు అన్నీ కూడా తెలుసుకుని అప్పుడు మాత్రమే వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి మందులు ఇవ్వడం జరుగుతుంది. అది ఎందుకంటారు? దాని ప్రాధాన్యత ఏమిటి?
0: దీన్నే ఇండివిజువలైజేషన్ అంటాం అన్నమాట. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏదైతే లక్షణాలు చూపించాడో పక్కున్న వ్యక్తికి వచ్చిన జ్వరంకి ఒకటే లక్షణాలు ఉండవు. అంటే ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు కొంతమందికి దాహం చాలా వేస్తుంది, కొంతమందికి దాహం వేయదు. ఓకే. అంతేకాకుండా కొంతమంది వాటర్ తాగేటప్పుడు చాలా ఎక్కువ నీళ్లు తాగుతారు ఒకటేసారి, కొంతమంది కొంచెం గ్యాప్ ఇస్తూ సిప్పు సిప్పు తాగుతూ ఉంటారు. అదే కాకుండా మన తాలూకా మెంటల్ జనరల్స్ అంటాం అనమాట. ఇప్పుడు పర్టికులర్స్ వేరు, డిజైర్స్ వేరు, ఇవన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి ప్రతి మనిషికి కూడా. కొంతమందికి తీపి ఇష్టం ఉంటుంది, కొంతమందికి కారం ఎక్కువ ఇష్టం ఉండి ఉంటుంది అలాంటివి. అంటే కొంతమందికి ఎగ్స్ అంటే ఇష్టం, అది కూడా వన్ ఆఫ్ ది బేసిక్ సింప్టమ్. కొన్ని డ్రగ్స్లో ఎగ్స్ ఇష్టపడే పేషెంట్స్ని కూడా మేము రూల్ అవుట్ చేయగలుగుతామంట. అంటే అవన్నీ కూడా ఆ లక్షణాలు ప్రత్యేకతలు అన్నమాట వాళ్ళలో, ఇండివిడ్యువలైజేషన్ ఆఫ్ ఏ పేషెంట్ అన్నమాట. సో ఇప్పుడు మెంటల్ జనరల్స్ అన్నాను కదా, దాంట్లో ఏంటి అంటే సైకలాజికల్గా వాళ్ళకి కొంత భయం అన్నది ఉంటుంది. భయం అనేది చాలా వరకు కామన్, కానీ దాంట్లో మనకి డ్రీమ్స్ అన్నవి స్పెసిఫిక్గా ఆక్యుపై చేస్తాయి. అంటే ఒక్కొక్కరికి ఆ డ్రీమ్స్ తాలూకా ప్రత్యేక లక్షణాలు, కొంతమందికి పైనుంచి పడిపోయినట్టు అవ్వడం అలాంటివన్నీను. ఇవే కాకుండా సైకలాజికల్గా మనం యాంగ్జైటీ డిజార్డర్స్ కానీ లేకపోతే అలోన్గా ఉండడం అని కానీ డిప్రెషన్లో ఉండడం కానీ ఇవన్నీ కూడా మందుని సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అంటే హోమియోపతి సిస్టంలో ఫిజికల్గా వచ్చిన సిమ్టమ్స్ కాకుండా అంటే బాడీ మీద వచ్చిన పర్టిక్యులర్కి ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వం, జస్ట్ మెంటల్ జనరల్స్ అన్నవి క్యాచ్ అయ్యి అది వాటి తాలూకా లక్షణాలు మెడిసిన్లో కనపడితే అదే మేము ప్రిఫర్ చేస్తాం అన్నమాట హోమియోపతిలోను.
1: అంటే హోమియోపతిలో ఒకే రకమైన జబ్బుకి కూడా వారి లక్షణాలను బట్టే మీరు మందులు ఇవ్వడం జరుగుతుంది.
0: అంతే.
1: అయితే ఒకే వ్యాధితో బాధపడుతున్న ఇద్దరికి వేర్వేరు మందులు ఇస్తారంటారా?
0: వేర్వేరే మందులు ఇస్తాం. అదే ఫ్యామిలీలో వచ్చిన పర్సన్స్ అయినా కూడా అంటే ఇట్ ఈస్ బియాండ్ డయాగ్నోస్టిక్. అంటే ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్స్ బట్టి ఇచ్చేది హోమియోపతి కాదు, ఇది లక్షణాలను మాత్రమే క్లియర్ చేసుకుంటూ వాటి ద్వారానే మేము రిపర్టరైజ్ చేసి ఆ పట్టి

0: పర్టికులర్ డ్రగ్ వాళ్ళకి ఎంతవరకు సూటబుల్ అన్నది కూడా చూసుకొని ఇచ్చే మందన్నమాట, హోమియోపతిక్ సిస్టమ్.
1: అయితే భవాని గారు, మరొక విషయం ఏమిటంటే, శారీరక లక్షణాలతో పాటు వ్యక్తి మానసిక స్థితి, ఒత్తిడి, నిద్ర, అలాగే ఇప్పుడే మీరు చెప్పారు

0: సిస్టమ్ అన్నది ప్రతి ఒక్క పర్సన్ని కూడా ఇండివిజువల్గా ఆలోచించి వాళ్ళకి సరిపడిన ఆ లక్షణాలకి సరిపడిన మెడిసిన్, అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ డైనమైజేషన్స్ ఉంటాయి, పొటెంటైజేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏజ్ బట్టి, లేకపోతే వాళ్ళ వైటల్ ఫోర్స్ తట్టుకునే శక్తి బట్టి దాని తాలూకా పొటెన్సీని, అంటే మామూలుగా శక్తి, స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ మెడిసిన్ దాన్ని డిసైడ్ చేస్తాం. అంతేకాకుండా డోసేజ్ కూడా అలాగే ఉంటుంది. చిన్నపిల్లలకైతే ఒకలాంటి డోసేజ్, పెద్దవాళ్ళకైతే ఒకటి డోసేజ్, అదే బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళకి కూడా అలాగే డోసేజ్. అంటే ఈ సిస్టంలో ఉన్నంత ఇండివిడ్యువలైజేషన్ కానీ ఇంకా వేరే సిస్టంలో ఎక్కడ కూడా మనం చూడమన్నమాట. అంటే ఒకటే మెడిసిన్ అందరికీ పనిచేస్తుంది అనేది కరెక్ట్ కాదు. మెంటల్ జనరల్స్, పర్టిక్యులర్స్, ఫిజికల్ జనరల్స్, ఈ మూడుని తీసుకుంటూ హోమియోపతి సిస్టమ్ అన్నది నడుస్తుంది.
1: హోమియోపతి మందుల్లో చాలా చిన్న చిన్న, అంటే బిళ్ళల్లాగా చిన్న చిన్న గోళీల్లాగా కనపడుతూ ఉంటాయి. అది మనం ఏంటంటే తినడానికి బాగానే ఉంటాయి. అందులో మెడికేషన్ గురించి ఎలాగ మీరు యాడ్ చేస్తారు, అది అంటే నిలవ అనేది ఎంతవరకు ఉంటుంది, దాని గురించి మాకు చెప్పండి.
0: హోమియోపతి అన్నది ఎక్స్పైరీ లేని మెడిసిన్.
1: ఓ,
0: యాక్చువల్లీ హోమియోపతి ఎన్ని ఇయర్స్ అయినా కూడా అలాగే ఉంటుంది. ఇది అంతా కూడా ఈ మెడిసిన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే, దాన్ని పొటెంటైజేషన్, డైనమైజేషన్ ఈ రెండు కూడా చేసుకుంటూ దాని తాలూకా స్ట్రెంగ్త్ని పెంచుకుంటూ వెళ్తారనమాట. అంటే లాస్ట్ పొటెన్సీకి వచ్చినప్పటికీ దాంట్లో ఉన్న మెడిసిన్ వాల్యూ కనపడకుండా నానో పార్టికల్స్ కింద దాంట్లో ప్రిజర్వ్ చేయబడి ఉంటుందన్నమాట. సో ఆల్కహాల్ అన్నది ఒక వెహికల్ కింద, అంటే ఒక యానకం కింద యూజ్ చేస్తాము, వాటిలో అవి ప్రిజర్వ్ చేయబడతాయి అన్నమాట. ఈ పొటెంటైజ్డ్ మెడిసిన్స్ అన్నీ కూడా ఈ ఆల్కహాల్ వెహికల్లో అవి ప్రిజర్వ్ చేసి ఉంచుతాము. వాటిని ఇచ్చేటప్పుడు, డిస్పెన్సింగ్ చేసేటప్పుడు వాటిని షుగర్ పిల్స్లో యాడ్ చేసి ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఈవెన్ షుగర్ పిల్స్లో కూడా అవి స్టోర్ అయ్యి ఉండడానికి, అది కూడా ఒక యానకం లాగానే యూస్ చేస్తాము. అంటే ఫర్ డిస్పెన్సింగ్ ఈజీ అనమాట, అంటే ఈజీగా వాటిని వేసుకోవడానికి వీలుగా మాత్రమే షుగర్ పిల్స్ని వాడతాం అనమాట.
1: అంటే రోగికి కానీ లేకపోతే హోమియోపతి వైద్య విధానంలో కానీ, అంటే వేసుకోవడానికి భయపడకుండా, వేసుకోవడానికి ఇష్టపడకుండా ఉండకుండా ఉండేటట్టు అలాగా షుగర్ పిల్స్ని వాడుతూ
0: అలానే
1: ఉంటారు.
0: కాదు, దాని తాలూకా మెడికేటెడ్ పిల్స్ని దాంట్లో వేస్తేనే అది వేరే రియాక్షన్కి గురి కాకుండా, అంటే వేరే ఎందులోనైనా
1: అది కూడా ఒక కారణం.
0: ఇది వన్ ఆఫ్ ది రీజన్.
1: ఓకే,
0: అందుకే అందరూ ఇష్టపడతారు.
1: ఇష్టపడుతూ వేసుకోవడం ఒక కారణం అయితే, అది అందులో మాత్రమే ఎక్కువ అంటే రియాక్షన్ అనేది బాగుంటుంది,
0: దాని వాల్యూ అనేది దాంట్లో నిక్షిప్తమై ఉండగలుగుతుంది అన్నమాట.
1: బాగుందండి. మరి ఇంకొక అపోహ అనొచ్చో, మరి అది నిజమే అనొచ్చో, అది మీరే వివరించాలి మాకు. ఇప్పుడు హోమియో మందులు నెమ్మదిగా పనిచేస్తాయి అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది, ఇది ఎంతవరకు సరైనది? హోమియో చికిత్స ఫలితాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటారు?
0: నెమ్మదిగా పనిచేయడం అంటే, హోమియోపతికి పేషెంట్స్ రావడమే, చాలా మందులు అన్ని సిస్టమ్స్లో మెడికేషన్ అంతా వాడి వస్తారు. సో పర్టికులర్గా చెప్పాలి అంటే హోమియో చాలా ఫాస్ట్గా హీల్ అవుతుంది. నేను ఇందాక ఫస్ట్ చెప్పినట్టు, మనకు ఫస్ట్ మెడిసిన్ అన్నది టంగ్ టిప్కి టచ్ అవ్వగానే దాని తాలూకా యాక్షన్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. అయితే దీంట్లో ఎందుకు లేట్ అవుతుంది అన్న అపోహ ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళు 10 to 20 ఇయర్స్ మెడికేషన్ వాడతారు, తగ్గదు. తగ్గకపోవడం వల్ల వాళ్ళ తాలూకా డిసీజ్ అంతా కూడా ఓవర్లాప్ అయిపోతుంది. మెయిన్ డిసీజ్ అన్నది లోపల ఉంటూ, ఈ కెమికల్స్ ఏవైతే కాంపౌండ్స్ అవి వాడారో మెడికేషన్ ద్వారా, వాటి వల్ల డిసీజ్ అన్నది క్లియర్ పిక్చర్ ఉండదన్నమాట. సో అదంతా క్లియర్ చేసుకుంటూ వచ్చినప్పటికీ ఆ మెడిసిన్ పనిచేయడం అనేది లేటు అన్న ఫీలింగ్ అంతే తప్ప, మందైతే లోపల యాక్షన్ అన్నది ఫస్ట్ వేసుకోగానే దాని యాక్షన్ అన్నది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట.
1: అంటే హోమియోపతి వైద్య విధానానికి రావడమే అన్ని వైద్య విధానాలు కూడా ట్రై చేసి వారు ప్రయత్నించిన తర్వాతనే హోమియోపతి వైద్య విధానానికి రావడం వల్ల కూడా ఇది ఒక కారణం అని చెప్తున్నారు.
0: అంతే.
1: ఓకే, అయితే హోమియోపతి మందుల్లో ప్రత్యేకంగా ధృవీకరించే విధానం ఉంటుంది, ఆ విధానం వెనుక ఉద్దేశం ఏమిటంటారు? అంటే ఒక లక్షణానికి ఇది మాత్రమే మందు అనని ధృవీకరిస్తూ ఉంటారు, ఆ విధానం ఏంటంటారు?
0: సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్, ఇది మన హోమియోపతిక్ సిస్టమ్ తాలూకా సూత్రం అన్నమాట.
1: ఓకే,
0: అంటే ఒకే లక్షణానికి ఒకటే మందు అన్నది, ఇప్పుడు

0: మనకి చాలా రకాల డిసీజులు అన్నీ కలిపి వచ్చినప్పుడు మన వైటల్ ఫోర్స్ అన్నది వీక్ అవుతుంది. సో ఆ వీక్ అయిన వైటల్ ఫోర్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తూ ఆ సిమిలిమంని దానికి యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వైటల్ ఫోర్స్ అనేది స్ట్రెంగ్తెన్ అవుతుంది. ఓకే, ఇలాంటివి మెడికేషన్ వాడడం వల్ల వన్ బై వన్ ఆ డిసీజ్ అన్నది తగ్గుతూ వచ్చి పేషెంట్ అన్నోళ్ళు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఒక క్యూర్ అన్నదాన్ని పొందగలుగుతాడు అన్నమాట. ఆన్ ది డే 1 to 7 days లోపల పేషెంట్కి ఒక మంచి గ్రాఫ్ మా దృష్టిలో, అంటే ఒక డిజైర్స్ కానీ, అంటే వాళ్ళ తాలూకా ఫిజికల్గా తీసుకున్న కొన్ని వైటల్ సిమ్టమ్స్ అన్నవి ఉంటాయి, ఆ వైటల్ సిమ్టమ్స్ అన్నవి ఇంప్రూవ్ అవుతాయి. అంటే మంచిగా నిద్ర పట్టడం అని కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి జరగడం వల్ల మేము ఒక గ్రాఫ్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, వీళ్ళకి పని చేస్తుంది మెడిసిన్ అన్నది అన్నది
1: శారీరకంగా మానసికంగా వాళ్ళు ఒక వారిని పరిశీలించి అప్పుడు మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఆ వైద్యాన్ని కంటిన్యూ చేయాలా లేదా అన్నది నిర్ణయించు.
0: వైద్యాన్ని కంటిన్యూ చేయాలనే నెక్స్ట్ ప్రిస్క్రిప్షన్కి మేము వెళ్తారు.
1: ఇప్పుడు మనకి ఆన్లైన్లో హోమియోపతి కావచ్చు, మరే వైద్య విధానమే కావచ్చు, ఈ మందు ఈ వైద్యపరంగా ఇది మీరు తీసుకోవచ్చు, అంటే లక్షణానికి ఈ మందు వాడేసుకోవచ్చు అన్న విధంగా మనకి చాలా రకాలుగా వినపడుతున్నాయి. ఆ మందు డైరెక్ట్గా వెళ్ళి హోమియో వైద్యశాలలో ఒక వ్యక్తి తీసుకుని వాడచ్చా లేదు అని అంటే వైద్యుడి సలహా అవసరమా?
0: తప్పకుండా వైద్యుడి సలహా అవసరం అండి దేనికైనా కూడా. ఎందుకంటే ఇప్పుడే నేను చెప్పినట్టు ఈ సిమిలారిటీస్ అన్నవి కంపల్సరీ డిఫరెంట్గా ఉంటాయి,
1: అందరికీ ఒకేలా
0: ఉండవు. ఇప్పుడు ఆ పేషెంట్ అదే మందు పక్కోనికి రాస్తే డెఫినెట్గా అది తగ్గదు, అంటే కొంతవరకు తగ్గుతుంది కానీ కంప్లీట్ క్యూర్ అయితే ఉండదు. అంటే మెడికల్ షాప్, హోమియో మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కునే మెడిసిన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే కొన్ని ఉన్నాయి, అందులో కొన్ని సప్లిమెంట్స్ హోమియోపతిలో కూడా సప్లిమెంట్స్ అన్నవి స్టార్ట్ అయ్యాయి. జస్ట్ ఇప్పుడు రూమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఆర్థరైటిస్ కానీ వీటన్నిటికీ కూడా క్యూర్క్యుమిన్ అని ఒక కంటెంట్తో మెడిసిన్ అన్నది తయారు చేస్తున్నారు. ఇట్స్ జస్ట్ యాక్ట్స్ యాజ్ ఎ సప్లిమెంట్, అంటే అది ఎముక లోపల ఎక్కడైతే నీ జాయింట్ దగ్గర కానీ ఎక్కడైనా చిన్న చిన్నగా మనకి అరిగిపోయాయి అంటారు కదా, అక్కడ గుజ్జుని క్రియేట్ చేస్తుంది. సో అది వాడచ్చు. అలాగే కాల్షియం కూడా వచ్చింది, డీకాల్ అని. అలాగే బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి కూడా కొన్ని వచ్చాయి అన్నమాట మెడిసిన్స్. సో అవన్నీ వాడుకోవచ్చు, కానీ మెయిన్గా వాడే సిమ్టమ్స్ సిమిలారిటీస్ వచ్చిన డ్రగ్ మాత్రం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడడం అనేది మంచిది కాదు. దానివల్ల ఏమవుతుందంటే సేమ్ ఇప్పుడు మిగిలిన సిస్టమ్స్లో ఎలాగ మీరు ఇంత మెడికల్ హిస్టరీ పట్టుకొని వస్తారో, ఇప్పుడు డాక్టర్కి అది చాలా టఫ్ అవుతుంది అనమాట, అది అంతా క్లియర్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది అనమాట.
1: ఓహో, హోమియోపతి వైద్యుడి దగ్గరికి ఒక వ్యక్తి తన ఆరోగ్య సమస్యతో వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఏ సమస్య ఉంది, వారి లక్షణాలను బట్టి అని ఎలా నిర్ధారిస్తారు, అంటే మీరు ఎలాంటి వైద్య పరీక్షలు చేస్తారు?
0: హోమియోపతి అసలు వైద్య పరీక్షలకి దూరం, అంటే అసలు పరీక్షల నిమిత్తం అన్నట్టు మేము ఏది ఏ డిసీజ్ని కానీ ఏ పేషెంట్ని కానీ ట్రీట్ చేయము. అంటే పరీక్షలతో సంబంధం లేదా అంటే కొన్ని కండిషన్స్లో తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఏమన్నా హార్ట్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఏమన్నా మెయిన్ ఆర్గాన్స్ బాడీలో ఉన్న వాటికి, బ్రెయిన్కి కానీ అలాంటి వాటికి ఏమన్నా ఒకవేళ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు వాటిని పరిగణలోకి తీసుకుంటాం ఫర్ డయాగ్నోసిస్ బేసిస్, అంతే. అంతేకాని ఎక్కడైనా దేనికైనా కూడా లక్షణాలు బట్టే మందు హోమియోపతిలో. అంతేకాకుండా ఇప్పుడు మనకి ఈ ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఇక్కడ దీంట్లో 3 థియరీస్ ఉంటాయి హోమియోపతిలో. అంటే మియాస్మాటిక్ థియరీ అన్నది ఉంటుంది, ఆ మియాజంలో సోరా, సైకోసిస్, సిఫిలిస్ అని 3 లక్షణాలుగా డివైడ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు సోరా అంటే జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఎనీ డిసీజ్, అంటే ఇన్ఫ్లమేషన్ కండిషన్ అంటారు కదా అది. అందులో మెంటల్గా కూడా మనకి విపరీతమైన ఆలోచనలు రావడం, ఆలోచనలు కంట్రోల్ లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, ఇవన్నీ కూడా మెయిన్ బేసిక్ స్టేజ్ సోరా స్టేజ్లో వస్తాయన్నమాట. నెక్స్ట్ స్టేజ్ సైకోటిక్. సో ఈ సైకోటిక్ కండిషన్లో ఏమవుతుందంటే ఆ స్టేజ్లో పిచ్చి ఆలోచనలు వస్తాయన్నమాట, అంటే వైలెంట్గా ఉండే ఆలోచనలు, అలాంటి ఆలోచనలు వస్తాయి. వాట్స్ అన్నవి డెవలప్ అవుతాయి బాడీ మీద, అంటే చిన్న స్కిన్ ట్యాక్స్ అంటాం, సైకోటిక్ కండిషన్ అన్నమాట. అండ్ థర్డ్

0: థర్డ్ స్టేజ్ ఇస్ యాప్సెస్ ఫామ్ అవడం అనమాట. అంటే ఎక్కడైనా ఆర్గాన్స్లో కానీ లేకపోతే బయట కానీ, సైకోటిక్ కండిషన్లో అయితే హార్ట్ వాల్స్లో పెరగడం అనమాట, చిన్న కండ పెరుగుతుంది అంటారు కదా, అలాంటివి అవన్నీ కూడా సైకోటిక్ కండిషన్. అదే సిఫిలిటిక్ కండిషన్కి వచ్చినప్పటికీ అల్సర్స్ ఫామ్ అవడము, ఎయిదర్ పెప్టిక్ అల్సర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా బాడీలో. ఎక్కడైనా ఆర్గాన్స్ అన్నిటిలో కూడా అల్సరేషన్ వచ్చింది అంటే ఇట్స్ అ సిఫిలిటిక్ కండిషన్. సో ఇలా డిఫరెన్షియేట్ చేసుకుంటూ థియరీ ప్రకారం మేము వాళ్ళకి మెడికేషన్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తాం అనమాట.
1: వైద్య పరీక్షల ద్వారా కాకుండా వారి లక్షణాల ద్వారా, మరియు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ వైద్య విధానం, ఈ మూడు స్టేజ్ల వైద్య విధానం ద్వారా ఒక రోగికి అంటే ఒక వ్యక్తికి ఎలాంటి వైద్య విధానం అవసరం అనేది మీరు నిర్ణయిస్తారు. మరి అలాగా నిర్ణయించడంలో హోమియోపతిలో అంటే మందులు వేసుకునేటంత వరకు అలాగా తగ్గుతున్నట్టుండి, తర్వాత మళ్ళీ మందులు ఆపేసిన వెంటనే ఆ జబ్బు కావచ్చు, ఆ వ్యాధి లక్షణాలు కావచ్చు ప్రబలుతాయా, లేదా క్యూర్ అనేది ఉందా?
0: హోమియోపతిలో క్యూర్ అన్నదే ఉంటుంది, మళ్ళీ ఆపేసిన తర్వాత మళ్ళీ వచ్చింది అన్న కంప్లైంట్ అయితే అసలు వచ్చే ఛాన్సే లేదు. అంటే వీళ్ళు వాడే విధానంలో తేడా ఉంటే మాత్రమే వస్తుంది. అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ డోసేజ్ అన్నది ఉంటుంది, ఆ డోసేజ్ ప్రకారం వాడుకుంటూ వాటితో పాటు టిష్యూ సాల్స్ అన్నవి మన బాడీలో ఒక 12 టిష్యూస్ డెవలప్మెంట్కి అవసరమైన సాల్స్ బట్టి వాటి తాలూకా ఉపయోగం మేము చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏది తగ్గితే వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ లక్షణాలు వచ్చాయి, అవి కూడా వన్ ఆఫ్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ది మన తాలూకా డిసీజ్కి తగ్గించడానికి అవి యూజ్ అవుతాయి అనమాట టిష్యూస్. కొన్ని అయితే కోమాలో ఉన్న పేషెంట్కి మందుని వేసుకోవడం అనేది కష్టం, సో అలాంటప్పుడు ఆ మెడిసిన్ ఏదైతే ఇండికేట్ అవుతుందో దాన్ని ఒక జస్ట్ ఒక స్వాబ్ కాటన్ స్వాబ్లో పెట్టి ఇవ్వడం వల్ల ఆ ఇదైతే తగ్గుతుంది అనమాట.
1: హోమియోపతి వైద్య విధానంలో ఎలాంటి పచ్చివన్న అంటే కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు ఇలాంటివి ఏమైనా ఉంటాయంటారా?
0: ఇది వరకు రోజుల్లో అంటే క్లాసికల్ హోమియోపతి అంటారు, ఫస్ట్ ఎప్పుడైతే సిస్టమ్ స్టార్ట్ అయిందో అప్పుడు స్టార్ట్ అయిన అప్పుడు ఓన్లీ సింగిల్ డోసేజ్ ఇచ్చేవారు అన్నమాట, సింగిల్ రెమెడీ. ఎందుకు అంటే అప్పుడు కంపల్సరీ పచ్చని చెప్పేవారు అన్నమాట, ఇది తింటే కొన్ని ఇప్పుడు మనకి మెడిసిన్ ఈస్ మైన్యూట్ అమౌంట్లో వెళ్తుంది లోపలికి, సో కొన్ని స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఏజెంట్స్ అంటే ఇప్పుడు వెల్లుల్లిపాయ, ఆనియన్ అండ్ స్పైసెస్ కొన్ని అవన్నీ ఏం చేస్తాయంటే ఆ మైన్యూట్ థింగ్ని యాంటిడోట్ చేసిస్తాయి అన్నమాట. మనకి టంగ్ మీద వేయగానే పనిచేస్తుంది అని చెప్పారు కదా, సో ఆ టంగ్ మీద ఆ ఫ్లేవర్ ఉండగానే అది కొంతవరకు ఈ సెంట్స్ యూజ్ చేయడము, క్యాంఫర్ యూజ్ చేయడం ఇవన్నీ కూడా నో అని చెప్పేవారు. ఇప్పుడు మోడర్న్ హోమియోపతిలో పచ్చం అనేది చాలా తగ్గించారు. అంటే ఏం చెప్తామంటే మీరు తినండి, ఏది తినడం వల్ల వచ్చింది, ఏది మీ లక్షణాలని అగ్రివేట్ చేస్తుంది, ఏది మీ లక్షణాలని తగ్గిస్తుంది, ఇవన్నీ మేము చెక్ చేయాలి కాబట్టి మీరు తినండి అనే మేము చెప్తాం అన్నమాట.
1: పచ్చాన్ని వైద్య విధానంలో
0: తగ్గించాం.
1: ఓకే, అయితే నాకు ఇంకొక ప్రశ్న అండి, ఇప్పటి వరకు చాలా మంది అంటే వివిధ వైద్య విధానాలు మీరు చెప్పినట్టుగానే వాడుతూ ఉండుంటారు, మరి వారు మళ్ళీ ఇప్పుడు హోమియో వైద్య విధానానికి వచ్చి మొదలు పెట్టచ్చా? మరి ఆ వ్యాధి అనేది లేకపోతే దాని లక్షణాలు అనేవి ఎంతవరకు తగ్గుతాయంటారు?
0: హోమియోపతి వైద్య విధానంకి వచ్చి ఆ మెడిసిన్స్ని వాడుతూ కంటిన్యూ చేస్తూ మెల్లగా వాటిని తగ్గించుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే సడన్గా మానేయడం అన్నది అంటే ఇవన్నీ కెమికల్ కాంపౌండ్స్ కాబట్టి వాటి వల్ల లక్షణాలు కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, దాన్ని తగ్గించుకుంటూ హోమియోపతిలో క్లియర్ చేసుకుంటూ ఆ డిసీజ్ అన్నది క్యూర్ చేయవచ్చు. అంటే ఇది వాడేటప్పుడు అది వాడచ్చా అంటే వాడచ్చు, కానీ మినిమం గ్యాప్ ఆ మందులు వేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు గ్యాప్ ఇచ్చి హోమియోపతి యూజ్ చేసుకుంటూ మెల్లగా వాటిని తగ్గించుకుంటూ వెళ్ళాలన్నమాట.
1: ఇప్పుడు వాటిని తగ్గించుకుంటూ వెళ్ళాలి అని చెప్తున్నారు, నాకు వచ్చిన సందేహం ఏంటంటే వాటిని ఎందుకు తగ్గించాలి అంటే హోమియో వైద్య విధానానికి ఇతర వైద్య విధానాలకి తేడా ఏమని చెప్తారు, దాన్ని ఎందుకు తగ్గించాలంటారు?
0: అది కెమికల్గా డైరెక్ట్గా పనిచేసి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది మెడిసిన్లో. ఇప్పుడు ఏదన్నా ఒక కెమికల్ కాంపౌండ్ మన గ్యాస్ట్రిక్ సిస్టంలోకి అంటే మనం తిన్న తర్వాత కడుపులో రకరకాలైన మిక్సెస్ ఫామ్ చేస్తుంది, అంటే అది బ్లడ్లోకి వెళ్ళి దాని తాలూకా కాంప్లికేషన్స్

0: అన్నిటినీ కూడా ఒక 1 ఇయర్ వరకు పర్వాలేదు, అదే లాంగ్ స్టాండింగ్, వాడుతూ ఉంటే కంటిన్యూస్ గా
1: దీర్ఘకాలంగా వాడితే మాత్రం
0: డెఫినెట్
1: కెమికల్ కాంపౌండ్స్ వల్ల డెఫినెట్ గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ వచ్చి ఇంకొక వ్యాధికి గాని ఇంకొక వ్యాధి లక్షణాలకు గాని ప్రబలే అవకాశం ఉందంటారు. అది హోమియోపతిలో లేదంటారు?
0: అస్సలు లేదు. హోమియోపతి ఓన్లీ 1 మెడిసిన్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, ఓన్లీ క్యూర్ ఈస్ పాసిబుల్ ఇన్ హోమియోపతి.
1: బాగుందండి భవాని గారు. మరి అలాగే మరి మహిళలనే తీసుకోండి, మహిళల గురించి ఇందాక రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కానీ ఆర్థరైటిస్ అని కానీ చెప్పారు. అలాగే 40-45 సంవత్సరాల తర్వాత ఈ వచ్చే మెనోపాజ్ కానీ పెరిమెనోపాజ్ కానీ వీటన్నిటికీ కూడా హోమియోలో మంచి వైద్య విధానం ఉందంటారా?
0: చాలా మంచి వైద్య విధానం ఉంది హోమియోపతి. ఎందుకంటే 40 ఏళ్ళు దాటిన తర్వాత ఆ పర్సన్స్, మహిళల్లో ఎక్కువగా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. వాళ్ళకేంటంటే డిప్రెషన్లు, యాంగ్జైటీలు, పాల్పిటేషన్లు ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. వీటన్నిటికీ కూడా చాలా మంచి మందులు ఉన్నాయి. అవే కాకుండా ఫిజికల్గా తీసుకుంటే యూరిన్ ఇన్కాంటినెన్స్ అని కానీ లేకపోతే ర్యాషెస్ అని,
1: అంటే తెలుగులో కూడా మీరు చెప్తే యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటే మూత్రాన్ని ఒక వయసు వచ్చిన తర్వాత స్త్రీలకి
0: మూత్రం కొంచెం కొంచెంగా
1: లీక్
0: అవ్వడం అన్నమాట. సో అలాంటివి వచ్చేటప్పుడు మనకి ఆ హోమియోపతిలో వాటిని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఏదైతే స్పింక్టర్ అన్నది లూజ్ అయిందో, ఆగి ఆగి మూత్రం రావడం
1: ఆ కండరాల్ని మీరు
0: బలంగా
1: చేస్తారనమాట
0: హోమియోపతిలో. సో హోమియోపతిలో అదే కాకుండా యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అని కానీ లేకపోతే ఓవరీస్లో ఏమన్నా ఇష్యూస్, పీసీఓడి కానీ ఇవన్నిటికీ కూడా హోమియోపతి బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా సెక్షువల్గా కూడా వీళ్ళకి ఈ ఏజ్ వచ్చినప్పుడు సెక్స్ చేయాలడానికి ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. అలాంటప్పుడు కూడా హోమియోపతిలో కొన్ని మందుల వల్ల వాళ్ళకి ఆ లక్షణాలని తగ్గించగలుగుతాం.
1: అయితే భవాని గారు చివరిగా మరి ప్రజల్లో హోమియోపతి వైపు ఎక్కువ మొగ్గు చూపడానికి కానీ, అంటే హోమియోపతి ఒక పారదర్శకమైన వైద్య విధానం అని చెప్పడానికి కానీ, లేదా ప్రజల అపోహలు, కొన్ని అపోహలు కూడా ఉన్నాయి హోమియోపతి వైద్య విధానంలో, ఇవి వాడకూడదు, పచ్చిమి ఎక్కువ చేయాలి, ఆ షుగర్ పిల్స్లో ఏమి మందు ఉంటుంది, ఇలాంటి అపోహలన్నీ తొలగించడానికి మీరు ఎలా హోమియోపతిని ఎలా నిర్వచిస్తారు?
0: హోమియోపతి ఈజ్ ద సేఫెస్ట్, అంటే చాలా నమ్మకం పెట్టుకొని ఆ డాక్టర్ మీద నమ్మకం పెట్టుకొని మందు వాడితే సేఫ్గా వాళ్ళకి క్యూర్ వస్తుంది వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. ఇది ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు అపోహ మాత్రమే, తగ్గదు అని కానీ పథ్యం విషయంలో కానీ ఇవన్నీ అపోహలే. ఇది దీర్ఘకాలికమైన వ్యాధుల మీద పనిచేస్తుంది, స్వల్పకాలిక వ్యాధుల మీద పనిచేస్తుంది. అలాగే ఏదన్నా గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏ ప్రాబ్లం అయినా ఇదనే లిమిటేషన్ అయితే హోమియోపతిలో లేదు. అన్ని రకాల వ్యాధులకి కూడా హోమియోపతిలో చికిత్స ఉంది. పిల్లలకైతే ఇంకా బెస్ట్, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే పెరుగుతున్న పిల్లలు కాబట్టి వాళ్ళని అలాంటి కెమికల్ కాంపౌండ్స్కి మిక్సెస్కి అట్రాక్ట్ చేయకుండా, వాళ్ళని బాడీని వాటికి అలవాటు
1: చేయకుండా
0: హోమియోపతి సిస్టంలోనే క్యూర్ని తీసుకుని వచ్చే అవకాశం ఉన్నప్పుడు హోమియోపతిలో ఇంకా మనకి ఇంకా అల్జీమర్స్ అని కానీ ఎపిలెప్టిక్ డిసీజెస్, ఫిట్స్ అంటారు కదా, ఫిట్స్ వాటికి కూడా హోమియోపతిని యూజ్ చేస్తారు. అలాగే ఇప్పుడు రీసెంట్గా 40 ఇయర్స్, బిఫోర్ 40 ఇయర్సే చాలామందికి హిస్టెరెక్టమీలు అవన్నీ కూడా సజెస్ట్ చేస్తున్నారు. బట్ అన్నిటికీ కూడా ఫస్ట్ ఛాన్స్ చూడండి, హోమియోపతికి వచ్చి ఆ తాలూకా మెడిసిన్ సిస్టమ్ని వాడండి. వాడిన తర్వాత మీ తాలూకా ఒపీనియన్ని చేంజ్ చేసుకోండి.
1: బాగుందండి భవాని గారు. హోమియోపతి వైద్య విధానం, దాని ప్రాథమిక సూత్రాలు, కణస్థాయిలో పనిచేస్తుందని చెప్పే విధానం, అలాగే వైద్యుని పర్యవేక్షణ ప్రాముఖ్యత గురించి ఎన్నో విలువైన విషయాల్ని మాతో పంచుకున్నారు. మరి ఆరోగ్య విషయంలో ఏ వైద్య విధానమైనా సరే సరైన సమాచారం, అర్హత కలిగిన వైద్యుల సలహా అవసరమైనప్పుడు తగిన వైద్య పరీక్షలు ఎంతో ముఖ్యం. మరి అలాంటి హోమియోపతి వైద్య విధానం గురించి, ఆరోగ్య అవగాహన గురించి మీరు చాలా విషయాలు మాకు మా శ్రోతలకి పంచారు. నమస్కారం అండి భవాని గారు.
0: నమస్కారం అండి.
2: సంపూర్ణ ఆరోగ్యానికి హోమియోపతి కణస్థాయిలో పనిచేసే విధానం.

0: ఈ అంశంపై మీరు ఇంతవరకు సైకాలజిస్ట్ హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ అల్లంశెట్టి భవానీ గారితో శ్రీమతి ఏ బృందకుమారి గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. కార్మికుల కార్యక్రమం విన్నారు. ఈనాటి ఈ కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. చిత్రగీతాలు
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: చిత్రగీతం స్వరాభిషేకం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ గానం.

క్షణము గరిమల నా మురిపెట్టు ముత్తుల మొలకొచ్చేదిగా

చలనచిత్ర గీతాలు విన్నారు. ఇదే ప్రసారంలో 2:30 ఒకే చలనచిత్ర సంగీత దర్శకుని గీతాలు శీర్షికన పెండియాల నాగేశ్వరరావు గారి స్వరకల్పన గీతాలు కొన్ని ప్రసారమవుతాయి. సమయం 1:20 కావస్తోంది. ప్రాంతీయ వార్తలు వింటారు ఇప్పుడు విజయవాడ కేంద్రం నుండి రిలీజ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము రాష్ట పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని ఈరోజు దర్శించుకుంటారు. రాష్టంలోని పురపాలక సంఘాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి 50,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు శ్రీనిధి ద్వారా 3,00,000 రూపాయల వరకు రుణాలు అందించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం 2,721 పోస్టులతో డీఎస్సీ 2026 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. విజయవాడలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను ఈరోజు రాత్రి 7 గంటలకు దర్శించుకుంటారు. భద్రతా కారణాల దృష్ట్యా రాష్టపతి దర్శన సమయంలో అరగంటపాటు సాధారణ భక్తుల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయనున్నామని అధికారులు తెలిపారు. రాష్టపతి పర్యటన ఏర్పాట్లపై విజయవాడ పోలీస్ కమిషనర్ సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ,
1: ఈ రోజు రాష్ట్రపతి గారు 7:20 అమ్మవారి దర్శనానికి వస్తారు. 2.5 అవర్స్ వారు సరస్ మేళాలో ఉంటారు. అక్కడ దక్పతి దీదీస్తో మీటింగ్, స్టాల్స్ సందర్శన, సరస్సు మేళాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు ఉన్నాయి. సో ఈ సందర్భంలో పటిష్టమైన కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ టెక్నాలజీని ఎక్కడైతే మనం ఉపయోగించగలమో అక్కడ ఉపయోగిస్తూ ముందుకు పోతాం.
0: కాగా రాష్టపతి పర్యటనలో భాగంగా రేపు విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించే జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ప్రారంభిస్తారు. రాష్టంలోని 123 పురపాలక సంఘాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి 50,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో సుమారు 10 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నిధులతో రాష్టంలోని పురపాలక సంఘాల్లో అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నెల్లూరు నగరంలో ఈ ఏడాది డిసెంబరు నెలాఖరులోగా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అందిస్తామని మంత్రి వెల్లడిస్తూ,
2: ఈ 123 మున్సిపాలిటీస్ లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, లైట్స్, అదేవిధంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళకి కావాల్సిన పార్కులు, స్కూల్స్, హాస్పిటల్స్ చేయడానికి 50,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తుంది. నెల్లూరు కార్పొరేషన్ లో ఈ రోజు అన్ని రోడ్లు పూర్తి చేయడానికి, అదేవిధంగా డ్రైన్స్ పూర్తి చేయడానికి, అదేవిధంగా ఎలక్ట్రికల్ స్తంభాలు పెట్టడానికి, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా యూజీడీ, ఈ యూజీడీ అయితే బాత్రూమ్ నుంచి కానీ, కిచెన్ నుంచి కానీ, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపల పోవాలి.
0: స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు స్త్రీనిధి ద్వారా 3,00,000 రూపాయల వరకు రుణాలు అందించనున్నట్లు పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన మహిళలకు 48 గంటల్లోనే రుణాలు మంజూరు చేస్తామని, ఒక్కో స్వయం సహాయక సంఘం నుంచి గరిష్టంగా 3 మహిళలు ఈ రుణాలు పొందవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మహిళా పారిశ్రామికవేత్తల రుణాల కోసం 3,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. దసరా ఉత్సవాల్లో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణకు కృత్రిమ మీద ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు కొండపై ఘాట్ రోడ్డు, క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా వివిధ ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షిస్తూ అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

0: అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు క్షేత్రస్థాయి పోలీసు బందోబస్తు, వివిధ శాఖల సమన్వయంతో భక్తులకు సురక్షితమైన దర్శనం కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా అంతరిక్ష రంగంలో సంస్కరణలు 2020 గురించి ఈ రోజు తెలుసుకుందాం. 2020లో భారత అంతరిక్ష రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహాల తయారీ, రాకెట్ ప్రయోగాలు వంటి రంగాల్లో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. గతంలో అంతరిక్ష కార్యకలాపాల కోసం ప్రధానంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోపైనే ఆధారపడే పరిస్థితి ఉండేది. 2020లో చేపట్టిన సంస్కరణలతో ప్రైవేటు సంస్థలు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు కూడా ఈ రంగంలో భాగస్వామ్యులు అయ్యేందుకు మార్గం సుగమమైంది. ఈ సంస్కరణల ఫలితంగా స్పేస్ టెక్ స్టార్టప్లు ఏర్పాటై ఉపగ్రహ సాంకేతికత, రాకెట్ తయారీ, అంతరిక్ష ఆధారిత సేవలు వంటి విభాగాల్లో కార్యకలాపాలు ప్రారంభించాయి. అంతరిక్ష రంగంలో భారత్ను ప్రపంచ స్థాయిలో మరింత బలోపేతం చేయడంలో ఈ సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ
1: స్పేస్ రిఫార్మ్స్ కి బాత్ కర్తే హై చార్ పిల్లర్స్ పర్ ఆధారిత హై. పహలా ప్రైవేట్ సెక్టర్ కో ఇన్నోవేషన్ కి ఆజాదీ, దూసరా సర్కార్ కి ఎనేబ్లర్ కే రూప్ మే భూమిక, తీసరా భవిష్య కే లియే యువాఓ కో తయార్ కర్నా, చౌథా స్పేస్ సెక్టర్ కో సామాన్య మానవీ కి ప్రగతి కే సంసాధన కే రూప్ మే దేఖనా. ఆ డిఫెన్స్ సే లేకర్ స్పేస్ సెక్టర్ తక్ సర్కార్ అప్నే ఎక్స్పర్టైజ్ కో సాఝా కర్ రహీ హై, ప్రైవేట్ సెక్టర్ కే లియే లాంచ్ ప్యాడ్ ఉపలబ్ధ కర్వా రహీ హై.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం 2721 పోస్టులతో డీఎస్సీ 2026 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు వెల్లడించారు. ఇందులో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మెరుగైన విద్య బోధించే 350 ప్రత్యేక విద్యా ఉద్యోగాలు ఉన్నాయని వెల్లడించారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. డీఎస్సీ సిలబస్ ను ఇప్పటికే TET2DSE.APCFSS.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పేర్కొన్నారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన భూముల ఈవేలం తొలిదశ విజయవంతమైంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL భూముల విక్రయానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ NLMC ఈవేలాన్ని నిర్వహించింది. తొలిదశలో 150 ప్లాట్లు అమ్ముడయ్యాయని అధికారులు తెలిపారు. భూముల ఈవేలానికి ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల వద్ద ఉన్న మిగులు భూములను పారదర్శకంగా పోటీతత్వ విధానంలో విక్రయించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. మిగిలిన 216 ప్లాట్ల విక్రయానికి చివరి దశ ఈవేలాన్ని ఈ నెల 30న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నామని, ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ నెల 27లోగా రిజిస్టేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టు బి కృష్ణవేణికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు మంజూరు చేసినట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్లో నిర్మించిన నూతన గృహాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో మావోయిస్టు కార్యకలాపాల్లో కొనసాగి ఆ మార్గాన్ని విడిచిపెట్టిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. వారు సాధారణ జీవితంలో స్థిరపడేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. వినియోగదారులకు వస్తువులు, ఉత్పత్తులు, సేవల నాణ్యతపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు వరల్డ్ స్టాండర్డ్స్ డే ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణీకరణ సంస్థ ISO ఏర్పాటైన సందర్భంగా ప్రతి ఏటా అక్టోబర్ 14న ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము రాష్ట పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని ఈరోజు దర్శించుకుంటారు. రాష్టంలోని పురపాలక సంఘాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి 50,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. స్వయం సహాయ సంఘం.

గాలా మహిళలకు స్వనిధి ద్వారా 3 లక్షల రూపాయల వరకు రుణాలు అందించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం 2721 పోస్టులతో డిఎస్సీ 2026 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: హలో,
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: బ్రో, E20 గురించి ఎందుకింత కన్ఫ్యూజన్?
2: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మహిళావాణి. హలో, బాగున్నారా? మహిళా శ్రోతలు మాత్రమే డైల్ చేసి తమకు కావలసిన చలనచిత్ర గీతాన్ని అడిగే కార్యక్రమం. శ్రోతలకు ఒక గమనిక, ఈ ప్రసారంలో 2:31 ఒకే చలనచిత్ర దర్శకులు స్వరపరిచిన కొన్ని చిత్రాల నుండి కొన్ని పాటలు ప్రసారమవుతాయి. ఇప్పుడు హలో బాగున్నారా కార్యక్రమానికి శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నంబర్లు 2727244, కోడ్ 0891, 2727244, కోడ్ 0891. మహిళా శ్రోతలు మాత్రమే డైల్ చేసి గీతాన్ని కోరుకోవచ్చు. హలో.
4: హలో, బాగున్నారండి?
3: బాగున్నామండి. మీరు?
4: బాగున్నానండి. నవరాత్రుల శుభాకాంక్షలు అండి.
3: మీకు కూడా. చెప్పండి, ఏ సినిమా?
4: ఇండియా సినిమాలోనే.

0: హలో హలో,
1: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం. బాగున్నారా?
1: బాగున్నామండి, మీరు బాగున్నారా?
0: చెప్పండి.
1: నా పేరు శ్రీదేవి, గోపాలపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. నాకు ఆంధ్రుడు సినిమా నుంచి ఓసారి ప్రేమించాక ఓసారి మనసేసాక

0: హలో,
1: హలో.
0: బాగున్నారా?
1: బాగున్నామండి.
0: ఎక్కడి నుంచి?
1: కితాబండి, కితాబ్ నుంచి.
0: చెప్పండి, మీకు ఏ సినిమా నుంచి ఏం పాట కావాలి?
1: పవిత్ర బంధంలో అపురూపమైందమ్మా ఆడ.
0: సరే, తప్పకుండాను.

0: కొత్త మనం వచ్చి అఖిలాండే కూడా చాముండేశ్వరి పాట కావాలండి. దసరా సందర్భంగా, దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా, అంటే అన్ని రకాల దేవీలు వస్తాయి కదా, అదైతే అది కావాలండి. నిజంగా నువ్వు ఆ అమ్మవారిని చూసినట్టు ఉంటుందండి.
1: తప్పకుండా మీకు కూడా నవరాత్రి పర్వదిన శుభాకాంక్షలతో ఈ పాట.
0: ఇంకొక విషయం అండి, అలాగే ఇవాళ ఈ ముస్లిం సోదరులకు కూడా అందరికీ కూడా మనందరికీ కూడా ధన్యవాదాలు చెప్పండి.
1: తప్పకుండా
0: వాళ్ళ పండుగ కూడా మొదలవుతుంది.
1: తప్పకుండాను మీరు అడిగిన పాట సప్తపది కదా,
0: ధన్యవాదాలు చెప్పండి.
1: సరేనండి.

తగ్గథిమి తగ్గచను తగ్గథిమి తగ్గచను తాం తద్ధీం తద్ధీం తగ్గథిమి తగ్గచను తగ్గథిమి తగ్గచను తాం ధీం తోం నం తరగడదు తరగడదు తరగడదు.

కజం తగ కజం తరగడతూ తరగడతూ కజం త జం త కజం త కజం తరగడతూ తరగడతూ తగ ధీం త కధీం త కథీం తా తీ ధజ.

0: హలో
1: హలో
0: హలో, నమస్కారం.
1: బొబ్బిలి సోమ పాట కావాలండి.
0: బాగున్నారా? ఏ సినిమా?
1: భోగాపురం అండి.
0: ఏ సినిమా?
1: బొబ్బిలి సింహం.
0: బొబ్బిలి సింహంలో ఏం పాట కావాలి?
1: శ్రీదస్తు శుభమస్తు. మేము భోగాపురం నుంచి సరస్వతి దేవి గారిని మాట్లాడుతున్నాం.
0: ఈ బొబ్బిలి సింహం లేదు, పులి ఉంది.
1: బొబ్బులు పుల్ల పని వేయండి.
0: సరేనండి. ఏం పాట
1: సార్? ఏదైనా పాట సార్.
0: సరే.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: బ్రో, E20 గురించి ఎందుకింత కన్ఫ్యూజన్?
2: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.1 డిగ్రీ సెల్సియస్, కనిష్ట 26.2 డిగ్రీ సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.6 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీ సెల్సియస్. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి జల్లులు, వర్షపాతం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం సంభవిస్తుంది. నమోదు కాదగ్గ అత్యధిక పగటి ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఒకే చలనచిత్ర సంగీత దర్శకుని బాణీలు కొన్ని వినబోతున్నవి. పెండియాల నాగేశ్వరరావు గారి స్వరకల్పనలో కొన్ని చలనచిత్ర గీతాలు. ముందుగా మనసు మాంగళ్యం చిత్రం నుండి, ఘంటసాల పీసుశీలే.

భట్టి విక్రమార్క చిత్రం నుండి ఘంటసాల పి సుశీల గానం విన్నారు. జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. వినబోతున్న పాట ఘంటసాల, జానకి యుగళగీతం, బావమరదళి చిత్రం నుండి.

ఒకే చలనచిత్ర సంగీత దర్శకుని బాణీలు శీర్షికన పెండ్యాల నాగేశ్వరరావు గారు స్వరపరిచిన కొన్ని గీతాలు వింటున్నారు ఇప్పుడు మహా

శ్రీ వెంకటేశ్వర మహాత్యం చిత్రం నుండి ఘంటసాల కంఠం విన్నారు. ఒకే చలనచిత్ర దర్శకుని బాణీలలో సినిమా పాటల శీర్షికను పెండియాల నాగేశ్వరరావు గారు స్వరపరిచిన కొన్ని గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మీరింతవరకు మొదటి ప్రసారం విన్నారు. అనంతర ప్రసారం ఇవే అలవరసలపై సాయంత్రం 5 గంటలకు. అంతవరకు ఎఫ్ఎం ప్రసారాలు 102 మెగాహెర్ట్స్ పై వింటూనే ఉండండి. నిలయంలో సమయం 3 గంటల 1 నిమిషం 16 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. సమయం 5:16. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సినిమా పాటలతో పాటుగా యువతకు అవసరమైనటువంటి కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ముందుగా ఒక సినిమా పాట విందాం.

యువవాణి యువజనుల కార్యక్రమం మనం వింటున్నాం కదా. ఇందులో మరి ఈరోజు యువత జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే కొన్ని ముఖ్యమైన అలవాట్లు, ప్రణాళికలు అవసరం అవుతుంది. మీరు మీ గోల్స్ రీచ్ అవ్వడానికి కొన్ని చిట్కాలు ఉపయోగపడతాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. సెట్ క్లియర్ గోల్స్. నేను ఏదో ఒకటి సాధించాలి అని కాకుండా నేను ఏ రంగంలో ఏం అవ్వాలి అనే దానిపై పూర్తి క్లారిటీ కలిగి ఉండాలి. ఈ కార్యక్రమంలో మరొక పాట విన్న తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.

అనుకుంటున్నాం కదా. అలాగే స్మార్ట్ గోల్స్ అంటే మీ లక్ష్యం స్పష్టంగా కొలవదగినదిగా సాధించగలిగేదిగా వాస్తవికంగా మరియు ఒక నిర్దిష్ట సమయంతో కూడినదై ఉండాలి. ఇవన్నీ కూడా కలిసి ఉంటే తప్పకుండా మీరనుకున్న గోల్స్ని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్యక్రమంలో మరొక పాట.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: యువవాణి యోజనల కార్యక్రమం వింటున్నారు. తర్వాత యాక్షన్ ప్లాన్. ఒక పక్కా ప్లాన్ తయారు చేసుకుని ఉండాలి మన లక్ష్యాలని చేరుకోవాలంటే. చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకుని, అంటే మనం చేయవలసిన పనుల్ని, మీ పెద్ద లక్ష్యాన్ని రోజువారీ లేదా వారపు లేదా మరియు నెలవారీ పనులుగా విభజించుకుంటే దీనివల్ల పని సులభంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే టైం టేబుల్, ప్రతిరోజు ఏ పనికి ఎంత సమయం కేటాయించాలో ఒక టైం టేబుల్ రాసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మన పనులు పూర్తవడానికి. కార్యక్రమంలో మరొక పాట విందాం.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు మనం. క్రమశిక్షణ మరియు పట్టుదల, డిసిప్లైన్ అండ్ కన్సిస్టెన్సీ అనేది మనం సాధించాలనుకున్న విషయంలో ఇవి చాలా అవసరమై ఉంటుంది. రోజువారీ కృషి మూడ్ బాగున్నా బాగోకపోయినా ప్రతిరోజు మీ లక్ష్యం కోసం కొంత సమయం కేటాయించాలి. అలాగే ఓటమికి భయపడొద్దు. అనుకున్నది వెంటనే జరగకపోవచ్చు. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు నిరాశ పడకుండా లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగాలి తప్ప మనం ఓడిపోయాం గెలవలేదనే దాని గురించి తలుచుకుంటూ అక్కడే ఉండిపోకూడదు. కార్యక్రమంలో మరొక పాట విందాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు 1980 నుంచి 2000 సంవత్సరాల మధ్యలో విడుదలైన కొన్ని సినిమాల నుంచి కొన్ని మాధుర్యమైన పాటలు వింటారు.

శివాజీ రాజా సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం విన్నారు. హెచ్చరిక చిత్రం నుంచి.

సత్యం సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం విన్నారు. చిత్రం భువనేశ్వరి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు శీర్షికన 1980 నుంచి 2000 సంవత్సరాలు మధ్యలో విడుదలైన సినిమాల నుంచి కొన్ని మాధుర్యమైన సినిమా పాటలు వింటున్నారు.

0: ఇంటింటి రామాయణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం విన్నారు రాజన్ నాగేంద్ర స్వరకల్పనలో.
1: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
2: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
3: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
1: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: పదహారేళ్ల వయసు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం విన్నారు. చక్రవర్తి స్వరకల్పనలో మీరు ఇంతవరకు సంధ్యారాగాలు మాధుర్యమైన సినిమా పాటలు విన్నారు. ఇదే ప్రసారంలో 7:45 మరికొన్ని సినిమా పాటలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు, చదివిన వారు సిహెచ్ కమలారాణి.
1: ఉద్యోగ వార్తలు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడిషియల్ సర్వీసులో జూనియర్ డివిజన్, ఇందులో 119 సివిల్ జడ్జ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని కోరుతున్నారు. వీటికి కావలసిన అర్హతలు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు హైకోర్టు సర్వీస్, అలాగే డిస్ట్రిక్ట్ జ్యుడిషియర్, ప్రాసిక్యూషన్ సర్వీస్ లేదా సంబంధిత ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ ఉండాలి. వయస్సు సెప్టెంబర్ 1, 2026 నాటికి 35 సంవత్సరాలకి మించకూడదు. జీతం నెలకు 77,840 రూపాయల నుండి 136,520 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానం 3 దశల్లో ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, అలాగే మౌఖిక పరీక్ష. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ 26 అక్టోబర్ 2026. దరఖాస్తు రుసుము ఓసీ

0: బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 1500 రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే 750 రూపాయల వరకు ఉంటుంది. మరిన్ని వివరాలు కావాలనుకున్న వారు ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్లో చూడగలరు, aphc.gov.in. మరొక ప్రకటన, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్కు చెందిన రూర్కెలా స్టీల్ ప్లాంట్ సెంట్రల్లో మైనింగ్ అండ్ లాజిస్టిక్ ఆర్గనైజేషన్ సిఎంఎల్ఓ, అలాగే ఒడిశా గ్రూప్ ఆఫ్ మైన్ ఓజీఓఎంలో ఫిక్స్డ్ కాల్ పరిమితి పరిధిలో యంగ్ ప్రొఫెషనల్స్లో 4 పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. వీటికి కావలసిన అర్హతలు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్లో బిఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. జీతం నెలకు 70,000 రూపాయల నుండి 140,000 రూపాయల వరకు ఉంటుంది. వయస్సు అక్టోబర్ 1, 2026 నాటికి 42 సంవత్సరాలకి మించకూడదు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అలాగే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఇప్పుడు చెప్పబోయే ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. recruitment.rsp@sail.in ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ 22 అక్టోబర్ 2026. పూర్తి వివరాల కోసం sailcareers.com వెబ్సైట్లో చూడగలరు. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: మీరింతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివినవారు సిహెచ్ కమలారాణి, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు సమాచార వాణి స్థానిక ప్రకటనలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలోని ప్రసారం కాబోయే కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుంటారు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, సినిమా పాటలు, ప్రేరణ, వ్యక్తిత్వం, ఈ అంశాల గురించిన కొన్ని విశేషాలు వింటారు. 7:00 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటల సాగులో యాంత్రీకరణ, అనకాపల్లి జిల్లా యలమంజలి మండలం రామారాయుడుపాలెం రైతు శ్రీ బీవి చిరంజీవి గారి అనుభవాలతో కూర్చిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యాల పందిరిపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:00 కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వింటారు. 10:45 ఆపాత ముద్రాలు పాత సినిమా పాటలు ప్రసారమవుతాయి.

సమాచార వాణి కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ వివరాలు వింటారు. వాల్తేర్ వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేర్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 0.76% నమోదయ్యింది. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 32.6 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 0.98% నమోదయ్యింది. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉండి 1-2 చోట్ల చెదురు మొదలు జల్లులుగానే ఉరుములతో కూడిన జల్లులుగానే పడే సూచన ప్రముఖంగా ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్టపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో విజయవాడ నగరానికి రానున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు నవంబర్ 3వ తేదీలోగా డీఎస్సీ 2026 పూర్తిస్థాయి నోటిఫికేషన్ను విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయనగరం జిల్లా తాగు సాగునీటి అవసరాల నిమిత్తం 22,14 లక్షల రూపాయలతో చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దీంతో రాష్ట వ్యాప్తంగా ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట ప్రకటించారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నామని, 30న ఓట్ల లెక్కింపు చేపడతామని తెలిపారు. ఈ నెల 18 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని, 19న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు ఈ నెల 21 వరకు గడువు ఉందని అమరావతిలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన వెల్లడించారు. నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నామని, దీనికి సంబంధించి ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల కానుందని చెప్పారు. నామినేషన్ల దాఖలకు తుది గడువు ఈ నెల 23 కాగా, ఉపసంహరణకు ఈ నెల 27 వరకు గడువు ఉందని, నవంబర్ 5న ఫలితాలు వెల్లడించనున్నామని చెప్పారు. పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నామని, నవంబర్ 26న మొదటి విడత, 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత జరగనున్నాయని చెప్పారు. పంచాయతీలకు ఎన్నికలు జరిగిన రోజునే ఓట్ల లెక్కింపు ఉంటుందని రాష్ట ఎన్నికల కమిషనర్ వివరిస్తూ,
2: 23 అర్బన్ లోకల్ బాడీస్ లో 4 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, 15 మున్సిపాలిటీస్ ఉన్నాయి, 4 నగర పంచాయత్స్ ఉన్నాయి. అది కూడా సెపరేట్ గా వారు ఎప్పుడు మాకు రీఎలక్షన్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసి చెప్తారు, అది కూడా నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాము. బహుశా ఇది డిసెంబర్ లోగా కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. లాస్ట్ ఫేజ్ గ్రామ పంచాయతీ 3rd ఫేజ్ లో నోటిఫికేషన్ ఏపీఎస్సీసీ 19/11, ఎలక్షన్ నోటీస్ 21/11, లాస్ట్ డేట్ నామినేషన్ 23/11.
1: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో విజయవాడకు రానున్నారు.

0: రెండు రోజుల పాటు నగరంలో పర్యటించనున్న రాష్టపతి ఈ సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకోనున్నారు. ఇక రేపు జాతీయ సరస్సు ఆజీవక మేళా 2026ను ప్రారంభించనున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి ఈరోజు ఆ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దేశంలోని పలు రాష్టాలకు చెందిన వివిధ ఉత్పత్తులు, ఆహార వంటకాలను ఈ సరస్సు మేళాలో ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ మేళా ద్వారా ఆంధ్రప్రదేశ్కు చెందిన డ్వాక్రా మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 2721 ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ 2026 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు తుది గడువు, పరీక్ష తేదీ మొదలగు వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ను నవంబర్ 3లోగా విడుదల చేస్తామన్నారు. దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్ ద్వారానే ఉంటుందని, పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తామని తెలిపారు. కాగా మొత్తం 2721 పోస్టుల్లో జనరల్ స్కూల్స్కు సంబంధించి 2111 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించి 350 పోస్టులు, గురుకుల సొసైటీలకు సంబంధించి 260 పోస్టులున్నాయి. విజయనగరం జిల్లా తాగు సాగునీటి అవసరాల నిమిత్తం పంచాయతీరాజ్ శాఖ నుంచి 22 కోట్ల 14 లక్షల రూపాయలతో చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వీబీజీ రామ్జీ పథకంలో భాగంగా మెటీరియల్ కాంపోనెంట్ నిధులు 205 కోట్ల 69 లక్షల రూపాయలు జిల్లాకు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వాటిని ఉపయోగించి జిల్లాలో మొత్తం 454 చెరువులకు జీవం పోయనున్నారు. చెరువుల్లో పూడిక తొలగించి పునరుద్దరణ చేయడంతో పాటు నీరు సరఫరా అయ్యే కాలువల పునరుద్దరణ, స్లూయిజ్ గేట్లకు మరమ్మతులు చేయనున్నారు. 454 చెరువులకు సరికొత్త కళ తెచ్చేలా ఈ పనులు వెంటనే ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవా సే దేశ్ సేవ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా వక్ఫ్ సవరణలు 2025 వక్ఫ్ సవరణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, నమోదు ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించడం, ఆస్తుల వివరాలను డిజిటలైజ్ చేయడం, వాటి దుర్వినియోగాన్ని నిరోధించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం 2025ను తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా 1995 నాటి వక్ఫ్ చట్టానికి పలు సవరణలు చేసింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడంతో పాటు వాటి పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వక్ఫ్ సవరణ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తుల వివరాలను నిర్ణీత గడువులోగా ప్రత్యేక డిజిటల్ పోర్టల్లో నమోదు చేయడం, ఆస్తుల యాజమాన్యం, నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచడం వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. ఇప్పటికే నమోదైన వక్ఫ్ ఆస్తుల వివరాలను కూడా పోర్టల్లో సమర్పించాలని చట్టం నిర్దేశించింది. ఈ వివరాల నమోదు కోసం యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యూమిడ్ పోర్టల్ను ఏర్పాటు చేశారు. ముస్లిం సమాజం నుండి, ముఖ్యంగా మహిళలు, వితంతువులు, పస్మందా ముస్లింల నుండి వచ్చిన 1700కు పైగా ఫిర్యాదులు, వినతుల ఆధారంగానే ఈ సంస్కరణలు చేపట్టామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: వక్ఫ్ కానూన్ మే బద్లావ్ కే బాద్ అబ్ యే గరీబో సే జో లూటా జా రహా హై వో బంద్ హోనే వాలా హై. అబ్ నయే కానూన్ కే తహత్, వక్ఫ్ కే కానూన్ కే తహత్, కిసీ భీ ఆదివాసీ కీ జమీన్ కో హిందుస్తాన్ కే కిసీ భీ కోనే మే ఆదివాసీ కీ జమీన్ కో ఉస్కే ఘర్ కో ఉస్కే సంపత్తి కో ఏ వక్ఫ్ బోర్డ్ హాత్ భీ నహీ లగా పాయేగా.
0: అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సాలూరు నియోజకవర్గంలో 110 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి మండలానికి 20 కోట్ల రూపాయలు, సాలూరు పట్టణానికి 30 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవాలు నిర్వహించే దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. సాలూరు నియోజకవర్గానికి 1000 గోకులాలు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టైం స్లాట్ టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 84,179 మంది భక్తులు దర్శించుకోగా 29,644 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల లక్ష రూపాయలు.

0: నమోదైంది. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం శ్రీ మలయప్ప స్వామి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుండి 23 వరకు గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో రాష్టస్థాయి క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు విజయవాడ ఏపీఎస్పీఎఫ్ కమాండెంట్ ముద్దాడు శంకర్రావు తెలియజేశారు. 35వ ఏపీఎస్పీఎఫ్ స్పోర్ట్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 19 నుండి 23 వరకు జరగనున్న ఈ క్రీడా పోటీలకు రాష్ట వ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న క్రీడాకారులు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, 100 మీటర్ల పరుగు, 400 మీటర్ల పరుగు, 5 కిలోమీటర్ల పరుగు, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్పుట్ వంటి పోటీల్లో పాల్గొనున్నారని శంకర్రావు వెల్లడించారు. విశాఖపట్నంలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నవంబర్ 12-13 తేదీల్లో జరగనుంది. దీనికి సన్నాహకంగా రాష్ట వ్యాప్తంగా 5 ప్రాంతీయ సదస్సుల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే 7వ తేదీన విశాఖపట్నంలోను 12న కాకినాడలో 2 సదస్సులు విజయవంతంగా పూర్తయ్యాయి. మిగిలిన 3 ప్రాంతీయ సదస్సులను 16వ తేదీన అమరావతిలోను, 23వ తేదీన అనంతపురంలోను, 26న తిరుపతిలోను ప్రభుత్వం నిర్వహించనుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్టపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో విజయవాడ నగరానికి రానున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు నవంబర్ 3వ తేదీలోగా డీఎస్సీ 2020 పూర్తిస్థాయి నోటిఫికేషన్ను విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయనగరం జిల్లా తాగు సాగునీటి అవసరాల నిమిత్తం 22.14 కోట్ల రూపాయలతో చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. केन्द्रीय मन्त्रिमण्डलस्य महती स्वीकृतिः. 11.40 लक्षपरिमितेभ्यः रेल कर्मचारिभ्यः 78 दिनानां पारितोषिकम् अनुमोदितम्. राष्ट्रिय सामाजिक सहायता कार्यक्रमः च 31-2000 वर्षपर्यन्तं विस्तारितः. वित्तीयक्षेत्रे मन्त्रिमण्डलस्य ऐतिहासिकः निर्णयः. సూక్ష్మ లఘు మధ్యమ ఉద్యమానాం నూతన ఉద్యమానాం చ సంవర్ధనాయ IDBI బ్యాంక్ సంస్థాయాః రణనీతిక పునర్ సంరచనాయై మంత్రిమండలస్య స్వీకృతిః. జాగతిక జ్ఞాన సాంస్కృతిక ఆదాన ప్రదానేషు భారతస్య ఐతిహాసికం అవదానం అద్య ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సప్రశ్రయం సముద్ఘోషితం. భారత్ కెనడా దేశయోః రణనీతిక సహభాగితాయాః నూతనః అభ్యుదయః. వాణిజ్య ఊర్జా రక్షా శిక్షా క్షేత్రేషు పరస్పర సహయోగస్య దృఢీకరణాయ సంకల్పః. అపి చ హైదరాబాద్ నగరే అద్య భారత్ వెస్టిండీస్ దళయోః 4th T20 అంతారాష్ట్రీయ సమ్ముఖీకరణం భవిష్యతి. अथ वार्ताः विशदीकृत्य. उत्कृष्ट प्रदर्शनाय 44,000+ रेल कर्मचारिणः 78 दिनानां वेतनातुल्यं उत्पादकता सम्बद्ध पारितोषिकं लप्स्यन्ते. मन्त्रिमण्डलस्य निर्णयं श्रावयता अश्विनी वैष्णवेन प्रोदीरितं यत् पर्वणः प्राग् दीयमानम् एतत् पारितोषिकं कर्मचारिणां कार्यप्रेरणाम् उत्कर्षयिष्यन्ति.
2: रेलवे के करीब 11,40,770 कर्मचारियों के लिए परफॉर्मेंस लिंक्ड बोनस, 78 दिनों का बोनस आज कैबिनेट ने अप्रूव किया. ये दीपावली का उपहार है रेलवे के सभी कर्मठ कर्मचारियों के लिए जो दिन रात मेहनत करते हैं. करीब 2,009 करोड़ रुपए का टोटल बोनस है.
1: केंद्रीय मन्त्रिमण्डलेन राष्ट्रिय सामाजिक सहायता कार्यक्रमस्य आगामि 5 वर्षाणां कृते 28,43,50 कोटिरूप्यकाणां व्ययेन विस्तारः स्वीकृतः. अनेन दिव्याङ्गजन पेन्शन् राशिः वर्धिता. దివ్యాంగతాయ మానదండ సీమా 80% న్యూనీకృత్య

0: త్వం భజతే. అపరత్ర భారతస్య యాక్ట్ ఈస్ట్ నీతిః దక్షిణ పూర్వ ఏషియా దేశైః సహ సహభాగిత్వేన కార్యం కర్తుం దీర్ఘకాలికీ ప్రతిబద్ధత వర్తతే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వః నవదిల్ల్యాం 26,2,000 ఏషియాయి క్రీడా స్పర్ధాసు భాగం గృహీతవతా భారతీయ క్రీడక దళేన సహ సంవాదం విధాస్యతి. అవసరే అస్మిన్ ప్రధానమంత్రి ఉపస్థిత క్రీడకానపి సంబోధయిష్యతి. అద్యతన ఋతు వృత్తాంతానుసారం భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన జమ్మూ కశ్మీర్ లద్దాఖాది ఉత్తుంగ భూభాగేషు తమిళనాడు పుదుచ్చేరి తటీయ ప్రదేశేషు చ సఘన వృష్టేః పూర్వ సూచనా ప్రకాశితా. తథా హి శుక్రవాసరం యావత్ దెహలీ పంజాబాది మధ్య క్షేత్రేషు ఝంఝావాతేన సహ వజ్రపాతస్య అతివృష్టేశ్చ సంభావనా సమావేదితా. పురుష్ క్రికెట్ స్పర్ధాయాం భారతం వెస్టిండీస్ దళం చ అద్య హైదరాబాద్ నగరే చతుర్థే 20-20 అంతారాష్ట్రీయ క్రికెట్ ద్వంద్వే పరస్పరం స్పర్ధిష్యతః. ఏషా స్పర్ధా భారతీయ మానక సమయానుగుణం సాయం 7:00 ప్రారప్స్యతే. పంచస్పర్ధాత్మక అస్యాం శృంఖలాయాం భారత్ పూర్వమేవ 2-1 ఇత్యంకైః అగ్రే వర్తతే. యతః విగతే రవివాసరే ఇందోర్ నగరే సంపన్నాయాం తృతీయాయాం 20-20 ప్రతిస్పర్ధాయాం భారతేన వెస్టిండీస్ దళం 14 ధావనాంకైః పరాజితం ఆసీత్. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర. ఇందులో మనం ఈరోజు ఆరోగ్యానికి కోడిగుడ్డు ఎంత ప్రయోజనకరమో తెలుసుకుందాం. కోడిగుడ్లను ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ అల్పాహారంగా పరిగణిస్తారు. వీటిలో అధిక నాణ్యత గల ప్రోటీన్లు, విటమిన్ B12, విటమిన్ డి, కోలిన్ మరియు ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి నిరంతర శక్తిని అందించడమే కాకుండా ఉదయమంతా ఆకలిని నియంత్రిస్తాయి. అయితే వీటిని వండే విధానం మరియు తీసుకునే మోతాదుపైనే మన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందనేది ఆధారపడి ఉంటుంది. పోషకాహార మరియు ఆరోగ్య కోణంలో చూస్తే ఉదయం పూట గుడ్లను నీటిలో తేలికగా ఉడికించటం లేదా సగం ఉడికించటం అత్యుత్తమ పద్ధతి అని ఇటీవల జరిపిన వైద్య పరిశోధనలు తెలియజేస్తున్నాయి. గుడ్డు పచ్చసొనలో కంటి ఆరోగ్యానికి మేలు చేసే ల్యూటిన్, జియాక్సింథిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు మరియు వేడికి సులభంగా నశించే విటమిన్లు ఉంటాయి. తక్కువ మంటపై ఉడికించడం వల్ల ఈ పోషకాలు మెరుగ్గా సంరక్షించబడతాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తాజా మార్గదర్శకాల ప్రకారం ఆరోగ్యవంతులైన వ్యక్తులు రోజుకు ఒక గుడ్డు ఎలాంటి ఆందోళన లేకుండా తీసుకోవచ్చు. చిన్నపిల్లలు, గర్భిణీలు మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు పూర్తిగా ఉడికించిన గుడ్లను తీసుకోవడం మంచిది. శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు దాగి ఉన్న ఈ సూపర్ ఫుడ్ను ప్రతిరోజు మన ఆహారంలో భాగం చేసుకుంటే ఫిట్నెస్ మన సొంతమే అవుతుంది. మరి కార్యక్రమంలో ఒక పాట విందాం.

0: నీకు తెలుసా, ప్రతిరోజు అరౌండ్ 6 to 7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore టూ వీలర్స్, 3 crore కార్స్ లాస్ట్ 2.5 years నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
1: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటే ఇప్పటికే మనం చూసుండేవాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమం వింటున్నాం. ఇప్పుడు సినిమా పాట వింటారు.

సాయం సమీరం కార్యక్రమం మనం వింటున్నాం కదా, ఇప్పుడు ప్రేరణ స్ఫూర్తిదాయకమైన కథ ఒకటి విందాం. సూర్యగిరిని చిత్రసేనుడు అనే రాజు పాలించేవాడు. అతని మంత్రి విజయుడు. ఒకసారి ఇద్దరూ కలిసి గుర్రాల మీద పొరుగు రాజ్యానికి బయలుదేరారు. వెళుతూ ఉండగా ఓ అడవి మధ్యలోకి వెళ్ళగానే మహారాజు గుర్రం బండరాయికి తగిలి కింద పడిపోయింది. దాంతో రాజుగారికి గాయాలయ్యాయి. వెనకాలే

వస్తున్న మంత్రి వెంటనే రాజును పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు, నా గుర్రం ఇలా పడిపోవడమేంటి అన్నాడు రాజు. అప్పుడు మంత్రి, ఏం జరిగినా మన మంచికే మహారాజా అంటాడు. ఇలా నాకు గాయాలవ్వడం

ఇలా నాకు గాయాలవ్వడం మంచికే అంటావా? కోటకు వెళ్ళాక నీ సంగతేంటో చెబుతా అని కోపంగా అన్నాడు రాజు. దాంతో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు మంత్రి. అయితే కొద్దిసేపటికే అక్కడ ఏదో అరుపులు వినిపించాయి. ఇద్దరూ కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి చూస్తే చాలామంది గుమికూడి ఉన్నారు. వాళ్ళను పిలిచి విషయం అడిగాడు మంత్రి. ఒక ఎలుగుబంటి ఇటుగా వస్తున్న వాళ్ల మీద దాడి చేసింది, తర్వాత అక్కడున్న గొయ్యిలో పడిపోయింది అని చెప్పాడు ఒక పెద్ద ఆయన. అనంతరం మంత్రి మహారాజు అక్కడి నుంచి వచ్చేశారు. మహారాజా, ఇక్కడ మీరొకటి గమనించారా? ఎలుగుబంటి కొంతమంది మీద దాడి చేసిందని చెప్పారు కదా, ఆ దారిలోనే మనం వెళ్లాల్సి ఉంది. మీరిలా పడిపోకపోయి ఉంటే అది దాడి చేసిన సమయానికి మనం అక్కడే ఉండేవాళ్ళం, అప్పుడు అది మన మీద కూడా దాడి చేసేదేమో. మీరు పడిపోవటం వల్ల మనకు మంచి జరిగింది కదా అన్నాడు మంత్రి. కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం.

సాయం సమీరం కార్యక్రమంలో మనం ఇప్పుడు వ్యక్తిత్వం. ఈరోజు మనం జీవితంలో కొన్ని సంబంధాలతో ఎప్పటికీ గొడవ పడకూడదు అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన జీవితంలో ప్రతి సమస్యకు సమాధానం వాదన కాదు. కొన్ని సందర్భాల్లో మన మాటను గెలిపించుకోవడం కంటే ఎదుట మనిషిని గెలుచుకోవడం అనేది ముఖ్యం. సాధారణంగా కోపంలో మనం ఎదుటివారు ఎవరో, మనతో వారికి ఉన్న అనుబంధం ఏమిటో మర్చిపోయి మాటలు అనేస్తాం. కానీ ఒక్కసారి నోటి నుంచి వచ్చిన మాట తిరిగి వెనక్కి రాదు కదా. అందుకే కొన్ని సంబంధాల విషయాలలో కోపం వచ్చిన ఒక అడుగు వెనక్కి వేయడం అనేది చాలా మంచిది. వీరిలో ముఖ్యంగా తల్లిదండ్రులు. మన జీవితానికి పునాది వేసిన వారు తల్లిదండ్రులు. వారి మాట నచ్చకపోయినా గౌరవంగా మాట్లాడాలి. తర్వాత గురువులు. మనకు జ్ఞానాన్ని, జీవితాన్ని అర్థం చేసుకునే మార్గాన్ని చూపినవారు. ఎప్పుడైనా అభిప్రాయ భేదం వచ్చినా వారిపై గౌరవం మాత్రం ఎప్పుడూ కోల్పోకూడదు. ఇక అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. ఎప్పుడూ రక్త సంబంధం విలువను చిన్నచూపు చూడకూడదు. చిన్న చిన్న అపార్థాల కోసం జీవితాంతం దూరం కావడం అనేది మంచిది కాదు. అలాగే పెద్దవాళ్ళు. వారి వయస్సును, అనుభవాన్ని గౌరవించాలి. మన కోసం పనిచేసేవారు కూడా ఉన్నారు. వారి పనిని మాత్రమే కాకుండా వారి మనసును కూడా గౌరవించాలి. మనిషి విలువ అతని పని ఆధారంగా మారదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. చివరిగా కొన్ని సంబంధాలను కాపాడుకోవటానికి మౌనం మంచిది. కొన్ని సందర్భాల్లో క్షమించడం కూడా మంచిది. కొన్ని మాటలను వదిలేయడం కూడా మంచిది. నేను మాట్లాడబోయే ఈ మాట వల్ల సమస్య పరిష్కారం అవుతుందా, లేక ఒక మంచి సంబంధం దూరమవుతుందా, ఆ ఒక్క ఆలోచనే మన జీవితంలో ఎన్నో గొడవలను ఆపగలదు. మరి కార్యక్రమంలో మరొక పాట విందాం.

మీరింతవరకు సాయం సమీరం సినిమా పాటలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 7 గంటల 15 నిమిషాలకు పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటల సాగులో యాంత్రీకరణ. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం రామారాయుడుపాలెం రైతు శ్రీ బీవీ చిరంజీవి గారి అనుభవాలతో కూర్చిన పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. రాత్రి 7 గంటల 45 నిమిషాలకు తిరిగి 9 గంటల 30 నిమిషాలకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 8 గంటలకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యాల పందిరిపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 10 గంటలకు కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 10 గంటల 45 నిమిషాలకు ఆపాత మధురాలు పాత సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం కాశ్మీరం మనదిర బృందగానం వింటారు. రచన శ్రీ దూసి ధర్మారావు, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు. భక్తిరంజని కార్యక్రమం 6 గంటల 10 నిమిషాలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సౌందర్య లహరి, కృష్ణాష్టకం ప్రసారమవుతాయి. 6 గంటల 30 నిమిషాలకు చింతన కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాత శ్రీ దేవులపల్లి భాస్కర రామశర్మ. 6 గంటల 35 నిమిషాలకు పొలం పనులు కార్యక్రమంలో సేంద్రియ ఎరువుల వాడుక పోషకాల కోసమేనా శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు. రేపు ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాట శీర్షికన అంతరిక్ష శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి, ఇంకా కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం జయంతి సంబంధించిన కొన్ని విశేషాలు వింటారు. అనంతరం మా ఊరే నయం నాటిక వింటారు. రచన శ్రీ కాశీ విశ్వనాథ్, నిర్వహణ శ్రీ కాకరపతి సత్యనారాయణమూర్తి. అనంతరం పుష్పాంజలి భక్తి పాటలు, సమాచారవాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. 8 గంటల 35 నిమిషాలకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10 గంటలకు ప్రజాసేవతో దేశసేవలో భాగంగా సెమీకండక్టర్ మిషన్పై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి వింటారు. మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాలకు ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంపై సంభాషణ. పాల్గొన్నవారు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, శ్రీమతి ఎస్ సుమలత. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే మొండి చర్మ వ్యాధులు నివారణ చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ శ్వేత మాధవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి బృందాకుమారి. ఇక సాయంత్రం ప్రసారంలో 6 గంటల 30 నిమిషాలకు సాయం సమీరం కార్యక్రమం, 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ప్రాయోజకులు వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఈ కార్యక్రమంలో పోషక ఆహార భద్రతలో నూనె గింజల పాత్ర ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి.

రేపు రాత్రి 7:45 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. రాత్రి 10:00 ఒక దీపం వెలిగించు నాటిక వింటారు. రచన శ్రీ ద్విపాశ్యం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. 10:30 ఆపాత ముద్రలు పాత చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: వార్తలు జరుగుతున్నది ముంజాల తిరుపతి. దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడిలో జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. గత 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను భారత్ ఖండిస్తూ సంఘీభావం తెలిపింది. దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడిలో జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఈరోజు ప్రారంభమైన ప్రపంచవ్యాప్తంగా భారత సాంస్కృతిక అనుబంధాలు అనే అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి పంపిన సందేశాన్ని సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ చదివి వినిపించారు. నలంద వంటి ప్రాచీన విద్యా కేంద్రాలు భారతదేశానికి ఇతర ఆసియా దేశాలకు మధ్య జ్ఞాన మార్పిడికి ఎంతగానో తోడ్పడిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భౌమ సముద్ర మార్గాల ద్వారా మన ఋషులు, విద్వాంసులు, వర్తకులు, యాత్రికులు భారతీయ ఆలోచనలను ప్రపంచం నలుమూలలకు తీసుకువెళ్లారని ప్రధానమంత్రి తెలిపారు. కాగా నాగరికత ప్రభావం కేవలం ఆ దేశ భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాదని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఆలోచనలు, జ్ఞానము, కళల మార్పిడి ద్వారానే నాగరికతలు సరిహద్దులను దాటి విస్తరించాయని పేర్కొన్నారు. లడక్ ప్రాంతంలో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 ముఖ్య అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ రవాణా అనుసంధానాన్ని పెంచడం, విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, నీటి భద్రతను పటిష్టం చేయడం లక్ష్యంగా చేపడుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. లేహ్లోని ఖుషోక్ బకులా రింపోచి విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదం దార్చా రోడ్డును కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. వీటితో పాటు 9 మెగావాట్ల సామర్థ్యం గల హను చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టును, 66 కెవీ డబుల్ సర్క్యూట్ దాహను కల్సి విద్యుత్ సరఫరా లైన్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రివర్గం ఈరోజు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 2026-27 నుంచి 2030-31 వరకు 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సామాజిక భద్రత వలయం కోసం 53,428 కోట్ల రూపాయల వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. దివ్యాంగుల పెన్షన్ పథకం కింద సహాయాన్ని మొత్తం ఇకపై 79 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నవారికి 375 రూపాయలు, 80 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి 625 రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి సామాజిక సహాయ యోజన కింద దివ్యాంగులకు సంబంధించిన బెంచ్ మార్క్ అంగవైకల్య ప్రమాణాన్ని ప్రస్తుతమున్న 80% నుంచి 40% మారుస్తున్నట్లు వైష్ణవ్ వెల్లడించారు. దీని ద్వారా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 3,20,00,000 మంది లబ్దిదారులకు ప్రయోజనం పొందుతారు.
1: దివ్యాంగజనో కే లియే జో పెహలే 80% థ్రెషోల్డ్ థా డిజేబిలిటీ పెన్షన్ మే ఎలిజిబిలిటీ కే లియే ఉస్కో ఆధా కర్

0: के 40% पर भी अब दिव्यांग पेंशन दिया जाएगा। पहले दिव्यांग पेंशन 18 साल से ऊपर के व्यक्ति को ही दिया जाता था, अब जन्म से ही दिव्यांग जन को पेंशन में कवर किया जाएगा। 27 लाख दिव्यांग जन लाभार्थी होंगे। टोटल लाभार्थियों की संख्या बढ़ के करीब 3,20,00,000 हो जाएगी।
1: రైల్వే ఉద్యోగుల పనితీరును గుర్తించి వారికి 78 రోజుల ఉత్పాదకతతో కూడిన బోనస్ పీఎల్బి చెల్లించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బోనస్ చెల్లింపు కోసం కేబినెట్ 2,09,00,000,000 రూపాయలకు పైగా నిధులను ఆమోదించింది. అర్హులైన రైల్వే ఉద్యోగులకు ప్రతి ఏటా పండుగల కంటే ముందే పీఎల్బి చెల్లింపులు జరుపుతామని చెప్పారు.
0: రైల్వే కే కరీబ్ 11,40,770 కర్మచారియో కే లియే పర్ఫార్మెన్స్ లింక్డ్ బోనస్ 78 దినో కా బోనస్ సాజ్ కేబినెట్ నే అప్రూవ్ కియా. ये दीपावली का उपहार है रेलवे के सभी कर्मठ कर्मचारियों के लिए जो दिन रात मेहनत करते हैं। करीब 2,009 करोड़ रुपए का टोटल बोनस है.
1: ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, ప్రగతిని సాధించడానికి, రాష్ట్రాల అభివృద్దిని వేగవంతం చేయడానికి ప్రధానమంత్రి మోదీ నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ ఢిల్లీకి ప్రాధాన్యతనిస్తూ నగరాభివృద్దికి నిరంతరం సహకరిస్తున్నారని ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ప్రభుత్వ అధినేతగా వరుసగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ మహారాష్ట కేబినెట్ ఒక తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన ముంబైలో జరిగిన ఈ సమావేశంలో పరిపాలన, మౌలిక సదుపాయాలు, డిజిటల్ రంగాల్లో ప్రధానమంత్రి నాయకత్వాన్ని ప్రశంసించారు. 2029 నాటికి దేశాన్ని $5 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు భారత్ కృషి చేస్తోందని, అలాగే మహారాష్ట కూడా $1 trillion ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రివర్గం పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలకు ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అజింక్యా షిండేను వ్యక్తిగత బ్యాండ్పై విడుదల చేశారు. జాతీయ రాజధానిలోనే జంతర్ మంతర్లోకి రహస్యంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన సీజేపీ నాయకులు దాస్, రంకాలతో పాటు ఇతరులను ఢిల్లీ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకుని వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గడిచిన 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో ప్రాధాన్యత గల వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో మంత్రి మాట్లాడుతూ భారతీయ వ్యాపారానికి అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలను విస్తరించడంతో పాటు గ్లోబల్ భాగస్వాములకు కూడా దేశీయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా భారత్ ముందడుగు వేస్తుందని మంత్రి పేర్కొన్నారు. 2014 ముందు భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు సుమారు $10 trillion జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలకు మాత్రమే పరిమితమై ఉండేదని, ప్రస్తుతం ఆ పరిధి సుమారు $70 trillion పెరిగిందని గోయల్ స్పష్టం చేశారు. భారత్ నమ్మకమైన భాగస్వాముల కోసం మొగ్గు చూపుతోందని సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. భారత అమెరికా సంబంధాలపై మంత్రి మాట్లాడుతూ,
2: I think the US and India have a very, very consequential relationship. And it's only going to get better, irrespective of changes in political thinking, whether in India or in the US. The relationship draws its strength from our economic imperatives, from our political imperatives, from our security imperatives. So it's a very safe relationship. I don't think the rest of the world needs to worry about.
1: ఇరు దేశాల మధ్య బంధం ఎంతో కీలకమైందని, రాజకీయ ఆలోచనల్లో మార్పులు వచ్చినప్పటికీ ఇది మరింత బలోపేతమవుతుందని మంత్రి అన్నారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను ఖండిస్తూ భారత్ ఈరోజు సంఘీభావం ప్రకటించింది. న్యూఢిల్లీలో ఈ మధ్యాహ్నం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ నిన్న సౌదీ అరేబియాలోని అరామ్కో ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించారు. దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులన్నింటినీ భారత్ ఖండిస్తోందని అన్నారు. ఇటువంటి దాడులు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, వెంటనే నిలిపివేయాలని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియా సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడంలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావంగా నిలుస్తుందని జైస్వాల్ తెలిపారు. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు తెలంగాణ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న 4వ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈరోజు జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఎల్లుండి వరకు హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, విదర్భ, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత క్రీడాకారులతో రేపు న్యూఢిల్లీలో సంభాషిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరిగిన ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలను సాధించి 4వ స్థానంలో నిలిచింది. దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడులు, జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. గత 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను భారత్ ఖండిస్తూ సంఘీభావం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
4: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
5: ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటల సాగులో యాంత్రీకరణ. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం రామారాయుడుపాలెం రైతు శ్రీ బివి చిరంజీవి గారి అనుభవాలతో కూర్చిన పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
1: మనకు అనకాపల్లి జిల్లాలో గతంలో చెరుకు ఎక్కువగా సాగు చేసేవాళ్ళు, అలాగే ఈ తీర ప్రాంతంలో మరి వరి పంట కూడా ప్రధానమైనటువంటి పంట. వరి సాగులో ఎన్ని రకాల వ్యవసాయ పరికరాలను వాడుకొని పంట సాగు చేయొచ్చో, అన్ని రకాల పరికరాలని కొనుక్కొని వాటితోటి యాంత్రీకరణ దిశగా అడుగులు ముందుకేస్తున్నటువంటి రామారాయుడుపాలెం యలమంచిలి మండలం రైతు శ్రీ బివి చిరంజీవి గారు ఈరోజు మనతో ఉన్నారు. చిరంజీవి గారు నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: ఈ యలమంచిలి మండలంలో మీ రామారాయుడుపాలెంలో ఎక్కువగా ఏ పంటలు సాగు చేస్తూ ఉంటారు?
2: సార్ గతంలో అయితే చెరుకండి, ప్రెసెంట్ అయితే మా రామారాయుడుపాలెం మొత్తం వరి చేను మీదే సార్. ఎందుకంటే అది లో లయింగ్ ఏరియా కాబట్టి వరి ఒకటే సూటబుల్లో ఉందండి.
1: నీటి వస్తు ఎలా ఉంది మీకు?
2: నీటి వస్తు సరదా నది సార్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే కాలువలన్నీ ఎండిపోయి ఉన్నాయి.

0: కనీసం ఆకుమడికి కూడా నీరు ఎక్కడా లేదండి. బోర్లు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి 1.5 కిలోమీటర్ పైన వేస్తేనే నీరు వస్తుందండి. అంత దూరంలో ఉన్నాయండి, దగ్గరలో ఏ బోరు లేదండి.
1: అంతకుముందు మామూలుగా ఉండే నీరు ఈసారి ఎల్నినో ప్రభావం వల్ల ఈ సమస్య ఉందా?
0: అంటే మనకి వాటర్ వదిలితే ఆటోమేటిక్ కాలంలో నీరు వస్తే మనకి పారేదండి, ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఎక్కడ నీరు లేకపోవడం వల్ల ఆల్రెడీ బావులు కూడా ఎండిపోయేశారు.
1: మరి మీరు చెరుకు తర్వాత వరి సాగు ఎంతకాలం క్రితం మొదలుపెట్టారు?
0: కొప్పాక షుగర్ ఫ్యాక్టరీ మూసివేసిన కానీ ఇంక పూర్తిగా ప్రతి పొలమే వరి సాగు తప్పించి వేరే ప్రత్యామ్నాయం అంటూ లేదు, వరి ఒకటే చేస్తున్నామండి.
1: ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల వరి సాగు చేస్తున్నారు?
0: నేను 10 ఎకరాల దాకా చేస్తున్నానండి.
1: మీరు ఎక్కువగా వ్యవసాయ పరికరాలు వాడి వ్యవసాయం చేస్తారన్నారు. మామూలుగా ఊర్లలో ఏదో ఒకటో రెండో వ్యవసాయ పరికరాలు వాడుకొని యంత్రాలు వాడుకొని వరి సాగు చేస్తుంటారు. మీరు ప్రత్యేకంగా ఇన్ని రకాల వ్యవసాయ పరికరాలు ఎందుకు కొనుక్కున్నారు? ఎలా ఉపయోగం మీకు అవి?
0: సార్ నేను గతంలో జాబ్ చేసేవానండి, నాకు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వ్యవసాయం ఫీల్డ్ కి వచ్చాను. అయితే ఇక్కడ ప్రధాన కారణం రైతు కూలీల సమస్యకు కారణం కాబట్టి అది తగ్గించుకోవడం కోసమని యాంత్రీకరణ వైపుకి వెళ్ళాను. ఈ యాంత్రీకరణ వైపు వెళ్ళడం వల్ల నాకు ఖర్చు అనేది చాలా వరకు తగ్గింది, అందుకని నేను ఇటువైపు మొగ్గు చూపానండి.
1: అంటే ఇప్పుడు యంత్ర పరికరాలు, ఏ యంత్ర పరికరాలు మరి ఏ పంట కోసం కొన్నారు మీరు?
0: సార్ నేను కొన్నవన్నీ నాకు ఇంకా వరి చేను ఒకటే మెయిన్ కాబట్టి నేను దాని తోలిక యంత్రాలు అంటే వరి చేను ఉరిసేయి, నూర్చి యంత్రం, కట్ చేసే యంత్రం, ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్, రేపరు, థ్రెషరు, టెల్లరు, ఇలాగ ప్యాడీకి అవసరమైన తోలిక ఇవన్నీ తీసుకోవాలంటూ జరిగిందండి.
1: మరి ఇన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను కొన్నారు కదా, ఎంత ఖరీదైంది సుమారుగా మీకు?
0: సార్ ఇది నేను గవర్నమెంట్ సబ్సిడీలో తీసుకున్నానండి. సామ్ 2016-17 బడ్జెట్లోని గ్రూప్ ఫామ్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీల ద్వారా నేను తీసుకున్నాను సార్. కాస్ట్ అయితే తక్కువే, 75-80% సబ్సిడీ వచ్చిందండి. కొన్ని మామూలుగా ఫుల్ కాస్ట్ పెట్టి కొనుక్కున్నానండి ఇందులో.
1: ఇప్పుడు మీరు కస్టమ్ హైరింగ్ ప్రొసీజర్లో ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ ద్వారా కొన్నారా లేకపోతే ఇతర రకాల పథకాలు ఏదైనా ఉన్నాయా?
0: కస్టమ్ హైరింగ్లో ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీల ద్వారా కొన్నానండి.
1: ఇప్పుడు ఈ యంత్ర పరికరాలు కొనుక్కున్న తర్వాత మీ సాగులో వచ్చినటువంటి మార్పు ఏంటి గతంలో చేసేటువంటి వరి సాగుతో పోల్చుకుంటే?
0: సార్ ఇప్పుడు వరి చేను ఊడడానికి 10 మంది ఎకరం ఊడాలంటే 10 నుంచి 15 మంది పడుతున్నారండి. నేను ఎకరం ఊడాలి అంటే జస్ట్ నాతో ఇంకో మనిషిని పెట్టుకుంటే రోజుకి 1 నుంచి 3 ఎకరాలు, మినిమం 3 ఎకరాలు రోజుకి నేను స్వయంగా ఊడుసుకొని బయటకు వచ్చేస్తున్నానండి. అంటే ఇద్దరు మనుషులు ఉంటే 3 ఎకరాలు కంప్లీట్ చేసుకోగలుగుతున్నామండి ఒక రోజులో. గతంలో అయితే ఇది నేను నా వరకు అని చెప్పి నేను తీసుకొని కంటిన్యూ చేసేవాడిని. అయితే కేవీకే నుంచి శ్రీకాంత్ గారు వచ్చి అలా కాదు దీనివల్ల బయటకు కూడా చుట్టుపక్కల గ్రామాల్లో చేస్తే ఇన్కమ్ వస్తుంది అంటే సార్ సపోర్ట్ ద్వారా నేను చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నేను ఈ యంత్రాలు అనేది ఉపయోగించుకొని ఆదాయం పొందివ్వండి.
1: అంటే ఇప్పుడు మీరు అద్దెకి ఇస్తారా? ఎంతమందికి మీరు అద్దెకి ఏ పంటలకు ఇస్తారు, ఎంత అద్దె తీసుకుంటారు?
0: సార్ నేను ప్రధానంగా నా దగ్గర ఉన్న ఈ ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ అనేది చుట్టుపక్కల మెయిన్ ఉడుపులు అప్పుడు ప్రధాన ప్రాబ్లం కాబట్టి ట్రాన్స్ప్లాంట్ ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి నేనే దగ్గర డాక్యుమెంట్ వేయించి నేనే దగ్గర చూసుకొని ఆ ఉడిసే మిషన్ తీసుకొచ్చి నాట్లు వేసి వెళ్ళిపోయే వరకే నా బాధ్యత అండి. నాట్లు వేయడానికి నేను సుమారు ఎకరాకి 3,500 నుంచి 4,000 ఛార్జ్ చేస్తానండి.
1: మామూలు పద్ధతిలో వ్యవసాయం చేసేదానికి, యంత్ర పరికరాల ద్వారా మనం వ్యవసాయం చేసేదానికి ఖర్చులు ఏదన్నా తేడా వస్తుందా మీకు?
0: చాలా తేడా వస్తుంది సార్. ఇప్పుడు ఎకరం యాక్చువల్గా నా సొంతం వరకు అనుకుంటే ఎకరాకి 500 పెట్రోల్ వేసుకున్నానంటే సార్ ఎకరం ఉడుపు అయిపోతుంది. ఒక మనిషిని పెట్టుకుని 1,000 రూపాయలు పెట్రోల్ వేసుకున్నానంటే మిషన్లోని 3 ఎకరాలు ఉడుపు చేసుకుని వచ్చేవచ్చు ఒక రోజులోని. అదే ఎకరం ఉండడానికే సుమారు మనకి 10,000 నుంచి 15,000 ఖర్చు అవుతుంది బయట మనుషులతో పెట్టుకుంటే. నాకు ఇక్కడ నా మిషనరీ కాబట్టి నేను చేసుకొని రావడానికి ఒక 1,000 రూపాయలు ఆయిల్, ఒక మనిషి ఉంటే ఓ 3 ఎకరాలు చేసుకుని వచ్చేస్తున్నాను ఒక రోజులోని.
1: ఇప్పుడు ఒక రైతు గనక మీ దగ్గర అన్ని పరికరాలు వర్షన అతను కూడా రైతు కూలీలు దొరక్క అన్ని పరికరాలు తీసుకున్నాడు అనుకోండి, మరి అద్దె ఖర్చు సుమారుగా ఎంత అవుతుంది వరి సాగుకి ఒక ఎకరాకు కానీ, లేకపోతే మీరు ఏ లెక్కేస్తే ఆ లెక్కన, దాని వలన రైతు సోదరుకి ఏదన్నా గిట్టుబాటు అవడానికి ఆస్కారం ఏమైనా పెరుగుతుందా?
0: సార్ ఇప్పుడు ఇక్కడ రైతుకే కాదు ఇక్కడ మిషనరీ ట్రాన్స్పోర్ట్కి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి సార్. నా వరకు అయితే నాకు గిట్టుబాటు అవుతుంది సార్. రైతు ఎలాగ ఆలోచిస్తాడంటే ఇప్పుడు ల్యాండ్ నీరు పెడితే రావాలి, వద్దనుకుంటే పోవాలి, అలాంటప్పుడే ఈ మిషనరీ అనేది సూటబుల్ అవుతుంది. రైతు ఏం చేస్తాడంటే ఉడిసేసామా, నీరు పెట్టేసామా, ఇంకా పోయామా, అటువైపు చూడడు. చూడలేనప్పుడు ఇది చిన్న నార్ సార్, ఒక అరౌండ్ 20 డేస్ నార్ కాబట్టి మొక్క మునిగిపోయినా చేసినా ఇబ్బంది పడాలి. నీరు ఎప్పుడు ఈ మిషనరీతో చేస్తానన్నప్పుడు నీరు పెట్టినప్పుడు రావాలి, వద్దు అనుకుంటే బయటకు పోయే విధంగా ఉంటేనే ఈ యంత్రీకరణ అనేది చాలా సూటబుల్.

0: కానీ దీనివల్ల ఖర్చు అయితే మటుకు చాలా వరకు తగ్గుతుంది సార్. ఇది నా ప్రాక్టికల్ గా నేను నాకు తగ్గింది కాబట్టి నేను చెప్తున్నాను సార్. దీంట్లో ఎటువంటి ఆలోచన వద్దు, తగ్గదు అనే ఫీలింగ్ వెళ్ళవలసిన అవసరం లేదు సార్, కంపల్సరీ తగ్గుతుంది.
1: ఇతర రైతు సోదరులకు మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి? ఎందుకంటే ఎంతో కాలంగా ముఖ్యంగా అన్ని రకాల పనిముట్లు, అన్ని రకాల యంత్ర పరికరాలు కొని వరి సాగు చేస్తా ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు కాస్త ఎక్కువ ఖర్చు అయినా సరే మొదట్లో పెట్టుకుంటే రాను రాను అతనికి మరి ఆ లాభం అనేది ఖర్చులు పోను మిగులుతుంది అంటారా? ఎంతకాలం పడుతుంది అది?
0: సార్ కరెక్ట్గా ఒక ముగ్గురు కుర్రోళ్ళండి, వాళ్ళ ముగ్గురు కష్టపడి దీని మీదే కానీ ఉంటే ఒక 3 నెలల వ్యవసాయం ఉడుపుల సీజన్లోని అతను సంవత్సరం ఒక 10,000 జీతానికి వెళ్ళిన జీతం, నెలకు 10,000 చొప్పున జీతానికి వెళ్ళిన జీతం వీళ్ళ ముగ్గురు ఆ 3 నెలల్లో సంపాదించుకోవచ్చు సార్. కాకపోతే ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దాని మెయింటెనెన్స్ అన్నదే మెయిన్ ప్రాబ్లం సార్. ఇంప్లిమెంట్స్ కొనడం కాదు కానీ దాని మెయింటెనెన్స్ అన్నది మెయిన్ ప్రాబ్లం అండి.
1: ఇప్పుడు కొత్త కొత్త పరికరాలు, దీనికి సంబంధించి కాస్త జ్ఞానం కూడా కావాలా? మిషన్ ఏంటి, ఎట్ట పని చేస్తుంది, ఏదైనా సమస్య వస్తే ఏం చేసుకోవాలి, వీటన్నిటి మీద అవగాహన మీకు ఎట్లా వస్తుంది, ఎవరు సహాయం చేస్తారు దీనికి సంబంధించి మీకు?
0: సార్ నాకు కంపెనీ వాళ్ళు, నెక్స్ట్ నాకు ఏమైనా మినిమమ్ సార్ నాకు పలానా ప్రాబ్లం ఉంది లేదా పలానా ఇష్యూ ఉంది దీని గురించి ఏంటి అని చెప్పి కేవీకే శ్రీకాంత్ గారికి కాల్ చేసినప్పుడల్లా అతను పలానా దగ్గర అవైలబిలిటీ ఉంది, పలానా వాళ్ళు చేస్తారు అని నాకు సపోర్ట్ అనేది ఎప్పుడు ఇస్తూ ఉండేవాళ్ళు సార్. స్టార్టింగ్ నుంచి యాక్చువల్గా ఇది నా వరకు కొనుక్కున్నాను, కానీ కేవీకే నుంచి శ్రీకాంత్ గారు ఎప్పుడైతే వచ్చి నీకెందుకు బయటను కూడా చేస్తే మీకు ఇన్కమ్ వస్తుంది బాగుంటుంది అన్నారో అప్పుడు నేను బయటకు వచ్చాను సార్. లేదా యాక్చువల్గా నేను నా ఓన్ యూజ్గానే తీసుకున్నాను, ఆ తర్వాత బయటకు రావడం అనేది జరిగింది సార్.
1: ఇప్పుడు మన సొంత అవసరం కోసం, మన పంట కోసమే, మనకు 10 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఉంది, 5 ఎకరాల సాగు కోసమే మరి ఎంత పరికరాలు అన్ని కొనుక్కొని మీరు ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ కొన్నారు, ప్యాడీ రేపర్ కొన్నారు, థ్రెషర్ కొన్నారు, అలా పవర్ వీడర్ కొన్నారు, స్మాల్ ట్రాక్టర్ కొన్నారు, కోనో వీడర్ కొన్నారు, మాండవా వీడర్ కొన్నారు, టిల్లర్ కొన్నారు, ఇలా రకరకాల పరికరాలు కొని మీరు సాగు చేస్తున్నారు కదా, మనొక్కడికే వాడుకున్నా కూడా ఈ యంత్ర పరికరాలన్నీ కొనుక్కొని సాగు చేసుకోవడం అనేది వరిలో మనకి లాభదాయకమేనా?
0: సార్ 10 ఎకరాల పైన చేసుకుంటే కంపల్సరీ ఇది లాభదాయకమే సార్, దీంట్లో ఎటువంటి సంకోచం లేదండి.
1: కాబట్టి 10 ఎకరాలు కన్నా అదనంగా ఎవరైతే వరి సాగు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి పరికరాలన్నీ కొనుక్కొని, అది కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఏదన్నా ఉంటే వాటి ద్వారా కొనుక్కొని వరి సాగు చేసుకున్నట్లయితే కానీ ఖచ్చితంగా లాభదాయకమే, ఖరీదు ఎక్కువైనా కూడా లాభదాయకమే. మరి మీరు వరి సాగు చేస్తున్నారు కదా, వరిలో మీరు ముఖ్యంగా ఎలాంటి భూముల్లో వరి సాగు చేస్తారు, ఆ భూముల్లో మీకు పంట దిగుబడులు ఎలా వస్తున్నాయి?
0: సార్ మాది నల్లరాగిడి, నెక్స్ట్ అలాగే చౌడు భూములు రెండు ఉన్నాయి సార్. నల్లరాగిడిలోని నేను గతం వరకు అయితే నార్మల్ సాంబ మైసూరు, ఆర్జాలు, ఎంద్ర ఇవి వేసి ఉండండి. అయితే చౌడు భూమికి కూడా ఇదే రకాలు వేయడం వల్ల నాకు గతంలో 1.5 ఎకరాలు మొత్తం క్రాప్ ఫెయిల్ అయిపోయిందండి, ఎటువంటి దిగుబడి రాలేదు. రాకపోతే అప్పుడు నేను బీసీటీ నుంచి నాకు శ్రీహర్ గారు అలా కాదు దీనికి విత్తనం మార్చాలని చెప్పి నాకు MCM 103 అనేది సజెస్ట్ చేశారండి. ఈ MCM 103 సార్ ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చి నా చేత వేయించారండి. వేయించాక దీనికి కాల పరిమితి 130 నుంచి 140 రోజులండి. దిగుబడి కూడా చాలా బాగుంది. అయితే ఈ MCM 103 నేను వేశాక 25 కేజీలు యూరియా మాత్రమే వేసానండి, ఇంకా అంతకుమించి ఏం వేయలేదు. 103 నాది పంట పండేసిందండి, పంట పండేసి నాకు కొయ్యడానికి వీలు కాలేదు. వీలు కాకపోయినా నేను 4 రోజులు కొయ్యకుండా వదిలేశాను చేయని పొలం మీద. వదిలేసిన నేల మీద పడిపోవడం కానీ లేదంటే గింజ రాలిపోవడం కానీ ఇటువంటి సమస్యలు అంటూ ఏమీ లేవండి. నేను ఒక్కసారి కూడా కెమికల్ స్ప్రే చేయలేదండి. నా చుట్టుపక్కల పొలాలకి ఇంద్రాకు కానీ ఆర్జాలకు కానీ స్ప్రే చేసాం. దీనికి స్ప్రే చేయకపోయినా దిగుబడి బాగుంది, ఎటువంటి ఇది కూడా లేదండి, చాలా బాగుందండి రైతుకి. అంటే కూలీలు దొరికేటప్పుడు 4 రోజులు లేట్ అయినా కూడా మనం కోసుకోవచ్చు, దానికి ఈ రోజు పండేసింది ఈ రోజు కోసియాలనే బాధ లేదు సార్. నా ఒపీనియన్ అయితే MCM 103 చాలా బాగుందండి.
1: అంటే ముఖ్యంగా చౌడు భూములు, తెల్ల చౌడు భూములకి ముఖ్యంగా ఈ MCM 103 అనే రకం బాగా ఉంది. ఈ పంట వేసే ముందు భూమిలో ఏదన్నా జీలుగు కానీ పచ్చి రొట్టె కానీ అయినా వేసి మరి తొక్కారా, లేకపోతే మామూలు సరాసరి వేసుకున్నారు మామూలుగానే?
0: భూమి సజీవంగా ఉంటేనే మనతో పాటు మన ఫ్యూచర్ జనరేషన్ బాగుంటాయి సార్. దానికోసం అంటూ మేము పచ్చి రొట్టె ఎరువులు, కోళ్ళు గెత్తం, కోళ్ళ ఫామ్ ఒకటి ఉంది సార్, దానివల్ల కోళ్ళు గెత్తం, పశువులు గెత్తం అంటూ వేసి భూమి యొక్క ఆర్గానిక్ మ్యాటర్ అనేది పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటామండి ఎప్పటికప్పుడే. నాతో పాటు నా చుట్టుపక్కల రైతులు కూడా వేస్తూ ఉంటారండి. ఈ పచ్చి రొట్టె ఎరువుల్ని కలిదున్ని అందులో వేయడం వల్ల భూమి ఆర్గానిక్ మ్యాటర్ పెరిగి భూమి నుంచి నాకు వచ్చే దిగుబడి కూడా పెరుగుతుందండి.
1: ఇప్పుడు రసాయనాలు ఇవ్వకుండా ఇతర రైతు సోదరులతో పాటుగా మీకు దిగుబడులు వస్తున్నాయా?
0: వస్తున్నాయండి. ఇప్పుడు నేను కోళ్లు గెత్తం వేసేటప్పుడు ఎకరాకి 3 తాటలు గెత్తం వేస్తే, కోళ్లు గెత్తం వేస్తే మళ్ళా అందులో కనీసం 15 నుంచి 20 కేజీలు మించి యూరియా నేను ఎట్టి పరిస్థితిలో వాడినాను, ఓడితే సేను కూడా పెరిగిపోయి గోజ్ అయిపోతుంది. కాబట్టి నా మూడు టాటర్లో గత్తం ఓడితే సరిపోతుంది సార్.

0: క్రాక్. ఇప్పుడు మీ అనుభవాలతోటి ఇతర రైతు సోదరులకు మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి?
1: భూమి మనతో పాటు మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఉండాలి. ఉండాలి అంటే భూమి సజీవంగా ఉండాలి. ఉండాలి అంటే ఆర్గానిక్ మ్యాటర్ అనేది పెంపొందించాలి. దీనికై మనం పచ్చి రొట్టె ఎరువులు కానీ ఈ పశువుల గెత్తాలు కానీ ఈ వాడకం అన్నది పెంచాలి. యూరియా ఇలాంటివి తగ్గించి పశువుల గెత్తాలు ఇలాంటివి పెంచితేనే మనతో పాటు మన ఫ్యూచర్ జనరేషన్ కూడా లబ్ధి పొందుతుంది. దానివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది.
0: చిరంజీవి గారు, మీరు మీకున్నటువంటి పొలాన్ని చక్కగా ఈ యాంత్రీకరణ ద్వారా తక్కువ ఖర్చుతోటి మంచి లాభాలు పొందేలాగా భవిష్యత్తులో ఇతర రైతు సోదరులకు కూడా మీరు ఆదర్శప్రాయంగా నిలబడి మంచి సాగు చేస్తారని, అలాగే చౌడు భూముల్ని బాగు చేసుకోవడంలో కూడా ఈ పచ్చి రొట్ట పంటలు ఏ విధంగా అయితే తొక్కాలో, అలాగే నేలలో జీవం ఏ విధంగా అయితే పెంచుకోవాలో, అవన్నీ కూడా మరి ఇతర రైతు సోదరులకి ఆదర్శప్రాయంగా ఉంటుంది. మరి మీరు చెప్పినట్టుగా చౌడు భూముల్ని ఉపయోగించుకుంటూ పంట సాగులో మంచి దిగుబడులు పొందాలంటే వరిలో MCM 103 రకాన్ని మీరు సాగు చేసి మంచి ఫలితాలు పొందారు. మరి ఈ రకాన్ని ముఖ్యంగా తెల్ల చౌడు సమస్య ఉన్న రైతు సోదరులు ఇది వాడుకొని మంచి ఫలితాలు పొందుతారని ఆశిద్దామండి. ధన్యవాదాలండి. నమస్కారం.
1: థ్యాంక్స్ సార్.
2: మీరు ఇంతవరకు పంటల సాగులో యాంత్రీకరణ, అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం రామారాయుడుపాలెం రైతు శ్రీ బీవీ చిరంజీవి గారి అనుభవాలతో కూర్చిన పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారం వింటారు.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో బిందు సేద్యం ద్వారా ఎరువుల యాజమాన్యం అనే అంశం గురించి తెలుసుకుందాం. వ్యవసాయ రంగంలో ఆశించిన స్థాయిలో ఉత్పత్తిని అలాగే ఉత్పాదకతలను సాధించే దిశగా ఏర్పరచుకున్న లక్ష్యాలలో అధిక ఉత్పత్తి సాధించడమే కాకుండా ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడం కూడా అతి కీలకమైన అంశం. ఈ లక్ష్యాలను రైతులు సాధించాలంటే పంటలకు అవసరమయ్యే నీటిని ఇంకా పోషకాలను సమర్థవంతంగా వినియోగించడమే మెరుగైన మార్గం. పర్యావరణానికి హాని కలగని రీతిలో అలాగే ఇంకా నీటి వనరులను సంరక్షించుకోవడంలో పంట అవసరాలకు అనుగుణంగా సమగ్ర నీటి మరియు పోషకాల యాజమాన్యం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. సాగునీరు ఇంకా పంటలకు అవసరమయ్యే పోషకాలు ఒకేసారి సమాంతరంగా సూక్ష్మ నీటిపారుదల పద్ధతిలో మొక్కలకు అందించడాన్ని ఫెర్టిగేషన్ అంటాము. ఈ పద్ధతి వల్ల పంటల దిగుబడులు పెరగడమే కాకుండా పర్యావరణంపైన కూడా దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయి. ఫెర్టిగేషన్ పద్ధతి వల్ల మనకు కలిగే ప్రయోజనాల దృష్ట్యా భారతదేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది రైతులు ఇప్పటికే సూక్ష్మ సాగు నీటి పద్ధతులు, భూమి లోపల నుండి వేసే డ్రిప్, మైక్రో స్ప్రింక్లర్లు అలాగే మైక్రో జెట్స్ లాంటి వాటిపై మక్కువ చూపిస్తున్నారు రైతులు. దీనివల్ల గత కొద్ది సంవత్సరాలుగా సూక్ష్మ సాగు నీరు వాడే రైతుల సంఖ్య చాలా వరకు పెరిగింది. బిందు సేద్య రైతుల్లో ఫెర్టిగేషన్ పట్ల పెరిగిన అవగాహన అలాగే బిందు సేద్యం పరికరాలను కొద్దిపాటి మార్పు చేర్పులతో ఫెర్టిగేషన్ కూడా ఉపయోగించుకోవచ్చనే ఆలోచన వల్ల ఎక్కువ మొత్తంలో రైతులు ఫెర్టిగేషన్ వైపు ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం ఫెర్టిగేషన్ పద్ధతి చాలా రకాల పంటల్లో, వివిధ రకాల నేలల్లో, వాతావరణ పరిస్థితుల్లో విస్తృతంగా వాడుకలో ఉంది. భారతదేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఫెర్టిగేషన్ క్రింద విస్తీర్ణం ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. సాగునీటికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ఇజ్రాయెల్ లాంటి దేశాల్లోనైతే దాదాపు 75% సాగు విస్తీర్ణం సూక్ష్మ సాగునీటి పద్ధతి ద్వారానే సాగు చేయబడుతుంది. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువ విస్తీర్ణంలో, అంటే 3% కంటే తక్కువ సూక్ష్మ సాగునీటి పద్ధతుల ద్వారా పంటలు సాగు చేయబడుతూ ఉంటాయి. ఇక మన దేశంలో నీటి పారుదల క్రింద ఉన్న మొత్తం విస్తీర్ణంలో కేవలం 0.3% మాత్రమే సూక్ష్మ సాగునీటి పద్ధతుల క్రింద ఉంది. దేశవ్యాప్తంగా కాకుండా రాష్ట్రంలో కూడా చాలా ఎక్కువ విస్తీర్ణంలో సూక్ష్మ సాగునీటి పద్ధతులను అందుబాటులోకి తేవడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 27 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణంలో సూక్ష్మ సాగునీటి పారుదల పద్ధతులను విస్తరించే అవకాశం ఉంది. ఇజ్రాయెల్లోని సూక్ష్మ నీటి సాగు క్రింద మొత్తం విస్తీర్ణంలో దాదాపు 81% విస్తీర్ణాన్ని ఫెర్టిగేషన్ పద్ధతిలో సాగు చేయడాన్ని గమనిస్తే కనుక ఫెర్టిగేషన్ పద్ధతికి ఉన్న ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి చెందిన దాదాపు అన్ని దేశాలలో ఫెర్టిగేషన్ పద్ధతిని విస్తృతంగా అవలంబిస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో మాత్రం ఫెర్టిగేషన్ పద్ధతి వాడకం ఇంకా ఆరంభ దశలోనే ఉందని చెప్పుకోవాలి. సూక్ష్మ సాగు నీటి పద్ధతుల క్రింద మొత్తం విస్తీర్ణంలో కేవలం కొద్దిపాటి విస్తీర్ణం లో మాత్రమే ఫెర్టిగేషన్ ద్వారా ఎరువులు అందిస్తున్నారు. రైతులు ఇంకా ఎరువుల వాడకం సాంప్రదాయ పద్ధతుల్లోనే, అంటే వెదజల్లటం కానీ లేదా మొక్కల మధ్య మొదళ్లలో వేయడం కానీ చేస్తూ ఉంటారు. ఫెర్టిగేషన్ పద్ధతుల వల్ల పోషకాలను ఖచ్చితంగా మొక్క వేరు వ్యవస్థకు సూటిగా అందించే సౌలభ్యం ఉంది. ఫెర్టిగేషన్ ద్వారా మొక్క ఎదుగుదల దశలకు అనుగుణంగా వాటి అవసరాలను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ వేరు ఎదుగుదల, అభివృద్ధి చెందే దశ అలాగే పూత ఇంకా కాయ కాపు దశల్లో సిఫార్సు చేసిన పోషకాలను అందించే అవకాశం ఉంటుంది. బిందు సేద్యంతో పాటు ఫెర్టిగేషన్ చేయకపోతే పంటల దిగుబడులలో, నీటి వినియోగ సామర్థ్యంలో, పోషకాల సక్రమ వినియోగంలో ఆశించిన ఫలితాలు ఉండవు. ఫెర్టిగేషన్ వల్ల కలిగే లాభాలు: ఈ పద్ధతిలో పంట యొక్క పోషకాల అవసరాలను, ఎదుగుదల దశలను అలాగే వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవడం వల్ల పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. పంటకు కావలసిన మోతాదులో అలాగే అవసరమైన దశలలో పోషకాల లభ్యత కూడా లభిస్తుంది. పోషకాలు నేరుగా వేర్లకు అందించడం వల్ల పోషకాలు వ్యర్థం కావన్నమాట. పోషకాలు భూమిలో ఇంకిపోవడం, ఆవిరి కావడం అలాగే అలభ్య పోషకాలుగా రూపాంతరం చెందడం లాంటి నష్టాలను ఫెర్టిగేషన్ ద్వారా అధిగమించవచ్చు.

0: ఎరువుల వాడకం 15 నుంచి 40% వరకు, అలాగే కూలీల అవసరం 10 నుంచి 15% వరకు మనం తగ్గించుకోవచ్చు. సాంప్రదాయ పద్ధతుల్లో ఎరువులను వెదజల్లటం, మొక్కల మొదళ్లలో వేయడం లాంటి పద్ధతులతో పోలిస్తే ఫెర్టిగేషన్ వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా రెండింతలుంటుంది. వాలుగా ఉన్న పొలాల్లో అలాగే ఇతర సమస్యాత్మక భూములకు ఫెర్టిగేషన్ చాలా అనుకూలమైన పద్ధతి. అన్నింటికంటే ముఖ్యంగా ఫెర్టిగేషన్ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతుంది. పంట దిగుబడులు కూడా దాదాపు 30 నుండి 40% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. పంట ఉత్పత్తుల నాణ్యత కూడా చాలా బాగుంటుంది. ఫెర్టిగేషన్ పద్ధతి 3 రకాలైన పరికరాల ద్వారా ఇవ్వవచ్చు. ఈ పరికరం కంట్రోల్ హెడ్ దగ్గర అమర్చబడి ఉంటుంది. ఫెర్టిగేషన్ పరికరం ద్వారా వచ్చే ఎరువు ద్రావణం మెయిన్ లైన్ లోకి నీటితో కలిసి ఫిల్టర్ ద్వారా మరల మెయిన్ లైన్ లోకి వెళ్లినట్లు చూసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎరువుల ద్రావణంలో ఉన్న మలినాలు ఫిల్టర్ అవుతాయన్నమాట. ఫెర్టిగేషన్ పద్ధతిలో ఫెర్టిగేషన్ ట్యాంకు, వెంచూరి లేక ఫెర్టిగేషన్ పంపు ద్వారా ఇవ్వవచ్చు. ఫెర్టిగేషన్ ట్యాంకు లేక వెంచూరి ఖరీదు తక్కువ కాబట్టి రైతులు వీటిని ఎక్కువగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫెర్టిగేషన్ పరికరం ఎంపిక ముఖ్యంగా వాడే ఎరువులు లేదా పొడి లేదా ద్రవ రూపం, పొలం విస్తీర్ణం, పరికరం యొక్క ఖరీదు ఇంకా తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఫెర్టిగేషన్ పద్ధతిలో ఉపయోగించే ఎరువులు నీటిలో పూర్తిగా కరిగే స్వభావాన్ని కలిగి ఉండాలి, లేకపోతే ఎరువుల అవశేషాలు డ్రిప్పర్ రంధ్రాలకు అడ్డుపడి మూసివేస్తాయి. ఫెర్టిగేషన్ పద్ధతిలో పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉన్న ఎరువులను వాడుకోవచ్చు. మంచి నాణ్యత దిగుబడులు సాధించడానికి క్లోరైడ్లు లేనటువంటి ఎరువులను రైతులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఫెర్టిగేషన్ పద్ధతి యాజమాన్యంలో కీలకమైన అంశాలు. ఫెర్టిగేషన్ ద్వారా పంటల యాజమాన్యంలో వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని వాటికి అనుగుణంగా పోషకాలను ఏ దశలో ఎంత మోతాదులో విడుదల చేసుకోవాలి అనే అంశాలను రైతులు నిర్ణయించుకునే దాన్ని బట్టి ఉంటుంది. బిందు సేద్యం ద్వారా నీటిని మొక్కల వేర్లకు నేరుగా అందించడంతో పాటు నీటిలో కరిగే ఎరువులను కూడా మొక్కలకు మనం అందించవచ్చు. దీని ద్వారా ఎరువులు వృధా కాకుండా మొక్కలకు అవసరమైన పోషకాలు సరైన సమయంలో అందుతాయి. పంట ఎదుగుదల మెరుగుపడి దిగుబడి పెరగడంతో పాటు సాగు ఖర్చు కూడా తగ్గుతుంది. అయితే పంట రకం, నేల స్వభావం, మొక్కల పెరుగుదల దశను బట్టి వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన మేరకు ఎరువులను సరైన మోతాదులో రైతులు కనుక వాడితే బిందు సేద్యంతో నీటిని ఎరువులను ఆదా చేసుకుని రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చు.
1: బిందు సేద్యం ద్వారా ఎరువుల యాజమాన్యం, ఆర్ పార్వతి తెలియజేసిన వివరాలు విన్నారు. మీరింతవరకు పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు.

ఈ ప్రసారంలో 8 గంటలకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యాల పందిరిపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

ఈ ప్రసారంలో 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. అలాగే 10:00 కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 10:45 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు ప్రసారమవుతాయి.

0: బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ బి చందన గారి ప్రసంగం.
1: నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. ఇది కేవలం ఆహార ఉత్పత్తికి మాత్రమే కాకుండా గ్రామీణ జీవన విధానం, ఉపాధి కల్పన, పారిశ్రామిక అభివృద్ధి, దేశ ఆర్థిక ప్రగతికి పునాది వంటిది. భారతదేశంలో గ్రామీణ జనాభాలో పెద్ద భాగం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తోంది. రైతు ఉత్పత్తి చేసే ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు వంటి ఉత్పత్తులు దేశ ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా అనేక పరిశ్రమలకు ముడి పదార్థాలను అందిస్తున్నాయి. అందువల్ల వ్యవసాయం ఒక ఉత్పత్తి రంగం మాత్రమే కాదు, అనేక ఉపాధి అవకాశాలను సృష్టించే విస్తృతమైన ఆర్థిక వ్యవస్థ. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ యువత ముందున్న ప్రధాన సవాలు ఉపాధి. విద్యను పూర్తి చేసిన తర్వాత చాలామంది యువత పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వ్యవసాయ రంగంలో సరైన అవకాశాలు లేవనే భావనతో కొంతమంది ఈ రంగానికి దూరమవుతూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఆధునిక వ్యవసాయం అనేక కొత్త అవకాశాలను అందిస్తున్న రంగంగా మారింది. గతంలో వ్యవసాయం అంటే కేవలం భూమిని దున్నడం, విత్తనం వేయటం, పంట కోయటం వంటి కార్యకలాపాలకే పరిమితమై ఉండేది. కానీ నేటి వ్యవసాయ శాస్త్రీయ పరిజ్ఞానం, సాంకేతికత, మార్కెట్ అవగాహన, వ్యాపార నిర్వహణ వంటి అంశాలతో అనుసంధానమై అభివృద్ధి చెందుతోంది. ఆధునిక రైతు కేవలం పంట ఉత్పత్తిదారుడు మాత్రమే కాదు, అతను ఒక వ్యవసాయ పారిశ్రామికవేత్తగా కూడా ఎదగగలడు. ప్రస్తుత కాలంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు అనేక ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, నర్సరీల నిర్వహణ, మట్టి పరీక్ష సేవలు, వ్యవసాయ యంత్రాల సేవా కేంద్రాలు, డ్రోన్ ఆధారిత వ్యవసాయ సేవలు, ఆహార ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్ వంటి రంగాల్లో యువతకు మంచి అవకాశాలున్నాయి. గ్రామీణ యువత వ్యవసాయాన్ని కేవలం సాంప్రదాయ వృత్తిగా కాకుండా ఒక వ్యాపార అవకాశంగా చూడాల్సిన అవసరం ఉంది. వ్యాపార దృక్పథం అంటే కేవలం లాభం గురించి ఆలోచించడం మాత్రమే కాదు, అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించడం, ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, నాణ్యతను పెంచడం, వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవటం, మార్కెట్కు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందించడం. ఉదాహరణకు ఒక రైతు పండించిన పంటను ముడి రూపంలో విక్రయించడం ద్వారా సాధారణ ఆదాయం పొందవచ్చు. అదే ఉత్పత్తిని శుభ్రపరచి ప్రాసెసింగ్ చేసి ఆకర్షణీయమైన ప్యాకింగ్తో మార్కెట్ చేస్తే అధిక విలువను పొందవచ్చు. ఈ విధానమే విలువ ఆధారిత వ్యవసాయం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ విధానానికి ప్రాధాన్యత పెరుగుతోంది. యువతకు వ్యవసాయ రంగంలో ఉన్న మరో ముఖ్యమైన అవకాశం సమగ్ర వ్యవసాయ విధానం.

ఎంఎం శ్రీలేఖ స్వరకల్పనలో హరిహర్ హరిచరణ్ చిన్మయి ఆల్పించిన గీతం విన్నారు. చిత్రం తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఈ చిత్రం నుంచి.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట ఘంటాడి కృష్ణ స్వరకల్పనలో టిప్పు స్వర్ణలత ఆలపించిన గీతం విన్నారు. ప్రేమలో పావని కళ్యాణ్ ఈ చిత్రం నుంచి. మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇదే ప్రసారంలో రాత్రి 9:30 మరికొన్ని తెలుగు సినిమా పాటలు వింటారు.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్, డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు. వినండి ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. ప్రపద్యేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంప్య కంపయ ఇక్షుసార స్రవంచేవ యన్మూర్త్యా శర్కరాయితం శ్రీవేంకటాద్రినిలయః కమలకాముకః పుమాన్ అభంగుర విభూతిః నస్తరంగయతు మంగళం. కలియుగ వైకుంఠం ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యధామమైనటువంటి తిరుమలలో
2: ఇందులో భాగంగా మూడవ రోజు సాయంకాలం స్వామివారు శ్రీరామచంద్రుని యొక్క అవతారంలో ఆయన ఆ శివధనుర్భంగాన్ని చేస్తూ సీతమ్మను వరించేటటువంటి దివ్య ఘట్టాన్ని మనకి ఆవిష్కరింపజేస్తూ స్వామివారు ఇప్పుడే దక్షిణ మాడా వీధి నుంచి
1: స్వామివారు పశ్చిమ మాడా వీధిలోకి ఇప్పుడే తిరిగారు. స్వామివారి యొక్క దివ్యమంగళ వైభవాన్ని, దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. స్వామి ఆనాడు తాను బ్రహ్మ చేత ఇవ్వబడినటువంటి ఆ వరగర్వంతో అహంకరించినటువంటి రావణాసురుడిని సంహరించడం కోసం తాను ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజమని శ్రీరామచంద్రుడుగా తాను అవతరిస్తానని, ఆ దశరథుడు చేసినటువంటి ఆ పుత్రకామేష్ఠి యాగంలో తాను ఒకడు కుమారుడుగా ఉంటే చాలు అనుకుంటే నలుగురుగా వచ్చి అవతరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అవతారాలలో పరిపూర్ణమైనటువంటి అవతారమైనటువంటి శ్రీరామావతారం. అదిగో ఆ వాహనంలో మనం దర్శించుకోవచ్చు. శ్రీమన్నారాయణుడు శ్రీరాముడుగా అవతరించి సీతమ్మను వివాహం చేసుకునేటటువంటి సందర్భంలో ఆ శివధనుర్భంగం అనేటటువంటి ఆ దివ్య లీలను, దివ్య చేష్టితాన్ని మనకి చక్కగా తెలియజేస్తున్నట్లుగా ఈనాడు ముత్యపు పందిరి వాహనంలో స్వామివారు ఊరేగుతున్నారు. ముత్యాలతో అలంకరింపబడినటువంటి ఆ దివ్య వాహనంలో అందమైనటువంటి దివ్యాలంకారములతో నానా విధమైనటువంటి పరిమళ పుష్పముల యొక్క మాలలతో, అదేవిధంగా సీతమ్మవారు స్వామివారి మెడలో సమర్పించేటట్లుగా ఉన్నటువంటి వరమాలతో సహా స్వామి యొక్క ఆ పుష్ప దివ్యమైనటువంటి ఆ ముత్యపు పందిరి వాహనం మనకి దర్శనమిస్తోంది. శ్రీరామచంద్రుడిగా తాను అవతరించి రావణ సంహారాన్ని చేసి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, లోక సంరక్షణ అనేటటువంటి ఒక నెపంతో అవతరించినటువంటి అవతారం రామావతారం. ఈ రామావతారం మనకి పూర్వాచార్యులందరూ కూడా ఒక గొప్పదైనటువంటి దీర్ఘ శరణాగతి అని చెప్తారు. అంటే ఆశ్రయించటం, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షో జనార్దన అన్నట్టుగా శ్రీరామచంద్రుడిగా తాను మనిషిగా అవతరించి, శ్రీరామచంద్రుడిగా అవతరించి తాను తన యొక్క అతిమానుష చేష్టితలను చూపుతున్నట్లుగానే చూపిస్తూ ఆ రావణ సంహారాన్ని చేసినటువంటి దివ్య అవతార వైభవం ఈనాడు మనకి తిరుమల తిరుమాడా వీధులలో శ్రీరామచంద్రుడిగా ఒక పాదాన్ని ముందుకు వంచి మరొక పాదాన్ని వెనకకు ఉంచి ఆ శివధనుర్భంగం చేసేటటువంటి ఘట్టాన్ని మనకి చక్కగా ఆ ముత్యపు పందిరి వాహనంలో చక్కగా మనకి దర్శింపజేస్తున్నారు. స్వామివారి యొక్క వైభవం అద్భుతంగా మూడు రోజులుగా మనం అనుభవిస్తున్నాం వివిధమైనటువంటి వాహనాలలో. ఆ వాహనాలలో ఈనాడు ముత్యపు పందిరి వాహనం అంటారు. ముత్యం అంటే గనక అద్భుతమైనటువంటి శుద్ధ స్వరూపానికి, స్వచ్ఛతకు, నిర్మలమైనటువంటి స్వరూపానికి నిదర్శనం ఆ ముత్యం. అటువంటి అనంత కోటి ముత్యాలతో ఏర్పాటు చేయబడినటువంటి ఆ వాహనంలో శ్రీరామచంద్రుడిగా తాను శివధనుర్భంగాన్ని చేస్తూ మనకి దివ్య లీలను దర్శింపజేసేటటువంటి ఈ అవతారం ఈనాటి వాహనంలో మనం సేవించుకుంటున్నాం. సీతమ్మ వారు ఆ వరమాలను స్వామివారి యొక్క మెడలో అలంకరింపచేయటం కోసం తాను సిద్ధంగా ఉన్నటువంటి ఆ ఘట్టాన్ని మనం ముచ్చప్ప మంత్రి వాహనంలో సేవించుకోవచ్చు. అంతేకాదు మనకి తెలియజేస్తాడు వాల్మీకి, సీతమ్మ చెప్తోందిట అగస్త్య మహర్షి యొక్క భార్యకి, ఆమె అడిగింది ఏమమ్మా నీకు ఎప్పుడు వివాహమైంది అని అడిగితే ఆమె చెప్తోందిట తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన సంపదాం రాఘవో అర్హతి వైదేహీం తంచేయ మసితే క్షణం అంటాడు వాల్మీకి మహర్షి. ఇద్దరు సమానమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళుట, సమానమైనటువంటి సౌందర్యాన్ని కలిగిన వాళ్ళుట, తుల్యశీల వయ అంతేకాదుట సీతారామచంద్రుల యొక్క వయస్సు కూడా వివాహానికి తగినటువంటి వయస్సు అని చెప్తారు మనకి. అక్కడ చెప్తుంది సీతమ్మ అహల్యతో చెప్తోంది, ఏమని చెప్తోంది, తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారంగా తాను వివాహానికి అంగీకరించినట్లుగా ఆయన అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయదా అని సీతమ్మ ఎలాగైతే సూర్యుడు సూర్యుని యొక్క కాంతి విడవకుండా ఎప్పుడు ఉంటాయో అదేవిధంగా నేను శ్రీరామచంద్రుని విడవకుండా ఉంటాను అని చెప్తుందట. అంతేకాదు తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన సంపదాం, అభిజన గండగని లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిది చక్కనైనటువంటి జోడీ అని చెప్పేటటువంటి అందమైనటువంటి ఆ జంటట సీరా సీతారామచంద్రుల యొక్క జంట. అందుకని పతి సంయోగ సులభం వయ దృష్వాచ మేపిత అంటే భర్తతో కలిసి ఉండగలిగే యోగ్యమైన సమయాన్ని చూసి మా నాన్నగారు నాకు వివాహం చేశారు అని చెప్తుంటారు సీతమ్మ. అటువంటి సీతమ్మ వారు శ్రీరామచంద్రునిలో వరమాల వేయటం కోసం సిద్ధంగా ఉన్నటువంటి ఈనాటి ఈ ముచ్చప్ప పందిరి వాహనం యొక్క వైభవాన్ని మనకింకా అనేక విషయాన్ని తెలియజేశారు నందన స్వామి వారు. అందుకోండి
3: అయ్యా రంగాచార్యులు గారు ధన్యవాదాలు. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి దృశ్యావళిని తిరుమల క్షేత్రంలో చూస్తూ ఉన్నాం. ముత్యపు పందిరి వాహనం అంటే సాధారణంగా మలయప్ప స్వామి కృష్ణరూపంలోనే దర్శనం చేయడం ఆనవాయితీ, కానీ ఈనాడు కథ మారిపోయింది. కథ కాస్త ద్వాపరం నుండి త్రేతాయుగానికి మారిపోయింది. ఎందుకు మారిపోయింది అన్నారు, పక్కన దేవేర్లున్నారు కదా, వారు ఈ వాహన సేవల సందర్భంలో స్వామివారితో ముచ్చటిస్తూ అయ్యా మేము ఈ కలియుగంలో నీ లీలావైభవాన్ని రోజూ దగ్గరుండి చూస్తున్నాం, కానీ మిగతా అవతారాలలో ఉన్న వైభవాలను మాకు చూపెట్టవా, ఇంతకు ముందైతే కృష్ణస్వామిని బాల్యలీలలు నువ్వు చేశావు, మేము వివాహం తర్వాత నీ దగ్గరికి వచ్చిన వాళ్ళము కాబట్టి నీ బాల్యలీలలను మేము చూడలేకపోయాము అన్నప్పుడు ఒక బకసంహారమో ఇంకొకటో చూపెడుతూ ఉండేవాడు. కానీ ఈనాడు అలా కాదు, స్వామివారు నేరుగా త్రేతాయుగంలో అడుగుపెట్టినట్టున్నారు. రామస్వామిని తలపింపజేస్తూ శివధనుర్భంగ ఘట్టాన్ని చక్కగా మన ముందర ఉంచుతూ ఉన్నారు. ఆ రామాయణంలో ఆ రామచంద్రమూర్తి యొక్క వైభవం ఆ ధనుస్సుతో ముడిపడి ఉంది. ఎందుకంటే రామావతారంలో ఆ రామచంద్రమూర్తి విరిచినా విల్లే పట్టుకున్నా విల్లే, కాబట్టి కృష్ణావతారంలో భగవంతుడు ఏ ఆయుధాలు లేకుండానే బాల్యావస్థలో అనేక రాక్షసులను మట్టుబెట్టాడు. రామాయణంలో ఆ భగవంతుడు కోదండాన్ని ధరించి సమస్త ధర్మ సంరక్షణకు దీక్షితుడయ్యాడు. ఆ విధంగా దేవతలను అనుగ్రహించడానికే భగవంతుడు ఆయుధాలను పడతారు అని అంటారు. ఎందుకంటే భగవంతుడికి ఆయుధాలతో పని లేదు సుమా, అందుకనే కదా కృష్ణావతారంలో కాళీయ మర్దనం చేసేటప్పుడు ఆయన చేతిలో ఏం ఆయుధం ఉందని, పూతనను సంహరించేటప్పుడు ఆయన చేతిలో ఏం ఆయుధం ఉందని, అదేవిధంగా గోవర్ధనగిరిని ఎత్తడానికి ఆయన ఏ పరికరాన్ని వాడాడని, అదేవిధంగా బకాసురుని చీల్చడానికి రెండు చేతులతోనే కదా చీల్చి విరసి విరిచాడు, ముక్కలు ముక్కలు చేశాడు. ఆ విధంగా భగవంతుడికి ఆయుధంతో పని లేదు.

0: ఆయుధం అనేది ఆయుధాలలో వివిధ దేవతలు అవాహితులై ఉంటారు. ఉదాహరణకి సుదర్శన చక్రం అనుకోండి, సుదర్శనుడు మహాభక్తుడు, స్వామివారి కైంకర్యపరుడు. ఆయన్ని అనుగ్రహించడానికి సుదర్శన చక్రాన్ని భగవంతుడు ధరిస్తాడు. అదేవిధంగా శంఖాన్ని ధరిస్తాడు. ఇవన్నీ కూడా భక్తులను అనుగ్రహించడానికే కానీ సర్వసమర్థుడైన సంకల్ప మాత్రము చేత సమస్త బ్రహ్మాండాన్ని సృష్టించి పాలించి వాటిని సంహరించగలిగిన ఉపసంహరించగలిగినటువంటి ఆ స్వామికి ఆయుధాలతో పనేమిటి? ఒక్క సంకల్పము చేతనే సమస్త సృష్టిని కూడా నడపగలిగిన వాడు, వేల కోట్ల బ్రహ్మాండాలను ఆడించే ఆ బ్రహ్మాండ నాయకుడు తిరుమల క్షేత్రంలో ఈనాడు నవరాత్రి బ్రహ్మోత్సవంలో మూడవ రాజు ముచ్చటగా త్రిపుండ్రాలను ధరించి ఆ స్వామివారు మూడు విగ్రహాల రూపంలో దర్శనమిస్తూ ఉన్నారు. మధ్యలో స్వామివారు, ఒకవైపు శ్రీదేవి అమ్మవారు, ఇంకోవైపు భూదేవి అమ్మవారు. ఈనాటి విశేషం చూడండి, అమ్మవారేమో శ్రీదేవి అమ్మవారేమో సీతమ్మవారిగా అభినయం చేస్తోంది, ఇంకొక వైపు భూదేవి అమ్మవారేమో లక్ష్మణుడిలాగా అభినయం చేస్తోంది. ఆహా, ఏమి అభినయం, ఏమి అభినయం! ఆ స్వామివారి యొక్క దివ్య రూపాన్ని చూసి భక్తులందరూ కూడా పరవశులవుతున్నటువంటి ఈ శుభవేళ తిరుమల క్షేత్రంలో ఆ భగవంతుడు సర్వ విధాల భక్తులను కటాక్షిస్తూ ఉన్నాడు. ముత్యాల పందిరి సమస్త నక్షత్రాలన్నిటినీ కూడా చక్కగా అమర్చి మంటపంలో కూర్చి ఆ మంటపాన్ని తయారు చేశారా అన్నట్టుగా ఉన్నది. అంతటి కాంతి, అంతటి శోభ, అంతటి వైభవం, అంతటి వైచిత్ర్యం ఇవన్నీ కూడా ఈ ముత్యాల పందిరి వాహనంలో మనకు కనపడుతోంది. పందిరి అంటేనే చలవ కోసం చేసేది. ముత్యాలు అనేవి కూడా మన మనస్సుకు శాంతినిచ్చేటువంటి స్వభావం కలిగిన ముత్యములు అన్నారు. నవరత్నాలలో వాటిని పరిగణింపజేశారు. అంటే ఇవి చంద్రుడికి సంబంధించింది. చంద్రుడికి సంబంధించిన, చంద్రగ్రహానికి సంబంధించిన సమస్త దోషాలను పోగొట్టేది అని కూడా పెద్దలు అన్నారు. కాబట్టి ఈనాడు తిరుమల క్షేత్రంలో ఆ శ్రీ వెంకటచంద్రుడు రథ వీధుల్లో మాడవీధుల్లో చకచక నడుస్తూ ఉంటే భక్తులందరూ కూడా గోవింద గోవింద అని నామాలను పఠిస్తూ ఉంటే, వేద పండితులు చతుర్వేదాలను అన్నిటిని కూడా వల్లిస్తూ ఉంటే, జియర్ స్వామి బృందాల వారు ద్వాదశ ఆళ్వార్లు రచించినటువంటి పాశురాలను మనకు అందచేస్తూ ఉంటే, భక్త బృందాలన్నీ కూడా పారవశంతో ఆ స్వామివారిని స్తుతిస్తూ ఉంటే, ఇది చూడడానికి ఒక అద్భుతం, వినడానికి ఇంకొక అద్భుతం, తలుచుకుంటే రోమాంచనం, మిగతా విషయాలను రంగాచార్యులు గారు మనకు అందజేస్తారు.
1: స్వామివారి యొక్క వాహన సేవలో ఈనాడు ఆళ్వార్ల యొక్క పాశురాలలో నాలుగవ ప్రబంధమైనటువంటి పెరుమాళ్ తిరుమజి అంటారు. ఆ పెరుమాళ్ తిరుమజి అనేటటువంటి దాంట్లో పెరుమాళ్ శబ్దానికి శ్రీరాముడు అని అర్థం. శ్రీరాముడి యొక్క సోదరుడు లక్ష్మణుడు. స్వామివారికి పక్కన మనకి వాహనంలో లక్ష్మణుడు దర్శనమిస్తున్నాడు. ఎలా? రెండు చేతులు కట్టుకుని ఉన్నాడు లక్ష్మణుడు. మనకి స్వామివారి యొక్క వాహనం ముత్యపు పందిరి, ముత్యాలతో ఏర్పాటు చేయబడినటువంటి వాహనం. ముత్యము శుద్ధత్వానికి, పరిమళానికి, నిర్మలత్వానికి, పరిశుద్ధత్వానికి నిదర్శనం. అట్లాగే లక్ష్మణుడు కూడా శ్రీరామచంద్రుడికి శుద్ధమైనటువంటి, నిత్యమైనటువంటి ఒక గొప్పదైనటువంటి సేవకుట. అందుకనే చెప్తాడు లక్ష్మణుడు శ్రీరామచంద్రుడితో, ఏమని లంక తాను శ్రీరామచంద్రుడితో అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు, అన్నగారండి నేను మీకు సర్వకాల సర్వావస్థలలో సేవ చేసుకుంటాను, అహం సర్వ కరిష్యామి, జాగ్రత్త స్వపత శక్తి అని అన్నాడు. అంతేకాదు మృద్నంతి కుశకంటకాన్, మీరు ముందు వెళ్ళేటప్పుడు, అమ్మవారు మీరు వెళ్ళేటప్పుడు మీకు ముందు ముళ్ళు గుచ్చుకోకుండా నేను జాగ్రత్త, కుశములు కంటకములు అంటారు. కంటకములు అంటే ముళ్ళు, కుశలంటే కనుక దర్బలు రాళ్ళు మొదలైనటువంటివి. ఆ వాటన్నిటిని కూడా తొలగించి మీ మార్గంలో నేను చక్కగా నడిచేలాగా నేను మీకు సహాయం చేస్తాను అంటారు. అంతేకాదు వాల్మీకి ఒక వార్షం చెప్ప ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. అగ్రత ప్రయౌ రామ మధ్యే సీత సుమధ్యమ, లక్ష్మణ పృష్ఠతో లక్ష్మణ అనుజగామహ, పృష్ఠతో ధనుష్పాణి లక్ష్మణ అనుజగామ హ అన్నాడు వాల్మీకి. హ అనే శబ్దానికి ఆశ్చర్యం అర్థం. అంటే వాల్మీకికే తెలియలేదుట వాళ్ళ యొక్క ఆ నడక సౌందర్యం. అంటే ముందు అగ్రత ప్రయయో రామః, ముందు రాముడు వెళ్తున్నాడు, మధ్యలో సీతమ్మ ఉన్నది, వెనకాల లక్ష్మణుడు ఉన్నాడు. ఇందులో గొప్పతనం ఏమిటింది అనుకుంటున్నారట? కాదుట, వాల్మీకి కూడా తెలియని గొప్పదాన్ని ఏమని మనకు పూర్వాచార్యులు చెప్తున్నట. ఆ ముందు శ్రీరామచంద్రుడు అకార వాచ్యుట, మధ్యలో సీతమ్మ ఉకార వాచ్యురాలు, వెనుక ఉన్నటువంటి లక్ష్మణుడు మకార వాచుడు. ఆ ఊ మా కలిపితే ఓం ఓంకారం అంటున్నారు. కాబట్టి ఒక ఓంకారం నడుచుకుంటూ వెళ్తోందా అన్నట్లుగా చూశాడట వాల్మీకి. అంటే ప్రణవం, ప్రణవస్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క రూపాన్ని, అదే రూపాన్ని వాల్మీకి దర్శించినట్లుగా ఈనాడు మనం వాహనంలో స్వామివారిని సేవించుకోవచ్చు అంటారు పెద్దలు. అంటే అకార ఉకార మకారములు కలిసే ఆ ప్లస్ ఓ ఈజ్ఈక్వల్ టు ఓ మకార ఓం. అంటే ప్రణవం ఓం అనేటటువంటి భగవంతుని యొక్క స్వరూపం. భగవద్గీతలో కూడా ఓం తత్సదితి బ్రహ్మణః త్రివిధ స్మృతః, ఓంకారం అంటే సాక్షాత్తు పరబ్రహ్మం అని చెప్పాడు, ఆయనే తెలియజేశాడు. అటువంటి ఓంకార స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడు, ఆయన సర్వరక్షకుడు. మధ్యలో సీతమ్మ ఉంటుందన్నమాట, ఆమె మధ్యవర్తిగా ఉండి ఇటు వెనకాల ఉన్నటువంటి భక్తులను ఆయన వైపు చూసేలాగా చేస్తుందిట. ఆయన వైపు చూసి భక్తులను కాపాడు స్వామి అని ఆయనకి చెప్తుందిట. అటు పక్కన స్వామితో ఆమె వాల్లభ్యాన్ని తెలియజేస్తుంది తన యొక్క. ఇటు లక్ష్మణుడు అనేటువంటి వాడు పుత్రుడు, మనందరం కూడా ఆయనకు పుత్రతుల్యులం, సంతానం మనందరం కూడా, మనందరికీ ఆయనను ఆశ్రయించరా అని మనకి తల్లిగా తెలియజేస్తుంది. వీళ్ళని కాపాడరా అని ఆయనకి, భర్తకి, ఆమె తన భార్యగా తెలియజేస్తున్నట. వాత్సల్య వాల్లభ్యములు కలిగినటువంటి సీతమ్మ వారిని ఈనాడు మనం, అదిగో ఆ ముత్యాల పందిరి వాహనంలో చక్కగా మాల ధరించి చేతిలో మాల ఉంచుకుని ఆయనను ఆశ్రయించడానికి, ఆయనకు వరమాలను వేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ దర్శనాన్ని మనం, ఆ వైభవాన్ని మనం సేవించుకోవచ్చు. అందుకోండి నందన్ గారు.
0: అయ్యా చక్కటి తాత్పర్యాన్ని శ్రోతలకు అందజేశారు. తిరుమల క్షేత్రంలో ఆ స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని ఈ సందర్భంలో మీరు ఊహించుకోవచ్చు. తిరుమల క్షేత్రంలో అనేక భక్త సముదాయాలు ఆ స్వామివారి ముందర వెళుతూ ఉన్నాయి. ఒక విశేషం చూడండి, ఎప్పుడైనా సరే ఒక ఊరేగింపు జరిగినప్పుడు నాయకుడు ముందు ఉంటాడు, అనుసరించే వాళ్ళందరూ కూడా వెనక ఉంటారు. కానీ తిరుమలలో దానికి విరుద్ధంగా ఉంటుంది. అనుసరించే భక్తులేమో అందరూ కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, స్వామివారికి వారేమో అందరికన్నా వెనకాల వస్తూ ఉంటారు. చిట్ట చివర ఉండేది ఎవరయ్యా అంటే స్వామివారు. ఎందుకు ఇలా అన్నారు? అయ్యా దీనికి ఒక కారణం ఉంది. మనం తిరుమల క్షేత్రంలో కానీ ఏ గుడిలో కానీ గోపురాల్లో కానీ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మూలవర్లను చూసేటప్పుడు మనం ఆ స్వామివారికి మన మొహాన్ని చూపెడతాం, నమస్కరిస్తాం, తిరిగి వచ్చేస్తాం. కానీ ఆ భగవంతుడి యొక్క దర్శనం మాత్రము చేత మనకు అనుగ్రహం కలుగుతుంది అనేది నిజమే. కానీ ఇక్కడ అలా కాదట. ఎందుకంటే మనం ఎవరికైనా మన మొహమే చూపెడతాము కానీ వీపును చూపెట్టము. కానీ పెద్దలు ఒక రహస్యాన్ని చెప్పారు, మనం ఎప్పుడూ కూడా పుణ్యాన్ని ముందర ఉంచుకుంటాము, పాపాన్నన్నిటిని కూడా మూట కట్టుకొని వెనక అలా వీపు మీద పెట్టుకుంటాం. మరి ఆ పాపాలు పోయేది ఎలా అంటే స్వామి అందుకనే ఈ ఉపాయం చేశాడు. వాహన సేవలలో మీరందరూ ముందుండండి, ముందుండండి, ముందుండండి, నేను వెనకాల మిమ్మల్ని చూస్తాను. ఆ విధంగా మీ పాపాలన్నిటినీ కూడా, ఎన్నెన్నో జన్మల నుండి సంచితమైన ఆ సంచిత పాపాల, ఆ సంచితమైన పాపాల సంచిని పటాపంచలు చేస్తాను అని తిరుమల క్షేత్రంలో స్వామివారు వెనకుండి నడుస్తూ ఉంటారు, భక్తులందరూ ముందరికి వెళ్తూ ఉంటారు. అంతేకాదు, దేవేరులు మరి ఏం చేస్తూ ఉంటారన్నారు? దేవేరుల స్వామి వాళ్ళు ఎన్ని బ్రహ్మోత్సవాలు చూసిన వారు. అసలు స్వామివారు తిరుమల క్షేత్రంలో నెలకొన్నప్పటి నుండి, మొట్టమొదట బ్రహ్మగారు బ్రహ్మోత్సవాలను నడిపినప్పటి నుండి, అప్పటి నుండి ఇప్పటిదాకా వేల వేల సంవత్సరాలుగా దేవేర్లు కూడా ఈ ఉత్సవాలను చూస్తూనే ఉన్నారు. ఏమండి ఈ సంవత్సరం కర్ణాటక వాళ్ళు రాలేదేమిటి? అదిగో అండి రాజస్థానం వాళ్ళు ఇదే సంవత్సరం వచ్చారా? అదిగో మణిపూర్ వాళ్ళు ఇప్పుడే డోలు వాయిస్తున్నారా? ఇలా ఒక్కొక్క భక్త బృందానికి సంబంధించినటువంటి ముచ్చటలన్నిటినీ కూడా పక్క పక్కన ఉండే స్వామివారికి అందజేస్తూ వారు మాట్లాడుకుంటూ అలా ముందుకు వెళుతూ ఉంటారు. మనమంటారా, మన అనేక రకాలైన వ్యాపారాల్లో మునిగి ఉంటాం, వాళ్లను పలకరించడం, వీళ్లను పలకరించడం, సెల్ఫీ తీయడం, ఫోటోలు తీయడం, వీటితోనే మన బతుకు అయిపోతూ ఉంటుంది. కానీ దేవేర్లు మాత్రం వచ్చిన భక్తులు ఎవరు, రాని భక్తులు ఎవరు, అప్పుడొచ్చిన వాళ్ళెవరు, ఇప్పుడొచ్చిన వాళ్ళెవరు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా గుర్తు తెచ్చుకొని వాళ్ళందరినీ కూడా అనుగ్రహించే మహత్తరమైనటువంటి కార్యాన్ని సాధిస్తూ ఉంటారు. తిరుమల క్షేత్రంలో ఆ స్వామివారి యొక్క అలంకారం కూడా అద్భుతమైనది. ఈ స్వామివారి యొక్క అలంకారాన్ని

0: ఎవరు చేస్తారు అన్నారు. స్వామివారి యొక్క అలంకారాన్ని చేయడానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రాన్ని ఆగమశాస్త్రం అర్చకులకు ఇచ్చింది. అర్చకులు ఈనాడు స్వామివారిని నేను ఇలా చూడాలనుకుంటారు, ఈ విధంగా స్వామివారిని భక్తులకు చూసే విధంగా ఒక గొప్పదైనటువంటి అవసరాన్ని కల్పించాలి అనుకుంటారు, ఆ సంకల్పాన్ని బట్టి వారు చక్కగా స్వామివారిని అత్యద్భుతంగా అలంకరించి మన ముందర ఉంచుతారు. స్వామివారు బాలుడిలాగా బాలోపచారం అన్నారు. స్వామివారు ఏమి అనరు, ఏ దేనిని నిషేధించరు. ఎలా బాలకృష్ణుడు యశోదమ్మ వారి దగ్గర అనేక సేవలను చేయించుకున్నాడు, ఒంటికి నూనె పట్టించుకున్నాడు, ఏ విధంగా స్నానాలు వేడి నీళ్లతో చేయించుకున్నాడో ఆ విధంగానట. కాబట్టి స్వామివారు భక్తులకు అర్చకులకు అటువంటి అవకాశాన్ని ఇస్తారు, దాన్ని బట్టి వారు అలంకారాలు చేస్తారు. ఆ విధంగా ఈనాడు మలయప్ప స్వామివారు తిరుమల క్షేత్రంలో చక్కగా పందిరి కింద చల్లగా ముందుకు వెళుతూ ఉండగా వాతావరణం కూడా అంతే చల్లగా ఉంది, వర్షం లేదు కానీ చల్లతనం మాత్రం అందరినీ స్పృశిస్తోంది. కాబట్టి ఇంతటి చక్కటి చల్లటి వేళ ఆ స్వామివారి యొక్క వైభవాన్ని మన రంగరామానుజాచార్యుల వారు మనకు అందజేస్తారు.
1: స్వామి యొక్క ముత్యాల పందిరి వాహనంలో స్వామి యొక్క దివ్య అలంకారాన్ని చూడటానికి మనకి రెండు కళ్ళు సరిపోవు, దానిని మనం చక్కగా స్మరించుకోవచ్చు. మనకి పూర్వాచార్యులలో ఒక మహానుభావులు ఉన్నారు, వారి పేరు యామనాచార్యులని. వారు ఆ వైకుంఠంలో స్వామి ఎలా ఉంటాడో మనకి వర్ణించి చెప్పారు. ఎలా వర్ణించారు అంటే, ప్రబుగ్ధ ముగ్ధాంబుజ చారులోచనం సువిభ్రమ భ్రూతలముజ్వలాధరం సుచిస్మితం కోమలగండమున్నసం లలాట పర్యంత విలంబితాలకం అని మొదలుపెట్టి 9 శ్లోకాలలో ఆ వైకుంఠంలో స్వామి ఏరా ఉంటాడో మనకి ఇక్కడ వర్ణించి చెప్పారు. అదిగో అదే రూపం మనకి ఈనాడు వాహనంలో కూడా కనబడుతోంది. ప్రబుగ్ధ ముగ్ధాంబుజ చారులోచనం, అందమైనటువంటి నేత్ర సౌందర్యం. ఎలాంటిదట స్వామి నేత్ర సౌందర్యం? భగవత్ రామానుజుల వారు చెప్తారు మనకి, గంభీరాంభ సమద్భూత సమృష్ట నాళ రవికర వికసిత పుండరీక దళామళాయతేక్షణ. అంటే ఏంటి, అప్పుడే నీటిలో వికసించేటటువంటి పద్మానికి సూర్యుని యొక్క కిరణాలు లేత కిరణాలు తగలంగానే అది వికసించేటప్పుడు ఉండే ఆ అందం ఎలా ఉంటుందో ఆ అందానికి 1000 రెట్లు అందంట స్వామి నేత్రాలని చెప్తారు. అంతేకాదు సుచస్మిత ఆధరం, ఆయన యొక్క అధర సౌందర్యం అంట. ఆ అధర సౌందర్యానికి విశ్వామిత్రుడు కూడా లొంగిపోయాడట. విశ్వామిత్రుడు అంటే సర్వసంగ పరిత్యాగి బ్రహ్మర్షి. ఆయన కూడా ఆయన ఏం చేస్తున్నాడు, శ్రీరాముడిని నిద్ర లేపాలని వెళ్ళి చూస్తూ ఆయన అధర సౌందర్యాన్ని చూస్తూ మోహించి వండిపోయాడట. ఏమంటున్నాడు, కౌసల్యా సుప్రజారామ అని చెప్పబోయి ఆగిపోయాడట చాలాసేపు. ఆయన యొక్క అధర సౌందర్యానికి మాధుర్యానికి ఆయన అధర సౌందర్య వైభవాన్ని సేవించుకున్నట. అంతేగాడు కోమలగండమున్నసం, అందమైనటువంటి చెక్కిళ్ళు కలిగిన వాడుట. అంతేకాదు ఆదిరాజ్య సూచకం, అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వ సూచకమైనటువంటి ఆయన యొక్క కిరీటం, అదిగో సేవించుకుందాం అటువంటి దివ్యమంగళ విగ్రహం యొక్క కిరీటం. అట్లా వర్ణించుకుంటూ ఆ వైకుంఠంలో ఉండే స్వామి రూపాన్ని మనకి ఇక్కడ ముత్యప్ప పందిరి వాహనంలో మనం చక్కగా సేవించుకోవచ్చు ఈనాటి ఈ ఉత్సవాలలో అని మనం స్మరించుకోవచ్చు. అంతేకాదుట ముత్యాలు కనబడుతున్నాయట. ఆ ముత్యాలు ఎలాంటి ముత్యాలు అంటే, చెప్పుకున్నా మనం నిర్మలత్వానికి సేవ, నిజమైనటువంటి సేవాధర్మానికి నిదర్శనం లక్ష్మణుట. సేవ అంటే ఏమిటి, ఏ రకమైన ప్రతిఫలాన్ని ఆశించకూడదు, నేను చేశాను అని అనుకోకూడదు, నాది కాబట్టి చేశాను అనుకోకూడదు. ఈ 3 లక్షణాలు ఉంటే దాన్ని సేవ అంటారు, లేకపోతే అది వ్యాపారం. కాబట్టి వ్యాపారంలో ఏముంటుంది, నేను నీకు ఒకటి ఇచ్చాను నువ్వు నాకు ఒకటి ఇస్తావు, కానీ ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా సేవ చేసినటువంటి వాడే లక్ష్మణుడు. అందుకనే శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు సుగ్రీవుడితో ఏమని, లక్ష్మణో లక్ష్మి సంపన్న. నిజమైనటువంటి సంపద ఏంటో తెలుసా, మనకి అష్టవిధ ఐశ్వర్యాలు ఉన్నాయి, ధన కనక వస్తు వాహన పుత్ర దార గృహక్షేత్రములు. దార అంటే భార్య. కాబట్టి ఇవన్నీ అష్టైశ్వర్యాలు అయితే ఈ అష్టైశ్వర్యాలకి కూడా ప్రధానమైనటువంటి ఆభరణం ఏమిటి అంటే కనుక సేవాభావన. అదిగో అటువంటి సేవాభావనని లక్ష్మణుడు పక్కనే నుంచుని శ్రీరామచంద్రుడి దగ్గర ఉండి ఆయనకి సేవిస్తున్నట్టు. అందుకనే అతనిని ఆళ్వార్లు ఏమని పిలుస్తారు తెలుసా, తీతిల్ అడియార్. తీతిల్ అడియార్, అడియార్ అంటే సేవకుడు. తీతిల్ వెతికి చూసినా దొరకనటువంటి దోషం లేని

0: అటువంటి గొప్ప సేవకుడుట రాముడు అడవిలో తాను వెళ్తున్నప్పుడు వనవాసంలో తాను కూర్చుంటే తను రాముడు పాదాల దగ్గర కూర్చుంటాట, రాముడు కింద కూర్చుంటే తాను నుంచుంటాడట, రాముడు పడుకుంటే తాను పాదాల దగ్గర కూర్చునుంటాట. రాత్రల్లా మేలుకునిండేవాట రాముడు, పడుకునేవాడే కాదుట, రాత్రల్లా మేలుకునిండేవాట లక్ష్మణుడు. రాముడు పడుకుంటే అతనికి సేవ చేస్తూ వింజామర సేవ చేస్తూ ఉండేవాడట. అంతటి లక్షణం కలిగినటువంటి ఆ లక్ష్మణ స్వామిని మనం పక్కన సేవిస్తున్నాం. ఈ పక్కన ఉన్నటువంటిది అమ్మవారు, మా సీతమ్మ వారు. ఆ సీతమ్మ లక్ష్మణే, ఆమె ఈ రామావతారంలో సాక్షాత్ మహాలక్ష్మియే, లక్ష్మీదే సీతమ్మగా అవతరించింది అంటారు. కాబట్టి హనుమంతుడు లక్ష్మి, ఆమె సీతమ్మ అని గుర్తుపట్టడానికి తాను ఎలా తనని తాను గుర్తు ఆమెకి తెలియజేయాలి అని చెప్తే, నిజమైనటువంటి వివాహిత అయినటువంటి స్త్రీ తన మామగారి యొక్క గొప్పగాని చెప్పాలట ముందుగా. మీరెవరండి అంటే నేను ఫలానా వారి భార్యని అని చెప్పకూడదు, ఫలానా వారి నేను కోడలిని అని చెప్పాలట, మామగారిని చెప్పాలట. అట్లాగే లక్ష్మణ హనుమంతుడు కూడా, హనుమంతుడితో కూడా సీతమ్మ ఏం చెప్తుంది, స్నుషా దశరథస్యాహం, దశరథుని యొక్క కోడలిని అని చెప్పిందట ముందు. కాబట్టి ఆమె ఆ రకమైనటువంటి పాతివ్రత్య లక్షణాలు కలిగినటువంటి సీతమ్మ వారు పక్కన నుంచుని మాల ధరించి ఉందిట. ఆ వైకుంఠంలో అదే అమ్మవారు మూడు రూపాలలో ఉంటుందిట, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. ఒక రూపంలో భోగరసం, ఒక రూపంలో లీలారసం, ఒక రూపంలో జ్ఞానరసం అని మూడు స్వరూపాలతో అమ్మవారు ఏం చేస్తుందిట. అటువంటి అమ్మవారు ఈనాడు సీతమ్మవారు వాహనంలో ముత్యాల పందిరిలో మనకు దివ్య దర్శనిస్తున్నారు. అయ్యా నందన్ గారు అందుకోండి.
1: ఎంతో చక్కగా ఈనాటి స్వామివారి యొక్క అలంకార వైభవాన్ని ఆచార్యులు గారు మనకు అందజేశారు. ఆ స్వామివారి యొక్క సందేశం సమస్త కాలాలకు సమస్త దేశాలకు అందబడేది. ఆ స్వామివారి యొక్క ఈనాటి ముత్యపు పందిరి వాహన వైభవాన్ని తెలుసుకోవడంతో పాటు ఆ వాహన సేవా వైభవాన్ని దర్శించడం వలన, లేదా ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వాహన వైభవాన్ని వినడం వలన కలిగే అవకాశం ఏంటి అనేది కూడా మనం ఆలోచిస్తే, ఈనాడు ఆ ముత్యపు అనేది చంద్రుడికి సంబంధించినటువంటి ఒక దివ్యమైనటువంటి మణి. కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన లేదా చంద్రదశకు సంబంధించిన దోషాలు ఉన్నట్లయితే భక్తులకు తొలగిపోతాయి. చంద్రుడి వలన మనకు చక్కటి శాంతమైన ప్రశాంతమైన మనస్సు ఏర్పడుతుంది. చంద్రుడు మనస్సుకు అధిపతి కాబట్టి మనకు ఏ విధమైనటువంటి దుఃఖాలున్నా దూరం అయిపోతాయి. ఆ విధంగా ఈనాడు ముత్యపు పందిరి వాహనంలో విజృంభిస్తున్న శోభిస్తున్న ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం చక్కగా పొందుదాం. ఆ స్వామివారి యొక్క నేత్రంగా చంద్రుణ్ణి అభివర్ణించారు. ఒకవైపేమో సూర్యుడు ధగధగా మండేవాడు, ఇంకొక వైపేమో చంద్రుడు. అంటే ఆ భగవంతుడు పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలన్నిటినీ కూడా చక్కగా సమన్వయం పరచుకోగలడు. అందువలన ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహం సమస్త శ్రోతలకు కూడా అందుగాక. రేపు నాలుగవ రోజు స్వామివారు ఉదయాన్నే కల్పవృక్ష వాహనంలో మనకు సమస్త కోరికలను తీర్చబోతున్నారు. కాబట్టి మంగళంతో ఈనాటి వాహన సేవా వ్యాఖ్యానాన్ని ఉపసంహరిస్తున్నాం. వెంకటరమణ గోవింద గోవింద, శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం, శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్, డాక్టర్ పిటిజీ రంగరామానుజాచార్యులు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ బాలసుబ్రహ్మణ్యం, పి శైలజగారు, శ్రీ కె వాసుదేవ కుమార్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడలో శ్రీ కనకదుర్గమ్మ వారిని కొద్దిసేపటి క్రితం దర్శించుకున్నారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ఎన్ఎస్ఏపీ కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్ ఆసియాన్ దేశాలు శాంతియుత స్వేచ్ఛయుత ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో ఉమ్మడి ఆసక్తిని కలిగి ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 4వ టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కనకదుర్గమ్మ వారిని కొద్దిసేపటి క్రితం దర్శించుకున్నారు. అంతరాలయంలో పూజల అనంతరం అర్చకులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం ఇచ్చారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి హోంమంత్రి అనిత, స్థానిక ఎంపీ కేస్ నేని చిన్ని, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ స్వాగతం పలికారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి రాష్ట్రపతి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కమలేష్ పాస్వాన్, పెంబసాని చంద్రశేఖర్, పలువురు రాష్ట మంత్రులు రాష్టపతికి స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో రాష్టపతి ఆలయానికి చేరుకున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా రేపు నగరంలో జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ప్రారంభించనున్నారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం ఎన్ఎస్ఏపీ కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు 5 ఏళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. ఇందుకోసం 53,428 కోట్ల రూపాయలు కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు ఆ వివరాలను వెల్లడించారు. దివ్యాంగుల పింఛన్ పథకం కింద 79 సంవత్సరాల వయస్సు వరకు నెలకు 375 రూపాయలు, 80 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసున్న వారికి నెలకు 626 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆయన వెల్లడిస్తూ,
1: दूसरा बड़ा फैसला आज लिया गया है वंचितों को वरीयता, जो हमारे वीक सेक्शंस है सोसाइटी के, वल्नरेबल सेक्शंस है, उनके लिए सोशल सिक्योरिटी नेट का एक्सपेंशन, इसे 2031 तक बढ़ाया गया है और टोटल 53,428 करोड़ रुपीस का प्रावधान सोशल सिक्योरिटी नेट के एक्सपेंडेड फॉर्म में किया गया है.
0: అలాగే ఐడీబీఐ బ్యాంక్ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, నూతన పరిశ్రమల అభివృద్దిలో ఐడీబీఐ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఇక దేశవ్యాప్తంగా 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ పీఎల్బీ చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇందుకోసం 2,009 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించిందని వెల్లడించారు. రైల్వే ఉద్యోగుల అత్యుత్తమ పనితీరును గుర్తిస్తూ ఈ బోనస్ చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా భారతీయ రైల్వేల్లో భారీ స్థాయిలో నియామక ప్రక్రియ కొనసాగుతోందని, సుమారు 165,000 పోస్టుల భర్తీకి నియామకాలు చేపడుతున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. భారత్ కెనడా దేశాల ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూర్చేలా భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమైనట్లు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. ఈ సమావేశంలో భారత్ కెనడా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం, భద్రత, ఇంధనం, విద్య, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాల విస్తరణ వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చించినట్లు ప్రధాని పేర్కొన్నారు. భారత్ ఆసియాన్ దేశాలు శాంతియుత స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో ఉమ్మడి ఆసక్తిని కలిగి ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆసియాన్ భారత రక్షణ రంగ థింక్ ట్యాంక్ ఫోరంలో

0: ఆయన ప్రసంగించారు. భారత్ ఇండో పసిఫిక్ దార్శనికతలో ఆసియాన్ కీలక స్థానాన్ని కలిగి ఉందని చెప్పారు. ఆగ్నేయాసియా దేశాలతో సమాన భాగస్వామిగా కలిసి పనిచేయడం భారత్ అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ విధానంలో దీర్ఘకాలిక నిబద్దత అని స్పష్టం చేశారు. ఈ ఫోరం ద్వారా ఆచరణాత్మక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాజ్నాథ్ సింగ్ పలు ప్రతిపాదనలు చేశారు. సముద్ర భద్రత, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, సైబర్ ముప్పులు, అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలపై దృష్టి సారిస్తూ భారత్ ఆసియాన్ సంయుక్త పరిశోధనా ప్రణాళికను రూపొందించాలని సూచించారు.
1: For India, ASEAN is central to our Indo-Pacific vision. India's Act East policy, Sagar and Mahasagar vision, advocate open multipolar cooperation and we align these approaches through ASEAN-led mechanism. Our Act East policy is a long-term commitment to working with Southeast Asia as an equal partner. Our collective objectives should be to build trust, respect for each other's sovereignty and keep channels of dialogue open.
0: పశ్చిమాసియా దేశమైన సౌదీ అరేబియాలో వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. సౌదీ అరేబియా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు సంఘీభావం ప్రకటించింది. న్యూఢిల్లీలో పాత్రికేయుల సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఈ విషయంపై మాట్లాడుతూ, నిన్న సౌదీ అరేబియాలోని ఆరామ్కో ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని భారత్ ఖండిస్తోందని తెలిపారు. ఆ దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై జరిగే ఇటువంటి దాడులను ఏమాత్రం ఆమోదించలేమని, వీటిని తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేశారు. సౌదీ అరేబియా సార్వభౌమత్వాన్ని పరిరక్షించే విషయంలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ అండగా ఉంటుందని రణధీర్ జైష్వాల్ పేర్కొంటూ,
2: భారత్ ఆర్ సౌదీ అరేబియా కే బీచ్ మే కాఫీ ఆవాజాహీ హోతీ హై లేకిన్ హమారే జో ఎంబసీ హై వో ఎయిర్లైన్ సే సముదాయ సే ఔర్ జిన్కో జిస్ ప్రకార్ కా జో భీ ఉన్కో మదద్ చాహియే వో కరా రహీ హై ఔర్ హమారా మాన్నా హై కి సిచ్యుయేషన్ అగర్ బెహతర్ హో జాయే తో లోగ్ వాపస్ ఆ సకేంగే ఘర్. కుచ్ జహాజ్ చల్ రహీ హై, హమారే జో భారతీయ జహాజ్ థీ ఉన్ పే డిస్ట్రప్షన్ ఆయా హై లేకిన్ సౌదీ అరేబియా కి తరఫ్ సే జో ఉన్కి హవాయి జహాజ్ కీ కంపెనీయా హై వో ఫ్లైట్స్ చల్ రహీ హై.
0: అంతర్జాతీయంగా అంగీకరించిన నియమాల అమలులో మధ్యస్థ శక్తుల మధ్య ఏకాభిప్రాయం, పరస్పర అవగాహన కీలక పాత్ర పోషిస్తాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, బెదిరింపుల ద్వారా ఇతర దేశాలపై తమ నిబంధనలను బలవంతంగా ప్రయోగించే కాలం ముగిసిందని పేర్కొన్నారు. ప్రపంచం నూతన అంతర్జాతీయ వ్యవస్థ వైపు పయనిస్తోందని, అంతర్జాతీయ వ్యవహారాల్లో మరిన్ని దేశాలు విస్తృత పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత పరివర్తనను క్రమబద్దమైన వ్యవస్థ నుంచి గందరగోళ పరిస్థితులకు మార్పుగా చూడకూడదని, ఇది భిన్నమైన అంతర్జాతీయ వ్యవస్థ ఆవిర్భావ ప్రక్రియగా పరిగణించాలని జైశంకర్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ,
3: We now are heading towards is a different kind of order. The shareholding is changing. The board of directors is expanding. There is a much more active shareholders discussion about where the company called Planet Earth is going. And there is a new understanding or a different understanding. May not be very neat, bit messy, but at the end of the day, a combination of what you inherit, self-interest, some degree of what happens if it goes off the rails, that concern. And that's how you evolve the order.
0: ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రపంచ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో వ్యయంతో పాటు విశ్వసనీయత, సైబర్ భద్రతకు ప్రాధాన్యం పెరుగుతోందని చెప్పారు. సెమీకండక్టర్ల రూపకల్పన, తయారీ, తుది ఉత్పత్తుల పరీక్షల రంగాల్లో భారత్ను విశ్వసనీయ భాగస్వామిగా నిలబెట్టడమే లక్ష్యమని తెలిపారు. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 4వ T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. కాగా ఈ సిరీస్లో భారత్ 2 మ్యాచ్లలో విజయం సాధించి ముందంజలో ఉంది. వాతావరణం. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాల్లో శుక్రవారం వరకు ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వర్షం కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ IMD అంచనా వేసింది. రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, విదర్భ, హిమాచల్ ప్రదేశ్, కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వెల్లడించింది. చెరుకు రైతులు లేవనెత్తిన సమస్యలను పరిశీలించి వారి ఆందోళనలకు తగిన పరిష్కారాలను సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. కర్ణాటక, మహారాష్ట రాష్టాలకు చెందిన చెరుకు రైతుల ప్రతినిధులు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషిలతో సమావేశమైన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలో శ్రీ కనకదుర్గమ్మ వారిని కొద్దిసేపటి క్రితం దర్శించుకున్నారు.

0: జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ఎన్ఎస్ఏపీ కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్ ఏషియాన్ దేశాలు శాంతియుత స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో ఉమ్మడి ఆసక్తిని కలిగి ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 4వ టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

కల్పనా చిత్రం నుంచి పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. సంగీతం చక్రవర్తి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార్ సంధ్య హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

రాబోయే చందమామ ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విన్నారు. మణిశర్మ స్వరకల్పన.

వి రామకృష్ణ, పి సుశీల పాడిన పాట విన్నారు. టి చలపతిరావు సంగీత నిర్వహణలో. చిత్రం మహాత్ముడు.

అదిరిందయ్య చంద్రం ఈ చిత్రం నుంచి ఎంఎం శ్రీలేఖ స్వీయ స్వరకల్పనలో టిప్పుతో కలిసి ఆలపించిన గీతం విన్నారు. స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు.

ఓ సిత్ అగ్నిపూలు. ఈ చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట విన్నారు. కెవి మహాదేవన్ స్వరకల్పనలో.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట నాగమల్లి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించగా విన్నారు. రాజన్ నాగేంద్ర స్వరకల్పనలో మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇదే ప్రసారంలో రాత్రి 10:45 ఆపాత మధురాలు శీర్షికన పాత చిత్ర గీతాలు కొన్ని వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 10:00 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొంచెం సేపట్లో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

వెంటనే వింటారు ఆకాశవాణి. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పుదుక్కొట్టై ఆర్ రామనాథన్ గారి వయలిన్ వాద్యం వింటారు. నీరజాక్షి కామాక్షి భైరవిరాగం త్రిశ్ర త్రిపుట తాళం.

మీరింతవరకు ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పుదుక్కొట్టై ఆర్ రామనాథన్ గారి వయలిన్ వాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆపాత మధురాలు, పాత సినిమా పాటలు వింటారు.

8:30 విజయవాడ అమరావతి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఐ శ్రీనివాసరావు. 8:35 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:00 ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా సెమీ కండక్టర్ మిషన్పై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 12:33 ముత్యాల ముంగిళ్లు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంపై సంభాషణ ప్రసారమవుతుంది. పాల్గొన్నవారు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, శ్రీమతి ఎస్ సుమలత. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ముండి చర్మ వ్యాధులు నివారణ

చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ శ్వేత మాధవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి బృందాకుమారి. రేపు మధ్యాహ్నం 2:31 జానపద రంజని కార్యక్రమంలో డప్పు విన్యాసం ఆదితాళం వింటారు నిర్వహణ శ్రీ ఏ అనంతరావు మరియు బృందం. తర్వాత రామాయణంలో సుందరకాండ ఘట్టం తోలుబొమ్మలాట ప్రసారమవుతుంది, నిర్వహణ శ్రీ అనపర్తి సుబ్బారావు మరియు బృందం. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు శీర్షికన మాధుర్యమైన సినిమా పాటలు వింటారు. సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ప్రాయోజకులు వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఈ కార్యక్రమంలో పోషక ఆహార భద్రతలో నూనె గింజల పాత్ర. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబి జిఎస్ కుమారి గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 స్వరమాలిక సినిమా పాటలు, అలాగే 9:30 కూడా సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. రాత్రి 10:00 ఒక దీపం వెలిగించు నాటిక వింటారు. రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఆపాత మధురాలు, పాత చిత్రగీతాలు రేపు రాత్రి 10:30 వినవచ్చు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు. వాల్తేరు వాతావరణ పరిశోధనా కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 32.6 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.16 మిల్లీమీటర్లుగా నమోదైంది. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ చెదురు మధుర జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు 29-25 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక. అల్పపీడన ద్రోణి వల్ల ఉత్తర కోస్తా ఆంధ్ర, అలాగే యానం తీరం వెంబడి ఈదురుగాలులతో కూడిన వాతావరణం నెలకొని ఉండవచ్చని తెలియజేస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు, అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.